శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే 31వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 7 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ.
1: క్రీస్తు యొక్క రక్తము. మనుష్యుడు దేవునితో సహవాసము చేయటలో రక్తము ఎల్లప్పుడూ ఒక ముఖ్య పాత్రను వహించినది. పాత నిబంధన కాలములో పశువుల అర్పించుటలో ఈ సంగతి సత్యమైనది. అయితే ఈ బలులు పాపమును సంపూర్ణముగా తీసివేయలేకపోయాయి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పశువుల రక్తము పాపములను తీసివేయలేనిచో మనుష్యుడు రక్షించబడటట్లు క్రొత్త నిబంధనలో మనము చూసినట్లయితే ప్రతి పాపియు క్రీస్తు రక్తమునందు కడిగి రక్షించబడగలుగునట్లు ఆయన రక్తము ఒక్కమారే చిందించబడవలనని తెలియచేయుచున్నది. కనుక నేటి భాగములో దీనితో ఆరంభమవుచున్నది. మనుష్యుడు పాపి అయినందున తన్ను తానే రక్షించుకొనజాలడు. పౌలు ఇట్లా చెప్పాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందానని అతడు చెప్పాను. ఈ మృతిని ఆయన శిలువపై పొందాను. ఆయన మరణములో తన రక్తమును చిందించాను. దాని ద్వారా మనము పాప క్షమాపణ నొందగలుగుదము. అయితే ఆయన చిందించిన రక్తమును మనమెట్లు తాకగలము? ప్రశ్న మనకు ఉద్భవించును. విశ్వాసము వలన అట్లు చేయగలము అని అనేక మంది భక్తులు చెప్పుదురు. అవును, విశ్వాసం ఒక అత్యవసరమైన భాగం. అయితే విశ్వాసం ఒక్కటే మాత్రమే చాలదు. లేఖములను చదువుచుండుట విధేయత చూపించవలనని గ్రహించగలము. మనము వాక్యమును బట్టి నడుచుకునే వారమగును. ఆయన ఆజ్ఞలను గైకొను వారంగా ఉండవలెను. కనుక మనమాయనకు విధేయులమైనప్పుడు ఆయన రక్తము ధరికి చేరగలమని గ్రహించుచున్నాము. ఇప్పుడు మనమేమి చేయవలనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. కొన్ని వచనములను గమనించినట్లయితే ఆయన ఇట్లు చెప్పుచున్నాడు. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఒకడు నమ్మి బాప్తిసము పొందుట వలన రక్షించబడునని క్రీస్తు చెప్పినందున ఆయనకు లోబడట ద్వారా అతడు ఆయన రక్తము ధరికి చేరి తన పాపముల నుండి కడిగివేయబడునని మనము గ్రహింపవచ్చును. పాపులైన జనసమూహమునకు పేతురిట్లా చెప్పాడు. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మరలా ఒకడు పాపక్షమాపణ నందవలనంటే మారుమనసు పొంది బాప్తిసము పొందవలనని గ్రహించుచున్నాము. క్రీస్తు ఒక పరిపూర్ణ బలియాగముగా తన్ను తాను అర్పించుకొనెను. మనుష్యుడు పాప విముక్తుడగునట్లు ఆయన తన రక్తమును చిందించెను. కనుక

0: ఆయన ఇచ్చు ఈ ఆజ్ఞలకు లోబడుట ద్వారా ఆయన రక్తమును తాకి మానవుడు విముక్తి నొందును. పౌలు మార్పు నొందినప్పుడు అతనికి ఈ విధంగా ఆజ్ఞ ఇవ్వబడెను. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. విశేషముగా నీటిలో లేదు గాని ఆయనకు లోబడుటలో ఉన్నది. అట్లు ఒకడు ప్రభువుకు విధేయుడగుటచే ఆయన రక్తము అతని పాపములను కడిగివేయును. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమింకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము.
1: సూక్తి సమర్పణ శ్రీ పి రవి మోజెస్.

0: పొలం పనులు.
1: కూరగాయ పంటల విత్తనోత్పత్తిలో మెళకువల గురించి తెలుసుకుందాం. ఏ పంటలో అయినా నాణ్యమైన విత్తనం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. దిగుబడి అనేది నాణ్యమైన విత్తనంపైనే ఆధారపడి ఉంటుంది. కావలసిన విత్తన మొలక శాతం, తేమ, భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత కలిగిన విత్తనాలను మాత్రమే వాడుకోవాలి. కూరగాయ పంటల్లో నాణ్యమైన విత్తనంతోనే లాభసాటి దిగుబడులు సాధ్యమవుతాయి. మార్కెట్లో లభ్యమైన విత్తనాల మీద రైతులకు భరోసా ఉండదు కాబట్టి రైతాంగం తమ స్థాయిలో కూరగాయ పంటల్లో విత్తనోత్పత్తి చేపట్టుకోవచ్చు. విత్తనోత్పత్తి చేపట్టే ప్రాంతంలో పరిస్థితులు విత్తన నాణ్యతపై ప్రభావం చూపుతూ ఉంటాయి. విత్తనోత్పత్తి ప్రాంతంలో పగలు సూర్యరశ్మి కనీసం 10 నుండి 12 గంటలు ఉండాలి. విత్తనోత్పత్తి చేసే ముందు కొన్ని అంశాలను పరిగణలోకి మనం తీసుకోవాలి. నిర్ణయించుకున్న ఉద్యాన పరిశోధన స్థానం నుండి విత్తనోత్పత్తిని క్షేత్రస్థాయి అభివృద్ధి పరిచిన మూల విత్తనాన్ని సేకరించాలి. విత్తనోత్పత్తికి సంకర రకాలను ఉపయోగించకపోవటం మంచిది. అలాగే విత్తన దూరం పాటించాలి. ఒక్క టమాటా పంట తప్పితే చాలా పంటల్లో పరపరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి దీనివలన కల్తీలు ఏర్పడి విత్తన నాణ్యత తగ్గిపోతుంది. విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఒక పంట వేసిన తర్వాత 20 నుండి 25 రోజుల తర్వాత వేరే విత్తన పంట వేసుకోవాలి. అలా కాని పక్షంలో సిఫారసు చేసిన మోతాదులో ఏర్పాటు దూరం పాటించాలి. దాదాపు అన్ని పంటల్లో వానాకాలంలో విత్తనోత్పత్తిని చేపట్టుకోవాలి. అయితే రబీలో సాగు చేసిన విత్తనాల్లో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. మురుగునీటి సౌకర్యం ఉన్న నేలలు విత్తనోత్పత్తికి చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎర్ర నేలలు విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. సాధ్యమైనంతవరకు నల్లరేగడి నేలలు, చిత్తడి నేలల్లో విత్తనోత్పత్తి చేపట్టకపోవటమే మంచిది. విత్తనోత్పత్తిలో ప్రధాన అంశం కేళీల ఏరువేత. దీనిని రోగింగ్ అంటాము. ప్రతి పంటలో ఖచ్చితంగా 3 దశల్లో రోగింగ్ చేయాలి. శాకీయ దశలో కాండం, ఆకుల రంగు వెడల్పు ఆధారంగా ఏరువేయాలి. పూత దశల్లో పూతకొచ్చే సమయం, పూల రంగు, ఆకారం ఆధారంగా రోగింగ్ చేయాలి. వివిధ పంటల్లో విత్తనోత్పత్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. వంకాయలో చూస్తే ఎకరానికి 180 నుండి 200 గ్రాములు విత్తనం వాడాల్సి వస్తుంది. ఎత్తైన నారుమడుల్లో 30 నుండి 35 రోజులు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలంలో దుక్కి తయారీలో ఎకరాకు 10 టన్నుల బాగా చిలికిన పశువుల ఎరువు, 20-30 కిలోల చొప్పున భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం పాటించవలసి ఉంటుంది. నాటు వేసిన తరువాత 35-75 రోజులకు నాప్టలిన్ ఎసిటిక్ ఆమ్లం 20 ppm చొప్పున వాడితే పిండరాలే సమస్య తగ్గుతుంది. విత్తన సేకరణ ఏ విధంగా ఉండాలంటే పండు రంగు మారి బాగా ఎండిన వంకాయలు

ఉంచుకోవలసి ఉంటుంది. ముదురాకు పచ్చ నుండి లేత గోధుమ రంగులో మారిన పండ్లను కాడతో సహా కోసుకుని ఒక వారం రోజుల పాటు నిల్వ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా మారిన తర్వాత విత్తన సేకరణకు ఉపయోగించుకోవాలి. పొడి పద్ధతి లేదా తడి పద్ధతి ద్వారా విత్తనాన్ని సేకరించుకోవచ్చు. ఈ విధానంలో ఎకరాకు 50 నుండి 60 కిలోల విత్తనం దిగుబడిని సాధించవచ్చు. ఇక టమాటా విషయానికొస్తే ఎకరానికి 120 నుండి 140 గ్రాములు విత్తనం వాడాలి. విత్తన శుద్ధిని మాంకోజెబ్ మరియు ట్రైకోడెర్మాతో చేసుకోవలసి ఉంటుంది. భూమిని 15 సెంటీమీటర్ల ఎత్తున నారుమడి తయారు చేసుకుని నారు పెంచాలి. దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. 30, 40, 20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు వేసుకోవాలి. ప్రధాన పొలంలో నాటిన 15 రోజుల తర్వాత 25 మిల్లీలీటర్లు ట్రైకాంటినాల్ 20 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేస్తే విత్తన దిగుబడి పెరుగుతుంది. విత్తన సేకరణ ఏ విధంగా ఉండాలంటే ఆరోగ్యంగా పూర్తిగా పక్వం చెందిన పండ్లను మాత్రమే తీసుకోవాలి. ముదురు ఎరుపు రంగులోకి మారి బాగా పండిన టమాటా పండ్లు విత్తనోత్పత్తికి అనువైనవి. కోత తర్వాత 3-5 రోజులు నిల్వ ఉంచి విత్తనాన్ని సేకరించాలి. టమాటాలో విత్తన సేకరణ 3 పద్ధతుల్లో చేసుకోవచ్చు. అవి పండ్లను పులియపెట్టడం, ఆమ్ల పద్ధతి, సోడియం లవణం ఉపయోగించే పద్ధతి. పులియపెట్టే పద్ధతి రైతుకు సులువైనది. ఉష్ణోగ్రతను బట్టి 1 నుండి 3 రోజుల వరకు టమోటాలను మట్టికుండలో పులియబెట్టిన తర్వాత విత్తనాన్ని సేకరించుకోవాలి. పులియబెట్టిన పద్ధతిలో సేకరించిన విత్తనాన్ని 8 నుండి 10 సార్లు నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఎటువంటి గుజ్జు విత్తనానికి అంటకుండా శుభ్రం చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రోజులకు మించి గుజ్జు పులియరాదు. ఎకరాకు 35 నుండి 40 కిలోల విత్తన దిగుబడి చేసుకోవచ్చు. అలాగే మిరప విషయానికొస్తే ఎకరాకు 400 నుండి 500 గ్రాముల విత్తనం వాడి 400 చదరపు మీటర్లలో నారు పోయాలి. విత్తన శుద్ధి చేయాలి. పంట 10 టన్నుల పశువుల ఎరువు, 12, 24, 12 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్, పోషకాలనిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే విత్తిన 20, 49, 60, 80 రోజుల్లో లీటరు నీటికి ట్రైకాంటినాల్, అంటే విత్తిన 20వ రోజు, 49వ రోజు, 60వ రోజు, 80వ రోజుల్లో లీటరు నీటికి ట్రైకాంటినాల్ 1.25 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. 80 నుండి 90 రోజుల్లో నాప్తలిన్, ఎసిటిక్ ఆమ్లం కలిపి 10 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తనోత్పత్తిలో పండిన కాయల గుర్తింపు చాలా ముఖ్యం. పూత అనంతరం 30 నుండి 35 రోజుల తర్వాత కాయలను సేకరించుకోవాలి. 1-2 వారాల వ్యవధిలో 2 నెలల పాటు కోసుకోవచ్చు. ఈ విధానం ద్వారా 20 నుండి 30 కిలోల విత్తనం దిగుబడి పొందవచ్చు. అలాగే బెండకాయల విషయానికొస్తే బెండలో కాయలు చెట్టు మొదలు నుండి పైకి వచ్చే దశలో పక్వానికి వస్తాయి. ఈ కాయలకి కోణాలు కలిగి ఉండటం వల్ల కింద నుంచి పగులుతూ వస్తాయి, అంటే కోణం వైపు నుంచి పగులుతూ వస్తాయి. కాబట్టి నష్టం జరగకముందే కాయలను కోసి ఆరబెట్టుకోవాలి. ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 400 నుండి 800 కిలోల విత్తనాలను దిగుబడిని పొందవచ్చు. అలాగే తీగజాతి కూరగాయల విషయానికొస్తే కాకర, గుమ్మడి, బూడిద గుమ్మడి, దోస రకాల్లో వాటి పండ్ల రంగును తీగల ఎండిపోవటాన్ని బట్టి పక్వానికి వచ్చాయని నిర్ధారించుకోవచ్చు. అలా పండిన కాయలను సేకరించుకుని పండ్లను కోసి చేతితో విత్తనాన్ని వేరు చేసి సేకరించుకోవాలి. తర్వాత విత్తనాన్ని నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ విధమైన మెళకువలను పాటిస్తే రైతులు ఎక్కువ మోతాదులో విత్తనోత్పత్తిని పొందవచ్చు. వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుందాం. తొలకరి వర్షాలు పడిన వెంటనే డిస్క్ నాగలి 5 లేదా 7 రెక్కల బాతుకాళ్ల నాగలితో కాని లోతు దుక్కులు చేసినట్లయితే నమోదైన వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేర్లు, దుంపలు, కోసస్థ దశలో ఉన్న కీటకాలు, తెగుళ్లు ఎండవేడిమికి గురై చనిపోతాయి. చిజిల్ నాగలితో పొలంలో ప్రతి 1 మీటర్ నుండి 2 మీటర్లకు సుమారు 2 అడుగుల లోతులో దుక్కి చేసుకున్నట్లయితే కనుక భూమి లోపలి గట్టిపొర పగిలి పడిన వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వర్షాధార నేలల్లో పరివాహక ప్రాంతం వాలును అనుసరించి ఫారం పాండ్ అంటే నీటికుంట అంటారు. ఈ నీటికుంటలను పొలం లోతత్తు ప్రాంతాల్లో తవ్వుకోవాలి. అది 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేటట్లు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్ర నేలల్లో మట్టి, సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి నీటి కుంట అడుగు భాగాన అలాగే పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా నీటి కుంటల్లో పూడిక తీయటం ద్వారా
అలాగే కాలువలు శుభ్ర

పరచుకోవడం ద్వారా నీటి కుంటలకు వర్షపు నీరు బాగా రావటానికి దోహదపడుతుంది. పశువులు ఉన్న రైతులు పశువుల ఎరువును సుమారుగా ఎకరాకు 5 టన్నులు తోలుకోవాలి. వర్షాధార పంటల కోత అనంతరం గొర్రెలు మేకలు ఉన్న చోట పొలంలో మంద కట్టి భూసారాన్ని పెంపొందించుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు నేలలోని తేమను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లు లేదా పశుగ్రాస పంటలను సాగు చేసుకోవాలి. రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60 నుండి 75 మిల్లీమీటర్లు వర్షం పడినట్లయితే వర్షాధార పంటలను విత్తుకోవాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 1,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 336,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ,
1: డిఎస్సి నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,341 పోస్టులు, 336,000 మంది దీనికి అప్లై చేశారు. 11 జిల్లాలు, రికార్డ్ టైం 826 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అభ్యంతరకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు కి మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మనం ఎక్కడ అవరోధాలు
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ది పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ,
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకు నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్దిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ,
5: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
0: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్

పిల్లల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి. ఈ సందర్భంగా పిల్లల అభిప్రాయం ఆలకి వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు కె మోన్యశ్రీ, జే జాహ్నవి, కె చక్రిక, టీవీఎన్ మధులిక. 3 గంటలకు అమ్మ మనసు నాటకం వింటారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 4 గంటలకు యువలయ, 4:45 లైవిన్యాసం కార్యక్రమంలో శ్రీ కొణిజేటి చెన్నయ్య గారి డోలువాద్యం వింటారు. ఆదితాళం. 5 గంటలకు హిందీ చిత్రగీతాలు. 5:30 యోజనల కార్యక్రమం యువవాణి. 6:30 పల్లెసిమల కార్యక్రమంలో శ్రీ ప్రతి సాయిదాశ్రది బృందం వారిచే భజనావళి. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసీమల కార్యక్రమంలో డ్రిప్ నీటి పారుదల పద్ధతులు, యాజమాన్యం. ఈ అంశం గురించి డాక్టర్ బి చెన్నకేశవ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, ఇంకా కొబ్బరిలో ఆకుతేలు పురుగు విశేషాలు వింటారు. 7:45 ఫిలిం గీతాలు. 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్. 9:30 చిత్రతరంగిణి. రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05, కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకితభావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్ధిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక

0: పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్బర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनाम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగుదేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఉంది. యుమిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుమిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ షాహిబుల్ ఫిక్రీ ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 27వ శ్లోకం.
2: రాగీ కర్మ ఫల ప్రేప్సుహు లుబ్ధో హింసాత్మకో శుచిహి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత.
1: రాగి కోరికలు గలవాడున్ను, కర్మఫల ప్రేప్సుహు కర్మఫలాన్ని కోరేవాడున్ను, లుబ్ధః పిసినారివాడున్ను, హింసాత్మకః

శుచిః హర్షశోకాన్వితః స్థితః. అర్జున వారిని పీడించడానికి జంకడు. అతడికి మానసిక పరిశుద్ధి, అనుకున్నది దొరికితే సంతోషం, అది చేజారిపో

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమం తర్వాత సరస్ వినోదిని సమస్యాపూరణ వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసహృదయులైన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్, కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్, కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, మాతయ జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ ప్రపంచ పర్యావరణ దినోత్సవ నేపథ్యంలో. సాహితీశ్రీ పిరాట్ల జయలక్ష్మి గారు, హైదరాబాద్. జాతికి మేలు కోరియును సాలము ప్రాణము నిల్పు వాయువున్, ప్రీతిగ జీవకోటికిని ప్రేమగనిచ్చియు గొప్పగా మహిన్.

శ్రీమతి యనమండ్ర భార్గవి గారు శాన్ ఫ్రాన్సిస్కో. మేతను మేసి నిత్యమును మేపుచు నిష్ఠగా పచ్చగడ్డితో ప్రీతిగా దుగ్ధమున్ పితికి పిల్లుగా సేవలు చేయువారికి భీతి ఒకింతలేక పలు వేదనలన్నీయు బాయు ప్రాణముల్ భాతిలు పంచగవ్యములు ప్రాసన చేసిన సృష్టియందు గోమాతయ జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. కుమారి ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు. ఖ్యాతి వహించునట్లు చిరకాలము సత్యము నిల్చునట్లు భాగ్యాతిశయము పెంచునటులత్తరి పేరు ప్రతిష్ట

ప్రీతిని చెట్ల పెంచగని విశ్వము నిల్వజేయగాను భూమాతయే జీవజాలముల మంచినిగూర్చగ మనవీయమో. శ్రీమంకు శ్రీని గారు కొప్పర్రు. యాతన వచ్చుని ప్రకృతినంతమునర్చిన మనవాళికి భూతియుగల్గుని ప్రకృతి ముంగిట నెల్లరు మోకరిల్లినన్.

యమౌ శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు యలమంచిలి. జాతికి సంపదో ప్రకృతి చల్లగనుండిన మానవాళికి చేతనముల్లసిల్లు పరిశీలన చేయగ సత్యమిద్యం నీతి పదమ్మునన్ ప్రజలు నిర్భర భావముతో చరింప భూమాతయే జీవజాలముల మంచి నిగూర్చుచు మనవీయమో. శ్రీ తోలేటి పార్థసారథి గారు నరసాపురం. ప్రీతిని రైతు సోదరులు రేయి బవళ్లను తా శ్రమించుచున్

య భువి చెట్లను కొట్ట కప్పెంచగాను భూమాతయ జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. సీతను సీతనందుకని జీవులగాంచెడు మాత భూమిరా, జాతి వివక్ష లేక తన

0: ఆతయ జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ.
1: శ్రీ జొన్నలగడ గణపతి శాస్త్రి గారు, కొడాలి.
0: వాతము తేజము జలము భాసిలు భూమియు అంతరిక్షము ప్రాతిగ జీవకోటికి ప్రాణము నిల్పుచు సర్వ సౌఖ్యముల్ నీతిగ నిచ్చి కావు గదా. నిత్యము వాణిని రక్షజేయగా చేతిని జాపు.

మానవీయమౌ. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. చేతులు కాలిపోవగ విచిత్రమున ఆకుల కోరెడి క్రియన్ జాతికి నిత్య కృత్యమయి క్ష్మాప్రకృతిన్ క్షితిజేయు కార్యముల్ శ్రోతసు నిల్వరించ పరిశోభిలువాసుర భద్రమైన భూమాతయ జీవజాలముల మంచి నిగూర్చగ మనవీయమౌ. శ్రీ పరాశరం శ్రీనివాస చరలి గారు నరసరావుపేట. కోతలతో న వృక్షములు కూలుచునుండెను తల్లిమేనిపై మేతను మేయు జీవులకు మిక్కిలి కష్టము కల్గెనెల్లడం భూతములాంటి వేదనను బుగ్గిని చేసెడు శక్తి ఉన్న భూమాతయే జీవజాలముల మంచిని గూర్చగా మానవీయమౌ. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్. ఘాతమునర్చగా హరిత కానల నెల్లను స్వార్థ బుద్ధితో ఆతపముల్ భువిన్ అధికమై జలముల్ అడుగంటిపోవుగా చేతన రూపులై జనులు చెట్లను పెంచగ భూరిగాను భూమాతయ జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. డాక్టర్ రామడుగ వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్. నేత ఫోటోకు కాక గణనీయము మొక్కల పెంచ

కూచిపూడి. నీతిగా సర్వకార్యములు నీటుగా చేసెడి ప్రేమమూర్తికి చేతము పల్లవింప సరసీరుహ కాంతితో వెల్గులీనుచున్ ఆతతమైన సంపదలనందరికందిడు భాగ్యలక్ష్మి భూమాతయే జీవజాలముల మంచి నిగూర్చగా మానవీయమౌ. శ్రీ గురిగే వెంకటేశ్వర్ల గారు, గుండ్లకుంట, కడప జిల్లా. పూత జలంబులన్ వసగు పుణ్యనదంబుల కాలవాలమై ప్రీతి వనర్చు వృక్షముల పెంపు వహించిన మాన్యవన్యమై ఖ్యాతిగా క్షేత్రములు కలిగి కన్నుల పండువ చేయుచున్న భూమాతయ జీవజాలముల మంచి నిగూర్చెడి మానవీయమౌ. శ్రీమతి మహీధర శేషరత్నం గారు, గుంటూరు. వాతపు ధాటికి మెయిలు వర్షపు ధారలు గృమరించగా ఆతప తీవ్రతే తొలగ హాయిగా మొక్కలు పెంపుసేయగా వీతభయంబునన్ను మొలక వ్రీహుల సంపద విస్తరింప భూమాతయ జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. శీతల గాలులిచ్చు తరు శ్రీలను జంపగ జేతులారగా యాతన నందదే ధిషణి ఆశను త్రవ్వగ లోహమొందగా భూతల స్వర్గమౌను గద పొంకము మీరగ రక్షసేయ భూమాతయ జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. శ్రీమాన్ అగ్నిహోత్రం హైగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి. వాతము ప్రాణములన్నిలుపు

నీతియే. నింగి పంచమున్మాతయ జీవజాలముల మంచి నిగూర్చగా మానవీయమౌ. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు వచ్చిన కంచి. ఆతత ధోరణి ధరణి ఆయువు నీయగ భూతరాశికిన్ ఘాతుక వైఖరిన్ కలుషకారకమన్నది ఎంచరాదనే చేతసమిత్సు నాణ్యత వశించ వచించుచు ఆచరించు నిర్మాతయే జీవజాలముల మంచి నిగూర్చగ మనవీయమో. శ్రీమతి పల్లావజ్జల వెంకట శైలజ గారు విజయవాడ. లాతిగ శ్రీల నిచ్చుకడు రమ్యపు ధాత్రికి కీడుజేయుచున్ భూతలమందు మానవులు ముప్పల పాలగుచుండె చూడగన్ ఊతమునిచ్చి సర్వమును నోర్పుగ నిత్యము మోయుచుండు భూమాతయే జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికపర్రు. పూత జలంబుగాట్పుహుత భుక్ పృథివీ గగనంబులాఖ్యయౌ భూతసు పంచకంబనగ పూజ్యము భోగ్యము దివ్యవరంబులై ధాత రచించి ఇచ్చ సమతౌల్యత కూల్చక రక్షసేయ భూమాతయే జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. శ్రీ కేఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు.

భువిన్ మాతయే జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. శ్రీ కశిశ్రీగారు రాయిపేట. చేతము పల్లవింప శ్రమజీవుల నెల్లరనుద్ధరింప సంధాతగ పేరునంద నిరతంబును చెట్లను పెంచుచుండ సంప్రీతిని సాగుచుం ధరను లెక్కకు మిక్కిలి రక్షజేయ భూమాతయ జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. శ్రీ బిఎల్ నరసింహంగారు నరసాపురం. ఆతతముష్ణగాలులు మహావరణం బయి దేశమంతటం ప్రీతిగత్రాగ సజ్జలము పీలిచివేయగ భూమినంతటన్ కాతరబెట్టె ప్రాణులను గ్రక్కున నీరములందకుండ భూమాతయ జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. శ్రీమతి బొల్లాపురగడ కల్పన గారు విజయవాడ. శ్రీతనరారుచున్ సతము క్షేమముగూర్చుచు జీవకోటిపై ప్రీతిని చూపుచున్ పసిడి పంటల నిచ్చుచు తిండిబెట్టుచున్ లాతిగ మేలు జేసికడు రక్షగనుండెడి రత్నగర్భ భూమాతయే జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. శ్రీమతి ముక్తేవి మంజరి మాధురి గారు మచిలీపట్నం. నేతల స్వార్థ బుద్ధి అవినీతి అకృత్యములంతరింపగా ప్రీతిని సహజ సంపదల పెంపొనరింపగా స్వచ్ఛ

ప్రియమౌ శ్రీ ఎం భాస్కర్ గారు యనమల కుదురు. మాతగగాచునీ ప్రకృతి మానవజాతది అంచలేకయున్ పాతక చర్యలెట్లు సలుపంగను మానసముప్పు నీచులై పోతరమేల వీడుమయ భూమిని ప్రేమగగాచుకున్న నామాతయ జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ రాయిపురాలు జగదీశ్చంద్ర శర్మ గారు తెనాలి. చేతలు రోతలైన విట చిత్తము స్వార్థరసాయనంబుగాన్ పాతగు చింతపచ్చడియ భవ్యము దివ్యము రోగమందు నాన్ భీతిని దృంచ వృక్షముల వృద్ధిని చేయగ మానవాళీ భూమాతయ జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. కోతలు కోసి కాలమది కోల్పడజేయుచు పాలనాధిపుల్ సీతకులై జనుల్ ప్రకృతి జీర్ణము చేసి విషమ్ము చిందుచున్ ఘాతకులౌచు నిల్వ

ఏమౌ శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు. ఆతతమో కళంకములు అన్ని విధంబుల కష్మలంబులన్ భూతలమందు పేరుకొని పోయిన నిల్చునే జీవజాలముల్ చేతమునందు దీక్షగొని చేయగ స్వచ్ఛము మాతృభూమిన మాతయ జీవజాలముల మంచినిగూర్చగ మనవీయమో. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్. త్రాతలు వ్యక్తులై ధ్రువులలాతుగా నాటిన నెలచోటులన్ పాతుకు నేలలో నిలిచి పండ్లను నీడయుగాలి నీయగన్ రీతిగా శోభిలన్ ప్రకృతి శ్రీకరమై జగమందు దారుణీ మాతయ జీవజాలముల మంచినిగూర్చగ మానవీయమౌ. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం, ఖమ్మం జిల్లా. రోతగ పృథ్వీనంతటను రుద్ధిరి వ్యర్థము భికరంబుగన్ ధాతువులెన్నియో ధరణ దండిగా జేరుచు వేడి పెంచి భూమాతకు నాశనం బొసగు మాయను దూరము చేసినప్పుడు మాతయే జీవజాలముల మంచి నిగూర్చగ మానవీయమౌ. శ్రీ పెద్దాడు మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. కోతలు కోయకుండకను కూరిమితోడను పాదపమ్ములన్ భూతలమందు నిక్కముగ పోషణ చేయగా సౌఖ్యమే కదా నీతిగా పంచభూతము.

శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు. నీతిని మాని హద్దులికనంచగ విత్తము గోరి చెట్లనే కోతల పాలు చేయగను క్రొత్తగా జీవుల హాని కల్గునే చేతల వాని రక్షణను చేయగ ప్రాణుల తల్లిగాననన్ మాతయే జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ జమ్ము రామనాయుడు గారు, చీపురపల్లి. భూతల మొక్కటే మిగుల పోషణకుండి.

ఇకను గర్భపు శోకముల అర్పణంచగన్ మాతయ జీవజాలముల మంచిని గూర్చగా మానవీయమౌ. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్త, అమెరికా. ప్రీతిగా భూజముల్ జగతి భీకర కర్బన గాలి మృంగుచున్ జాతిగా ప్రాణవాయువును సాయముచే

ఏమవు? శ్రీ ఎల్లనరాజు దుర్గా ప్రసాదరావు గారు నెల్లూరు. చేటుగా యుద్ధమందు పొగజిమ్మగబాంబులు నింప నష్టమీ పాటికి తెలిసి సంధి సమబంధమునర్ప వెలుంగు సౌఖ్యముల్ సూటిగా స్వార్థమున్ విడిచి చుప్పిడ మాటలు మైత్రిభావనం మాతయ్య జీవజాలముల మంచిగా గూర్చగ మానవీయమౌ. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. భూతల స్వర్గమెట్లగును పూర్తిగా చైత్ర వసంత శోభతో ఖ్యాతి గడించుటెట్లు

అత్తయ్య జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడి గారు విజయవాడ. చేతన నింపుచున్ ప్రకృతి సిద్ధము శేషను సృష్టికర్తయే, నైతిక ధర్మమున్ మరచి నాశము సేయును మానవుండహో. ఘాతుకమెంచు క్రూరులకు ఘాటుగా శాస్తిని చేసి సృష్టి నిర్మాతయ్య జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. చేతిని ఆయుధంబుగొని చీల్చగ ధారుని చెల్లు క్షేమముల్ కాతరమెంచ

యమౌ శ్రీ వడ్లవాన మురళీమోహన్ గారు ఎర్రగొండపాలెం. తాతల నాటి వృక్షములు దారుణ చేష్టత కూల్చివేయగన్ భూతలమంత వేడిమికి పొంగుచునుండె దురంత దుఃఖమున్ ప్రీతిగా నాటి మొక్కలను పెంచుము పచ్చదనంబునంత భూమాతయే జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. భూతలమెంత శోభితము భూజపురాశితో నిండి ఉండగన్ శీతలమయ్యు ప్రకృతియు జీవ ప్రశాంతత తేజరిల్లగా భౌతికమైన రుగ్మతల బాధలు మాన్పుచునుండునట్టి భూమాతయే జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు నరసాపురం. భూతల జీవనంబు మరి పుల్పగునగ్గియు గాలి ఆకాశం బాతత నిత్యధాత సుఖమందగ జీవులు వాటి రక్షతానీతరి యోజయైసుతులకింపుగ తెల్పెడినట్టిదైన ఆమాతయ జీవజాలముల మంచిని గూర్పగ మానవీయమౌ. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్. చేతను నున్నవాని వృధ చేయక భావిసు యోజనార్థమై ఘాతములేకయున్ ప్రకృతిగా చియు జీవుల రక్షగోరుచుం మాతయ ప్రోధి చేయవలే మౌలిని బిడ్డల నేర్పు పెంచుచున్ మాతయే జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ చీకులాచల దేవరాయలు గారు అమెరికా.

శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం. వాతలు పెట్టి చంపుదురు పచ్చగనుండెడి భూరుహంబులన్, చేతులు దాటు చేతలకు క్షేమమునుండదు నిప్పుడైనా, భూమాతను వేడి వాయువుల మాయ నదింపగ కాయచుండ ఆమాతయే, జీవజాలమున మంచిని గూర్చగ మానవీయమౌ. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. భూతల మందు ప్రకృతి విభూతి జనంబుల దైవ దీవెనన్, జ్యోతుల పంచభూతపు ప్రచోదయ దివ్య కృపా కటక్షణన్, ఖ్యాతిని గూర్చ జాతి సదగమ్య విచారిత మానవత్వ భూమాతయే, జీవజాలముల మంచిని గూర్చగ మానవీయమో. శ్రీ మాచిరా శ్రీరంగ శేషసాయి గారు, హైదరాబాద్. భూతములైదు నాకసము భూమియు వాయువు అగ్ని నీరమున్

0: చెంత నిల్చినం చేతనగల్గురీతి నవజీవన సంస్కృతి చిందులాడ భూమాతయ జీవజాలముల మంచి నిగూర్చక మానవీయమో. ఇట్లే పోరాళ్ళు పంపిన వారు శ్రీమద్ సింహాద్రి వాణి గారు విజయవాడ, దిలీప్ గారు బంటుమిల్లి, పులిపాక లక్ష్మి, కాంతారావు గారు మల్కాజ్గిరి భాగ్యనగరం, మలక నారాయణ రెడ్డి గారు బాలపగారిపల్లె శ్రీ సత్యసాయి జిల్లా, కరణం రాజేశ్వరరావు గారు హిందూపురం, శ్రీమతి శారదా మంచిరాజు గారు విజయవాడ, లంక సురేంద్ర గారు గుడివాడ, తూములూరు శేషయ్య శాస్త్రి గారు సత్య యోగాశ్రమం హైదరాబాద్, శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు వినుకొండ, ఆకుల శాంతిభూషణ్ గారు వనపర్తి, భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద, మంకు సుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు, ఎక్కింటి పద్మావతి గారు గుంటూరు, కొత్తకాపు గోవిందరెడ్డి గారు హోసూరు, లాస్య సమీర కార్తిక్ శ్రీనిత్య గారులు గుంటూరు, మైత్రేయ కుమారి గారు అమలాపురం, నిడదవోలు నాగవల్లి గారు తణుకు, రవికిరణ్ గారు సీతారాంపురం, జి శ్రీకాంత్ గారు విజయనగరం, అన్నంబొట్ల గాయత్రి శిరీష్ గారు హైదరాబాద్, బి సంపత్ హేమంత్ ప్రతీక్ గారులు విశాఖపట్నం, కామరాజు సత్యనారాయణ గారు బద్వేలు, కుమారి మల్లాది శ్రీప్రియ గారు కైకలూరు, ఎస్ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు న్యూఢిల్లీ, చింతలపాటి ఐచ్య గారు ఏలూరు, శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, అన్నంబొట్ల రుద్రాణి గారు మచిలీపట్నం, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి, కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్, కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్, కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస్సు వినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో తరువాత ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నో టొబాకో డే విశేషాలు వింటారు.
2: ఈ రోజున పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా కొన్ని విశేషాలు వినండి. అందరం పొగాకు అంటాం, కాని పొగను వ్యాప్తిని చేసేది కాబట్టే దీనిని పొగాకు అన్నారు. ఈ పొగాకు వ్యాపారం వేల కోట్ల రూపాయల్లో జరుగుతోంది. కోట్లాది మంది పొగాకు ప్రియులు ఉన్నారు. ఇది హానికరం అని తెలుసుకోవటానికి చాలా కాలం పట్టినా, ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరించినప్పటికీ, దానివల్ల ప్రాణాంతక వ్యాధులు సోకుతాయని తెలిసినప్పటికీ, లక్షలాది మంది పొగాకుని వివిధ రూపాల్లో సేవిస్తూ ఉన్నారు. పొగాకు ఉత్పత్తులపై కూడా పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరమనే హెచ్చరికను స్పష్టంగా ప్రకటిస్తూ ఉంటారు. ఆ హెచ్చరికను పరిశీలిస్తూ కూడా దాన్ని పట్టించుకోకుండా ధూమప్రియులు సేవిస్తూనే ఉన్నారు, ఉంటున్నారు కూడా. ఇలా ధూమపానం వల్ల వివిధ రకాల వ్యాధులు సోకి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరణించినట్లుగా కూడా గణాంకాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ఈ పొగ సేవించే వారికే కాదు, పొగ పీల్చేవారికి కూడా ఆరోగ్యాలపై కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు వివరించిన దాఖలాలు ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు పొగాకు ఉత్పత్తుల్లో అనేక మార్పులొచ్చాయి. నేరుగా పదార్థాల ప్యాకెట్ల రూపంలో పొగాకు ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ ఉత్పత్తిదారులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఫ్యాక్టరీలలో తయారయ్యే పొగాకు ఉత్పత్తులు ఫ్యాషన్గా తయారైనప్పటికీ, వీటిని గుట్కాలు, ఖైనీలుగా ఉదహరిస్తూ విక్రయించడం వల్ల ఎక్కువ మంది యువత వాటికి బానిసలవుతున్నారు. ప్రభుత్వం మాత్రం బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగకూడదని ఉత్తర్వులు జారీ చేసినందువల్ల వివిధ ప్రకటనల ద్వారా ప్రజల్లో అవగాహన చైతన్యం పెంపొందించేందుకు చేస్తున్న కృషి ఫలితంగానే దాదాపు 60% పైబడి ధూమపాన వాడకం తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. చాప కింద నీరుల పొగాకు ఉత్పత్తులకు అలవడిన వారు, చుట్టా సిగరెట్ వంటి వాటికి అలవాటు పడిన వారు కోరికలను చంపుకోలేక, అలవాటును మానుకోలేక వాటిని సేవించటం వల్ల వారు పొగ తాగే ప్రాంతాల్లో గాలి కలుషితం అవటంతో పాటు ఉమ్మి రూపంలో విసర్జించే లాలాజలం వల్ల మొక్కలు, భూమి, నీరు కలుషితమవుతోంది. మానవ జీవనానికి ఉపకారాలైన జలచరాలు, సీతాకోక చిలుకలు, క్రిమికీటకాలు వంటివి చనిపోతున్నాయన్నది ప్రకృతి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు తాగటం, దాని నుంచి తయారయ్యే ఉత్పత్తులు సేవించటం వల్ల పర్యావరణ ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టడం హర్షణీయం. ప్రభుత్వమే కాదు ప్రజలందరిలో కూడా ఈ అవగాహన చైతన్యం పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు ఇంతవరకు విన్నారు.
3: నైన్టీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
4: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
3: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాము.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ పివి రామగోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఎ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రాంబాబు ప్యాట్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు, శ్రీ బి ధనుంజయ్.

మీరింతవరకు ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు, శ్రీ బి ధనుంజయ్.

0: Pacific region. Financial Express headlines: India helps maintain balance of power, while the Sunday Express says no China hegemony. Hegseth flags co-production of Javelin anti-tank missile with India. The Tribune informs Vinesh fails to make Asian Games cut, promises to return to the mat. Economic Times says EV sales in fast lane, but Motor Town treads the middle path. Less than half of new launches likely to be electric, as car makers unsure of transition best with multi-powertrain portfolio. Times of India cites Google fined for misdirecting searches to rivals' products. And finally, Times of India in a photo caption, Dhool Andar sweeps Rajasthan. Reports on the massive dust storm that barreled through several parts of Rajasthan, plunging several towns into darkness around 2 p.m. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program on Akashwani at 11 a.m. today. Defence Minister Rajnath Singh says Indian Navy forced Pakistan Navy to remain confined to its ports during Operation Sindoor. Myanmar's President U Min Aung Hlaing arrives in New Delhi on a five-day visit to India, offers prayers at Mahabodhi Temple in Gaya. Centre notifies levies on exports of petrol, diesel and aviation turbine fuel for fortnight beginning tomorrow. IMD forecasts heavy rainfall over Kerala, Mahi, Tamil Nadu, Puducherry and Karaikal till Wednesday. And in cricket, Gujarat Titans to take on defending champions Royal Challengers Bengaluru in IPL 2026 final in Ahmedabad this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు.
3: పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు వేరువేరుగా లేఖలు రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి గిరిరాజ సింగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన మే నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామని, 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ఈ నెల 15న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల రూపాయల పరిహారం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అలాగే పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను కూడా ముఖ్యమంత్రి అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిట్మెంట్ ఉంది, నిర్వాసితుల మీద అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న వేరువేరుగా లేఖలు రాశారు. ఏపీలోని ఫ్లూ, క్యూడ్, వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రులకు లేఖలో వివరించారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానం వల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్పష్టం చేశారు. సిగరెట్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 40% పెంచడంతో పాటు కేటగిరీ, పొడవును బట్టి ఎక్సైజ్ డ్యూటీని 1000 సిగరెట్లకు 2050 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు పెంచడంతో పొగాకు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వెల్లడించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ది పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 18న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ది పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి

0: కల్పించాలి అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశాం అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా 2 ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట పట్టణాభివృద్ది రంగానికి మరో కీలక ముందడుగు పడింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 ప్రధాన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990.83 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇందులో భాగంగా 497.71 కోట్ల రూపాయలు కేంద్ర సాయం మంజూరైంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా విశాఖపట్నం నగరం మరియు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కానున్నాయి. రాష్టంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అటవీశాఖ అధికారులతో ఈ నెల 22న సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్పై అంశాల వారీగా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు.
1: అమరావతి జిల్లా సమాచార లేఖ విన్నారు రచన శ్రీ ఐ. శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సమయం 8:35. ఇప్పుడు వినండి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజుల్ గారి జల్ తరంగ్. వాద్య సహకారం కె. సాయికుమార్ వయోలిన్, పి. శ్రీనివాస్ గోపాలన్ మృదంగం. ముందుగా వినండి మోహనవర్ణం ఆదితాళం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శుద్ధి సావేరి రాగంలో త్యాగరాజ కృతి ధరిని తెలుసుకుంటేనే ఆదితాళం.

శ్రోతలు వింటున్నారు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజుల్ గారి జల్ తరంగ కార్యక్రమంలో. ఇప్పుడు వినండి లతంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచనకు మరి వేరెవరు దిక్కు కండచాపతాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమ్యాజల్ గారి జల్ తరంగ్ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి చారుకేసి రాగంలో స్వాతి తిరునాళ్ రచన కృపయా పాలయా సౌరే మిశ్ర చాపుతాళం.

0: మీరింతవరకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజుల్ గారి జల్ తరంగ్ విన్నారు. వాద్య సహకారం కె సాయికుమార్ వయోలిన్, పి శ్రీనివాస్ గోపాలన్ మృదంగం. ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
4: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
3: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
4: ఎలా తెలుసుకోవచ్చు?
3: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
4: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
3: మరి అయితే ఈ రోజు టీ నీ తరపున.
5: RBI అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో ముందుగా రాజ్ సీతారాం, పి సుశీల బృందం పాడిన పాట చిత్రం తేనె మనసులు.

నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనికి విన్నారు. కార్యక్రమంలో తర్వాత పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం ఏజెంట్ గోపి.

0: పెట్టి వస్తుంటే కద్దరంత పంచ కండు వాళ్ళకి చూస్తుంటే
1: పెళ్లి గాని పిల్ల తుళ్ళి తుళ్ళి మీదికి వస్తుంటే కళ్ళు పడ్డ చోట గళ్ళు పడ్డ కోక

0: ఒంపు కొట్ట సొంపు వంతే నేసుకున్న అందాలే, వాలు పొద్దు కాడలేత ముద్దులిస్తే అందాలే.
1: మల్లె చెండులో నా మనసు కేరే పిండు చిన్నోడే.

0: నమస్తే ఓ సుందరి, క్షమిస్తా నీ అల్లరి.
1: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
3: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజంకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటులు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కొటాక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖులలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బుల్లర్, టాగారాం భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల

0: మాధ్యమం వేదికగా తెలిపారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తోందని చెప్పారు. చొరబాట్లను అడ్డుకొనడానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు.
1: స్టాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు.

0: మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో గాని దేశంలో గాని అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
1: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ది మరింతగా పెరిగిందని అన్నారు. దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
2: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని, చట్టబద్దమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్దమనే వాదనలను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
1: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళన ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఏ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చునని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
3: బచ్చో కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జానకారీ మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కి మాధ్యమ సే ఉన్కి ఆన్సర్ షీట్ ఉన్కి హాత్ మే ఆయే, యే ఓఎస్ఎం కి వ్యవస్థా పహలీ బార్ దేశ్ మే సీబీఎస్ఈ నే ఇస్కో ప్రయోగ్ కియా, ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కరా జాయే, హమ్ ఏక్ భీ విద్యార్థి కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడేంగే.
2: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్, కార్యదర్శి శ్రీశ్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల వివరాలను తొలగించి పారదర్శక ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: స్టేట్ కే రూప్ మే ఆంధ్ర కో కైసే డెవలప్ కియా జా సక్తా హై, ఔర్ కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై, హమ్నే ఏక ధర్మావరణ మే అప్రూవ్ కియా హై కలస్టర్, ఏక ఔర్ क्लस्टर हम

0: हैंडलूम भी आंध्र प्रदेश का एक बहुत बड़ा सेक्टर है और सेक्टर को डेवलप करना, मिनिस्टर साहब से चर्चा करना, मुख्यमंत्री से बात करना उद्देश्य है कि टेक्सटाइल का हब, अभी तक तो हैंडलूम के नाम से आंध्र प्रदेश, लेकिन टेक्सटाइल के नाम से
1: రాష్ట హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది.
2: పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందని అన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
1: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్దరామయ్య తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్దరామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట ప్రజల కోసం పనిచేయడం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్దరామయ్య 2వ సారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
2: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను శుక్రవారం న్యూఢిల్లీలో IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య, దక్షిణ, ద్వీపకల్ప, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: తొలోతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తూ పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటాం. యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లోకి వస్తున్న నికోటిన్ మరియు పొగాకు ఉత్పత్తుల ముప్పును ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈనాటి మన ఈ కార్యక్రమంలో పొగాకు పరిశ్రమ యువతను ఎలా ప్రభావితం చేస్తూ ఉంది, వేపింగ్, ఫ్లేవర్స్, సోషల్ మీడియా ప్రకటనల వెనుక ఉన్న ప్రమాదాలు ఏమిటి, పొగాకు ఆరోగ్యంపై, కుటుంబంపై, పర్యావరణంపై చూపే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, అలాగే పొగాకు మానేందుకు ఉన్న శాస్త్రీయ మార్గాలు ఏమిటి వంటి అంశాలపై ఈరోజు మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా, సో ఎవ్రీ ఇయర్ మనం ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా సార్, సో మరి ఈ 2026 కు సంబంధించి థీమ్ ఏంటి సార్?
2: అంటే ప్రతి సంవత్సరం మన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న జరుపుకుంటామండి. అట్లాగే ప్రతి సంవత్సరము ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2026 సంవత్సరానికి గాను ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనటం, ఈ రెండుగా భాగాలకు విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆకర్షణ బహిర్గతం చేయడం అంటే ముఖ్యంగా పొగాకు పరిశ్రమలు, వాటి ఉత్పత్తులు చేసేటువంటి వాళ్ళు యువతని ముఖ్యంగా ఆకర్షితులు చేయడం కోసము వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క ఉత్పత్తులని ఆకర్షణీయంగా కొత్త రకాల్లో ప్యాక్ చేయటము, అదే రకంగా మనకి యువత అనేది తొందరగా ఏదైనా కొత్త వాటికి, దాంతో పాటు ప్రచారానికి తొందరగా వాళ్ళు ఆకర్షితులు అవుతారు కాబట్టి అట్లా రకరకాలటువంటి ప్యాకేజీలు చేయటము, రకరకాలుగా దాన్ని చేయటము, అట్లా రకరకాలుగా యువతను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పొగాకు ఉత్పత్తుల కంపెనీలు. సో దాన్ని మన యువతకి తెలియజేసి అలాగే ఆకర్షణకి వాళ్ళు లోను కాకుండా ఆ రంగురంగుల ప్యాకేజీలు, రంగురంగుల యొక్క దీని వెనుక ఉన్నటువంటి ప్రాణాంతకరమైన వాస్తవాలని యువతకి తెలియజేయటం కోసము ఈ థీమ్ని ఇవ్వడం జరిగింది. అలాగే పొగాకు వ్యసనాన్ని, అలాగే నికోటిన్ని వ్యసనాన్ని ఎదుర్కొంటం కూడా యువతని దానికి యాంటీగా తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎందుకు సార్ మనం ప్రత్యేకంగా ఈ రోజే అంటే మే 31వ తారీఖునే ఈ యొక్క డేని మనం జరుపుకుంటాం?
2: అంటే మొదటిగా ఇది 1987 మొదటిసారిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మేము ఒక సంవత్సరంలో ఏదో ఒక తేదీని కానీ మనం ఒకసారి గుర్తించి దానికి అవగాహన కల్పించడానికి, అట్లాగే ప్రపంచంలో ఉండేటువంటి అందరినీ పొగాకు యొక్క దాని గురించి తెలియజేయటం కోసము అందరూ ఒకే రోజు, అంటే ముఖ్యంగా ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు, మిగతా ఈ పొగాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వాళ్ళు కూడా కలుపుకొని అందరూ ఒకేసారి ఒకే రోజు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటే దీనికి ఈ నియంత్రణ కోసం బలమైన ఒక పునాదిగా ఏర్పడి అందరికీ అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక తేదీ అనేది ఉంటే ప్రతి సంవత్సరం దాన్ని కానీ మనం అవగాహన కల్పించే దినంగా మనం ప్రకటించుకొని చేసుకుంటూ ఉంటే, మనం ప్రతి సంవత్సరం దాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ యువత దాన్ని బానిస పడకుండా ఉంటారని చెప్పడం జరిగింది.
1: సార్ అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది ఈ 2026 ఇయర్ లో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలలో మీరు ప్రధానంగా 3 లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారని, సో ఆ లక్ష్యాలు ఏంటి సార్?
2: అంటే ముఖ్యంగా కొత్తగా వచ్చేటువంటి వాటిని సింథటిక్ నికోటిన్ అనేది ఒకటి కొత్తగా మనకి యువతని కొత్తగా ఆకర్షిస్తూ ఉన్నదన్నమాట. సో ఈ సింథటిక్ నికోటిన్ తయారు చేసే పరిశ్రమలు రకరకాలుగా యువతని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని మీద అవగాహన కలిగించడం అనేది మొదటి ముఖ్య ఉద్దేశం అండి. రెండోది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు సోషల్ మీడియాలో ప్రకటనలు దాని యొక్క ఇది అందరికి తెలిసిందే. అవి గట్టిగా యువతలోకి చొచ్చుకొని పోతాయి. అంటే సోషల్ మీడియాలో యువత చాలా ఫాస్ట్ గా ఉంటారు. వాళ్ళని తొందరగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రకటనల ద్వారా తొందరగా ఆకర్షించడానికి ఈ కంపెనీ వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. సో దాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా యువతకి చెప్పడం కోసము అది పాయింట్గా తీసుకున్నారు. మూడవది ముఖ్యంగా యువత ఈ ప్రచార మాయలో పడకుండా వాళ్ళకి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని కలగజేయడం కోసము ఇది మూడో పాయింట్గా మనకి ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: సార్, ఈ యొక్క ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మీరు హెచ్చరిస్తున్న అంశం ఏంటి అంటే కనుక సింథటిక్ నికోటిన్. సార్, అసలు సింథటిక్ నికోటిన్ అంటే ఏంటి, దీని వివరాలు?
2: అంటే మామూలుగా నికోటిన్ అనేది మనకి పొగాకు నుంచే వస్తుందండి. అట్లా పొగాకు మొక్కల నుంచి కాకుండా ప్రయోగశాలలో తయారు చేసేదాన్ని మనం సింథటిక్ నికోటిన్ అంటాం. సో మామూలుగా మన పాత కాలంలో ఉండేటువంటి చట్టాలు కానీ ఇవి కానీ పొగాకు నియంత్రణ చట్టాలు ఈ మొక్కల నుంచి వచ్చేదాని మీదనే కాన్సన్ట్రేషన్. ఈ సింథటిక్ నికోటిన్ కొత్తగా వచ్చింది కంటే దాని మీద పెద్ద నియంత్రణ అనేది చట్టాలు గట్టిగా లేవండి. సో కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ఈ సింథటిక్ నికోటిన్ అంటే ప్రయోగశాలలో తయారు చేసేటువంటి సింథటిక్ ను కూడా కఠినంగా నియంత్రించాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోరుకుంటారు. అట్లాగే దాని ప్రచారాన్ని కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు.
1: సార్, ఈ ప్రచార కార్యక్రమంలో యువత మరియు సమాజం యొక్క పాత్ర ఏమిటి సార్?
2: ప్రభుత్వం వాళ్ళు చట్టాలు చేస్తారు. చట్టాలని గౌరవించి చట్టాలని ఒక్కదాని వల్లే సాధ్యం కాదు. సో మనకి ముఖ్యంగా ఈ పొగాకు బానిసలైన వాళ్ళు యువతే. సో యువతను కూడా మనము ఈ ప్రచారంలో గాన ముందుగా ఉంచుకుంటే మిగతా యువత కూడా పొగాకు బానిసలు కాకుండా ఉంటారనేది ఒక ఆలోచన. రెండోది సమాజము. సమాజం అనేది చాలా కీలకం ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా ఒకదాని ద్వారానే మార్పు అనేది తీసుకురావడం కొంచెం కష్టము. సో ప్రభుత్వంతో కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ పౌర సమాజం కానీ చేయి కలిపితే ఈ ప్రచారం ఉధృతంగా జరిగి యువత ఈ బానిసంలో పడకుండా ఉండడానికి ఈ రెండు మనకి కాబట్టి యువతను ప్లస్ సమాజం రెండు కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటే మనం మన యువతని వచ్చే తరంలో ఈ పొగాకు రహిత దానికోసం మనకు ఉపయోగపడతాయి.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు పొగాకు వాడుతున్నారనే గణాంకాలు మనకు చెప్తూ ఉన్నాయి, కొన్ని రిపోర్ట్స్ కూడా. సార్, దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
2: అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన గణాంకాలు ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు మనకి తెలియకుండానే. ముఖ్యంగా పిల్లలంటే ఇక్కడ ముఖ్యంగా ఈ పొగాకు వాళ్ళు కంపెనీ వాళ్ళు కానీ ప్రచారం చేసేవాళ్ళు కానీ తొందరగా యువత అట్రాక్ట్ అయ్యేది కానీ 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండేటువంటి పిల్లలు. సో వీళ్ళు ఈజీగా మనకి ఆ ప్రచారానికి లొంగిపోవటం కానీ ప్రచారానికి దాన్ని ఏదో ఒకటి మనం టేస్ట్ చేస్తే ఏమవుతుంది అనే దాని మీద వాళ్ళు దానికి ఈజీగా అట్రాక్ట్ అవడం జరుగుతుంది. సో ఒకసారి నికోటిన్ మనం అలవాటు అయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అట్లాగే ముఖ్యంగా ఈ 13 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య వయసులో పిల్లలకి మెదడు ఎదుగుదల బాగా ఎప్పుడైతే నికోటిన్ ప్రభావం అయితే పడుతుందో శాశ్వతంగా మెదడు ఎదుగుదల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అట్లాగే పిల్లలు వాళ్ళ ఏకాగ్రతను కోల్పోవడం ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సాహము సామర్థ్యం కూడా ఈ నికోటిన్ వల్ల దెబ్బ. కాబట్టి మనం ఈ వయసులో ఉండే పిల్లల్ని చాలా జాగ్రత్తగా నికోటిన్ బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పి మనం కోరుకుంటాం.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము ఈ పొగాకు పరిశ్రమ అనేది వివిధ రకాల రుచులను కూడా ప్రవేశపెడుతూ ఉంది, అండ్ ఆల్సో ఆకర్షణీయమైన ప్యాకింగ్ ను కూడా వారు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు డిజైన్ అనేది కూడా వారు ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు, యువతను ఇటువైపు అట్రాక్ట్ చేయాలని చెప్పి. సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్?
2: అంటే ఇప్పుడు మనం కానీ పొగాకును కానీ చూసుకుంటే పొగాకు మామూలుగా దాని సహజమైన రుచి వచ్చేసి చేదుగా ఉంటుంది. మనం ఎవరన్నా యాపాకు తినమంటే తినాం, కాకరకాయ తినమంటే తినాం. కాకరకాయ కూర చేసినా పిల్లలు కానీ ఎవరు తినరు. దాంట్లో కొద్దిగా బెల్లం కలిపా ఉంటుంది, ఆటోమేటిక్ గా తీపి టేస్ట్ కి వచ్చేస్తుంది, వెంటనే అది తినాలనిపిస్తుంది. అట్లాగే ఈ చేదు ఎవరు తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన రుచుల్లో వాళ్ళకి ఇష్టమైన వాసనలో ఉండడం కోసం చాక్లెట్ ద్వారా కానీ స్ట్రాబెర్రీ కానీ మెట్టి కలర్ లో కానీ చుల్లో కానీ దీన్ని తయారు చేయడం పడుతుంది. సో దానికి ఈజీగా పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు. చేస్తారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత దానిలోంచి బయటికి రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకు. అదే చిన్న వయసులో అలవాటు బయటికి రావడం చాలా కష్టం. అందుకని ఈ పరిశ్రమల వాళ్ళు రుచుల్ని ఫేవర్లని వాడి వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా ప్రచారంలో భాగాలుగా వాళ్ళు రకరకాలుగా ఎట్లయితే యువతను ఆకర్షించగలం అనేది మీద స్టడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మాకు ఉదాహరణ చెప్పారు, ఈ సిగరెట్లు అంటారు. ఈ సిగరెట్లు అనేది మనం అసలు ఒక పెన్ మాదిరి ఉంటుంది, లేకపోతే ESP డ్రైవ్ మాదిరిగా ఉంటుంది. దాన్ని మనం కనుక్కోలేము, అది ఈ సిగరెట్టా లేకపోతే మామూలు పెన్ మామూలు ESP డ్రైవా కనుక్కోలేదు. సో అది పిల్లలు వాడుతుంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో తల్లిదండ్రులకు డౌట్ రాదు, లేకపోతే స్కూల్ కాలేజీలో కానీ టీచర్స్ కూడా వాళ్ళకు డౌట్ రాదు. సో అట్లా పిల్లలు దీన్ని దాచిపెట్టుకొని వాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు లైఫ్ స్టైల్ యాక్సెసరీ మాదిరిగా కూడా దీన్ని వాడచ్చనే భ్రమలో వాళ్ళు ఉంటుంటారు. సో కాబట్టి ఈ ఆకర్షమైన ప్యాకేజింగ్ అనే దాని మీద స్టడీ చేసి వాళ్ళు రకరకాలుగా యువతలోకి ఏ రకంగా మనం వెళ్ళొచ్చు అనే దాని మీద చూసుకొని ఆ రకంగా వాళ్ళు దాన్ని యువతలకు చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో కాబట్టి ఇటువంటి మాయలో పడకుండా ఉండాలనేది ఈ యొక్క సంవత్సరం యొక్క ఇతివత్తం. అంటే ఇంతగా అనుకున్నట్టుగానే మొదటి రెండు రకాలుగా ఇంకో రకం ఏంటంటే సిగరెట్ల నుంచి వెలువడే నికోటిన్ మోతాదు కానీ రంగులు డిజిటల్ మార్కెటింగ్ కానీ ప్రతిదీ యువతను ఆకర్షించేటట్టుగా ప్రక్కగా వాళ్ళు అంటే మార్కెట్ స్టడీ చేస్తారు. మార్కెట్ స్టడీ చేసి ఏ రకంగా అయితే మనం యువతలోకి వెళ్ళొచ్చు, యువతను ఏ రకంగా మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలము అనేది దాంట్లో పిల్లలకి వాళ్ళు దీనివల్ల ప్రమాదం తెలుసుకునే లోపలనే వాళ్ళ వ్యసనంలోకి కూరుకుపోయేలా చేస్తున్నారు. సో ఇది ఒక రకమైనటువంటి మాయ. ఈ మాయా ప్రపంచంలోకి పడకూడదనేటువంటి దృక్పథం తోటి ఈ సంవత్సరం ఇతివృత్తం పెట్టడం.
1: సార్, రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం నికోటిన్ సాల్ట్స్ అనేది. సార్, ఈ నికోటిన్ సాల్ట్స్ అనేది కొత్త వినియోగదారులకు ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతుంది?
2: అంటే మామూలుగా ఏంటంటే నికోటిన్ వల్ల అందరికీ తెలిసిన తాగే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం మంటగాను కొంచెం చేదుగాను కొంచెం రకమైన ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే తెలుస్తుంది ఈ నికోటిన్ సాల్ట్ అనేది ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు, దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. సో దానివల్ల ఈజీగా వ్యసనానికి తొందరగా కూరుకుపోవటము అలాగే ఇంక దాని నుంచి బయటికి రాలేకపోవటము జరుగుతుంది. సో దీని నుంచి ఇది తెలియకపోవడం వల్ల నికోటిన్ ఎక్కువ డోస్ లో తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది వినియోగదారులు ఇచ్చి నికోటిన్ సాల్ట్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి అనేది ముఖ్యం.
1: సార్, ఇన్ జనరల్ గా మనం మాట్లాడితే కనుక ఈ పొగాకు త్రాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా సార్. సో ఇదొకటే కాకుండా గుండెపై పొగాకు ప్రభావం ఎలా ఉంటుందంటారు?
2: ఇది మనకి పొగాకు అనేది శరీరంలో ప్రతి భాగానికి కూడా చెడు చేస్తుంది. మనకి సిగరెట్లు బీడీలు తాగుతున్నాం అంటే పొగంతా ఊపిరితిత్తులోకి అనుకుంటాం, ఆ పొగతో పాటు ఆ దాంట్లో ఉండేటువంటి రసాయనాలు, దాంట్లో క్యాన్సర్ కారకాలు, దాంట్లో ఉండేటువంటి కార్బన్ మోనాక్సైడ్, దాంట్లో ఉండే అన్ని రకాల విషవాయువులు, క్యాన్సర్ అన్ని రకాలు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. మన శరీరంలోకి వెళ్ళిందన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడ డిపాజిట్ చేస్తే శరీరంలో ప్రతి భాగాన్ని చెడు చేస్తుంది. అంటే మనకి ముఖ్యంగా మనకి గుండె ఊపిరితిత్తుల మీదే మనం ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, కానీ శరీరంలో ఉండే ప్రతి భాగం మీద కూడా ఈ పొగాకు నికోటిన్ అనేది చాలా డేంజర్. ముఖ్యంగా నికోటిన్ రెండు రకాలుగా శరీరం మీద దాడి చేస్తుంది, ఒకటేమో బానిసత్వం, రెండోది ఏంటంటే నికోటిన్ ఏం చేస్తుంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుందో చిన్న చిన్న చిన్న రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతాయి. సున్నితమైన అవయవాలు ముఖ్యంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇట్లా ప్రతి ఒక్క భాగంలో ఎక్కడైతే సన్న సన్న రక్తనాళాలు ఉంటాయో ఆ భాగాలన్నీ కూడుకొని పోయి రక్త ప్రసరణ అయ్యి, అట్లాగే గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలు కుజించుకుపోయి రక్తపోటు రావడానికి, రక్తం గడ్డగట్టడానికి దారితీస్తుంది. దాని ద్వారా గుండెపోటు కానీ పక్షవాతం, మెదడుకు వచ్చేటువంటి పక్షవాతం రావడానికి అవకాశాలు ఎక్కువ. సో దానివల్ల మనం పొగాకు అనేది ఊపిరితిత్తులకి కాకుండా శరీరంలో ప్రతి భాగానికి చెడు చేస్తుంది. కాబట్టి దీని యొక్క దుష్ప్రభావం గుర్తించి యువత వీలైనంత వరకు దీని మాయలో పడకుండా బయట.
1: సార్, మనమైతే ఈ రోజుల్లో ఎక్కువగా వింటూ ఉన్నాం ఫస్ట్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్ అని చెప్పి. సెకండ్ ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, బట్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంది సార్?
2: అంటే ఇంత ముందు ఇది ఎవరికి తెలియదండి. మామూలుగా పొగ తాగే వాడికే జబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి ఏం కాదనుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ దాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే తాగేవాడిని, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే అతని చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో వాళ్ళకు కూడా తాగేవాడికి ఏ రకమైనటువంటి జబ్బులు వస్తాయో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పొగ పీల్చడం వలన అవే జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. దీంట్లో కూడా ప్రతి వాడికి పొగ తాగే వాడికి ఏమేమి జబ్బులు అయితే పొగ తాగడం వల్ల వస్తాయో, అలాగే చుట్టుపక్కల ఉన్న అవే జబ్బులు వీళ్ళు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొగ తాగే వాళ్ళకి దూరంగా ఉండాలా, లేదంటే అతనికి వచ్చే జబ్బులు మనకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.
1: సార్, సెకండ్ హ్యాండ్ స్మోక్ తో పాటు మీరు ఇందాక అన్నారు థర్డ్ హ్యాండ్ స్మోక్ అని కూడా. సార్, మరి ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలకు కలిగే ముప్పు ఎలా ఉంటుందంటారు?
2: అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం మొదట్లో చెప్పి ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్, అంటే ఫస్ట్ హ్యాండ్ అంటే తాగేవాడు, సెకండ్ హ్యాండ్ చుట్టుపక్కల ఉండేవాడు. థర్డ్ హ్యాండ్ అంటే మనం ఏ గదిలో గానీ లేకపోతే ఇంట్లో గానీ తాగుతున్నప్పుడు గోడలకి, తలుపులకి, ఫర్నిచర్ కి కూడా ఈ రసాయనాలు, ముఖ్యంగా కింద నేల మీద మామూలు చిన్నపిల్ల ఇంట్లో ఉన్నారు, పాకుతూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నోట్ చేతులు కూడా నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో అట్లా ఈ కెమికల్స్, ఈ రసాయనాలు

0: యువత దానికి దూరంగా ఉండాలి.
1: సార్, మనం చూస్తూ ఉంటాము సిగరెట్ తాగేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎక్కువగా మొత్తంలో సిగరెట్ తీసుకుంటూ ఉంటారు కదా. మరి చివరి సిగరెట్ తాగిన ఎంత సమయానికి శరీరం అనేది కోలుకోవడం ప్రారంభిస్తుందంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, మామూలుగా మన సిగరెట్ తాగి ఒక 20 మినిట్స్ తర్వాత మామూలుగా రక్తపోటు నార్మల్ కి వచ్చేస్తుంటుంది. దాంతోపాటు గుండె కొట్టుకునే వేగం కూడా సాధారణ స్థితికి వస్తుంది అన్నమాట 20 మినిట్స్ లోపు. అట్లాగే 12 గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు కెమికల్స్ ఇది కూడా ముఖ్యమైనది, అది కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తగ్గిపోతుంది మన శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. సో కాబట్టి సిగరెట్ ఆపేసిన 20 నిమిషాల నుంచి శరీరము మన కోలుకోవటం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఎంత తక్కువగా సిగరెట్లు తాగితే మన శరీరం అంతా గట్టిగా ఉంటుంది.
1: సరే, ఏదైతే ఈ యొక్క త్రాగాలి త్రాగాలి అనే ఆ యొక్క ఆతృత, ఆ కోరిక కంపల్సరీ ఈ యొక్క నికోటిన్ తీసుకునే వాళ్ళకు ఉంటుంది. మరి ఈ కోరికను నియంత్రించడానికి డిలే అనే స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుందంటారు?
0: సార్ ఇది కోరిక నియంత్రణ ప్రతి మనిషి మనిషికి వేరుగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు రోజుకి 20 తాగే వాళ్ళు ఉంటారు, 30 తాగే వాళ్ళు ఉంటారు, 10 తాగే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనిషి వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఆధారం. సో ఇది ఆలస్యం చేయడం అనేది ఒక సిగరెట్లు తగ్గించడానికి కానీ సిగరెట్లు ఆపేయడానికి పొగ తాగడానికి తగ్గించడానికి కానీ ఆపేయటానికి కానీ చేసేటువంటి ఒక ప్రయత్నం. సో దీంట్లో ఏంటంటే మామూలుగా ఒకసారి తాగాలని కోరిక వచ్చింది అనుకోండి, ఆ కోరిక 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంది. సో ఐదు ఆ కోరిక మొదలైన తర్వాత 5 10 నిమిషాలు మనం కానీ దాన్ని గట్టిగా ఆపుకోగలిగి తర్వాత చూద్దాంలే ఏమవుతుందని ఆగి అలాగే దాని నుంచి మనసు మరలించుకొని వేరే పని మీదకి వెళ్ళేసి ధ్యాస వేరే దాని మీద పెట్టి ఒక 10 నుంచి 10 నిమిషాలు కానీ మనం దాన్ని ఆపుకోగలిగితే ఈ కోరిక అనేది తగ్గిపోతుంది. సో అట్లా మనము కోరికని కంట్రోల్ చేసుకుంటూ దాన్ని అర్జెంట్ స్మోకింగ్ అర్జెంట్ అది ఇమీడియట్ గా తగ్గించుకుంటూ పోతూ ఉంటే మన నంబర్ ఆఫ్ తాగేటువంటి సిగరెట్లు కానీ బీడీలు కానీ తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా ఆపించేదానికి ఇది ఒక రకమైనటువంటి ఉపయోగపడేటువంటి ఒక వ్యూహం అన్నమాట.
1: సార్, మనం డిలే గురించి మాట్లాడుకున్నాం కదా సార్, సో ఆ డిలేతో పాటు మనకి ఉపసంహరణ లక్షణాలను తగ్గించడంలో డీప్ బ్రీతింగ్ కూడా సహాయపడుతుందని చెప్పి మనం వింటూ ఉన్నాం సార్ ఈ రోజుల్లో. సో డీప్ బ్రీతింగ్ ఏ విధంగా సహాయపడుతుందంటారు?
0: ఇది ఒక రకమైన ప్రక్రియ అనమాట. అంటే మనం ఎప్పుడైతే మనం తాగాలని అనిపించినప్పుడు వెంటనే 4-5 సార్లు బాగా గాలి పీల్చుకొని చేస్తూ ఉంటే మెదడుకి ఆక్సిజన్ బాగా అంది, ఒత్తిడి ఆందోళన తగ్గి ఈ తాగాలనే కోరిక ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా ఇది కూడా ఇందాక చెప్పినది ఒక పరికే ఇది రెండోది. ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్, రకరకాల టెక్నిక్స్, ఒక్కొక్కరికి ఒక్క సెట్టింగ్ అనేది ఒక్కొక్క ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. సో అట్లా కౌన్సిలింగ్ ద్వారా మనం ఎన్ని పేషెంట్ చెప్తూ వస్తుంటాము, ఎవరు దేన్ని ఆచరిస్తారో ఏదో రకంగా ఆచరించి స్మోకింగ్ నుంచి బయటపడడం అనేది చాలా ముఖ్యం.
1: సార్, పొగాకు మానేసే క్రమంలో నీరు త్రాగడం ఎలా ఉపయోగపడుతుంది?
0: డీప్ బ్రీతింగ్ కానీ లేకపోతే తాగి సేపటి దాన్ని ఆపుకోవటం కానీ అది చేస్తుంటే అట్లాగే నీళ్లు కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంకో నీళ్ల వల్ల ఇంకో అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ శరీరంలో చేరినటువంటి టాక్సిన్స్ అదే విష పదార్థాలు ఉంటాయి అవి బయటికి పోతాయి. ముఖ్యంగా నోరు ఎప్పుడైతే మనం మంచిది తాగుతుంటాం సిప్స్ చేస్తూ ఉంటాం, ఒకసారి మనం ఇందాక మైండ్ సెట్ మారిపోతాం అనుకున్నాను కదా, అట్లాగే సిగరెట్ తాగాలనేటువంటి అర్జీ వెంటనే తగ్గిపోయి ఇంకా వేరే ఆలోచనలోకి తాగడం అనేది మర్చిపోతారు. సో ఇది కూడా ఒక రకంగా మనకి పోస్ట్ పోన్ చేసుకోవటానికి కానీ అర్జీ తగ్గించుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది. దాంతోపాటు వాటర్ ఎక్కువ తాగుతాం కానీ ఆల్రెడీ మన శరీరం చేరినటువంటి ఈ రసాయనాలు కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఏమైనా ఉంటే ద్వారా బయటకు.
1: సార్, పొగాకు మానేయడంలో ఎదురయ్యే మానసిక అడ్డంకులు ఏమిటి అంటారు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సార్.
0: ఇది చాలా కష్టమైందండి. చాలా అదే మనిషి మనిషికి ఇది రకరకాలుగా ఉండి రకరకాల పొగ తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మనం పొగాకు తాగితేనే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తూ ఉంటారు కానీ యాక్చువల్ గా ఎప్పుడైతే అవుతాం లోపల శరీరంలోకి ఎప్పుడైతే నికోటిన్ వెంటనే తాగిన ఒక పప్పు తాగిన 3 సెకండ్స్ లోనే నికోటిన్ బ్రెయిన్ తాకి సో అట్లా శరీరంలో కూడా అంత బ్లడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అది మనం ఇందాక అనుకున్నట్టుగా నికోటిన్ వల్ల గుండె మీద బీపీ పెరగటం, హార్ట్ రేట్ పెరగటం ఇవన్నీ వస్తున్నాయని చెప్పుకున్నాం కదా, అట్లాగే ఇది యాక్చువల్ గా ఒత్తిడి పెంచుతుంది. కానీ మనిషి ఏమనుకుంటాడు బ్రెయిన్ కి అయితే ఎప్పుడైతే ఒక హాయి కొలిపే ఒక ఫీలింగ్ వస్తుంది, దాని వల్ల మనకి ఒత్తిడి తగ్గింది అనుకుంటారు. కానీ బ్రెయిన్ లో ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది కానీ నిజంగా వాస్తవానికి ఒత్తిడి పెరుగుతుంది.

0: అవుతుంది. సో కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది అనే ఫీలింగ్ ని కలుగు చేస్తుంది, కానీ నిజంగా ఒత్తిడిని పెంచుతుంది. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్.
1: సార్, మనం చూస్తే కనుక నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎన్ఆర్టీ అని ఉంది సార్. సో అసలు ఈ యొక్క నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏమిటి? సో పొగాకు మానేస్తే బరువు పెరుగుతారని కూడా మనకి చాలా అపోహలు కూడా ఉన్నాయి సార్. సో దీని గురించి మీరేమంటారు?
0: అంటే మనకి ఎప్పుడైతే స్మోకింగ్ తాగే ప్రతి ఒక్కరికి నాలుకంత ఇందాక చెప్పాం కదా చేదుగా ఉంటుంది అని. సో వాడికి రుచి వాసన తెలియదు, రుచి వాసన తెలియనప్పుడు ఆటోమేటిక్ గా తినటం కూడా తగ్గిపోతుంది వాడికి. సో దాని వల్ల ఏమవుతుంది, పేషెంట్ కి ఇదైపోతారు అన్నమాట. మనకి ఎప్పుడైతే మనకి పొగాకు సిగరెట్లు బీడీలు తాగడం ఎప్పుడైతే ఆపేసేస్తామో, ఆపేసినప్పుడు దాని వలన మనకి ఈ ఆకలి అనేది పెరగడం జరుగుతుంది. దాంతో పాటు ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న వాటి ద్వారా అయితే ఎవరైతే మనం ఆపలేకపోతామో వాళ్ళకి తక్కువ మోతాదులో నికోటిన్ ని చప్పరించబడ్డం. సో అవి చప్పరిస్తూ ఉంటే ఈ తాగాలన్న అర్జీ తాగాలన్న ఇది తగ్గిపోతూ స్లోగా మనం ఈ పొగ తాగడం అనే అలవాటు నుంచి మానిపించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం ఒకేసారి సడన్ గా ఆపినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కోపం రావటం, ఆందోళన పడటం, నిద్ర పట్టడం, ఇరిటేట్ అవటం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం లాంటివన్నీ వస్తాయి. సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ తర్వాత స్లోగా తగ్గించుకుంటారు, దీని నుంచి బయటపడి మొత్తంగా పూర్తిగా పొగ ఆపడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి.
1: సార్, సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మనం ఎన్ని థెరపీలు తీసుకున్నా కూడా సామాజిక సపోర్ట్ మనకు గాని లేకపోతే, ఆ సామాజిక మద్దతు మనకు గాని లేకపోతే మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. సో ఎన్ని థెరపీస్ తీసుకున్నా మనకి సోషల్ సపోర్ట్ చాలా ముఖ్యం కదా సార్. సో ఎందుకంటారు?
0: అది చాలా ముఖ్యం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి ఏంటంటే తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి, రెండోది సమాజం యొక్క సపోర్ట్, అలాగే ఎవరైనా మన సిగరెట్లు కానీ బీడీలు కానీ మానేయాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ డేట్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ అందరికీ చెప్పాలి. చెప్పినప్పుడు ఇతను వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు, నువ్వు 1 మంత్ టైం పలాను, వచ్చే నెల 31 నేను ఆపాలంటే, అంటే వీళ్ళు ఎవ్రీ డే గానీ 2 డేస్ ఒకసారి ఇతనికి రిమైండ్ చేస్తున్నారు, నువ్వు ఈ డేట్ దగ్గరకు వస్తుంది, నువ్వు ఆపాలి, నీ వెనక మేము ఉన్నాము, నువ్వు ఆపితే గానీ నీకు ఆరోగ్యం బాగుపడదు. ఎన్ని స్లోగా వాళ్ళు చెబుతూ చెబుతూ ఉంటే వీడికి మనకు కూడా ఇది ఆపాలనేటువంటి మనసులో ఏర్పడి ఆ డేట్ వచ్చేటప్పటికి ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఒక రకంగా ఒక సైకాలజీ మాదిరిగా పేషెంట్ కి పొగ తాగే వాళ్ళకి ఉపయోగం.
1: సార్, కార్యక్రమంలో చివరిగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్.
0: ఇది ఒకటి నా ఒక్క సమస్య అని అనుకోకుండా మన ఫ్యూచర్ లో మన యొక్క యువతని మనం కాపాడుకోవాలంటే, పొగాకు బానిస కాకుండా చూసుకోవాలనుకుంటే మనమే కాకుండా ఒక వ్యక్తిగా ఈ ప్రచారానికి యువత లొంగు కాకుండా, ప్రచారానికి యువతకి ఈ ప్రచారంలో ఉన్నటువంటి మాయని తెలియజేస్తూ ఈ ప్రచారానికి లోనయ్యి పొగాకు బానిసలు కాకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక్కరిదే బాధ్యత కాకుండా సమాజం యొక్క కూడా, ప్రభుత్వమే కాకుండా సమాజం బాధ్యతగా కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమంలోకి పాల్గొని యువతని పొగాకు రహిత వచ్చే జనరేషన్ పొగాకు రహిత యువత జనరేషన్ గా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ఆకాశవాణి శ్రోతలకి ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతగా స్వీకరించి, అలాగే అందరూ కూడా ఈ ప్రచారానికి పాటుపడి యువతని రక్షించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నా.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల మరియు విభాగాధిపతి ఊపిరితిత్తుల వైద్య విభాగం గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తరువాత రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కృష్ణవేణి రాఘవేంద్రరావు త్యాగులు వీరు కోరుతున్నారు. అగ్నిపర్వతం ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన వేటూరి.

వీర్కోరుతున్నారు జనతా గ్యారేజ్. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్, రెన్నీనారెడ్డి పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు రావోయి అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్దిసేపట్లో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: अर्थव्यवस्था के लिए आम किसान नहीं बहुत विशेष हैं। ऐसे ही छाए रहिए। साथियों, गर्मी के इन दिनों में ऐसे तो स्कूलों की छुट्टियां होती हैं, लेकिन मैं एक ऐसे क्लास की बात करूंगा जिसमें आपका एडमिशन करने का मन कर जाएगा। साथियों, एक स्थिति की कल्पना कीजिए, एक ऐसा स्कूल जहां बच्चे भी आते हो, युवा भी और बुजुर्ग भी, जहां कोई फीस न हो, कोई बड़ी बिल्डिंग न हो, कोई क्लासरूम भी न हो, और सबसे रोचक बात, वहां क्लास नदी में लगती हो। साथियों, ये कोई कहानी नहीं है, ये एक सच्चा प्रयास है। केरलम के आलुवा में साजी वला शेरिल जी ऐसा ही एक स्विमिंग क्लब चला रहे हैं। अब तक 15,000 से ज्यादा लोग यहाँ तैरना सीख चुके हैं। साजी जी ने दिव्यांग बच्चों को भी स्विमिंग सिखाई है। इस प्रयास के पीछे एक पीड़ा भी छिपी है। कुछ वर्ष पहले एक नौका हादसे में कई छात्रों की मृत्यु हो गई थी। उस घटना ने साजी जी को भीतर तक झकझोर दिया। उन्होंने सोचा, अगर बच्चों को तैरना आता होता तो शायद कई जानें बच जाती। बस यहीं से शुरू हुआ उनका ये अभियान। साथियों, साजी वला शेरिल जी का जीवन हमें एक बहुत बड़ी सीख देता है। सेवा करने के लिए बहुत बड़े साधन जरूरी नहीं होते हैं। जरूरी होता है एक अच्छा इरादा और लगातार किया गया प्रयास। इन्हीं के दम पर हजारों लोगों के जीवन में बदलाव लाया जा सकता है। मेरे प्यारे देशवासियों, बीते दिनों मुझे यूरोप के नीदरलैंड जाने का अवसर मिला। वहां मैं कई मीटिंग में शामिल हुआ। इसी दौरान एक ऐसा क्षण आया जिसने हर भारतीय को गर्व से भर दिया। नीदरलैंड्स में आयोजित एक विशेष समारोह में चोला काल की प्राचीन ताम्र पट्टिकाएं भारत को वापस सौंपी गई। उस कार्यक्रम में नीदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे। इन ताम्र पट्टिकाओं को लेकर मुझे देश विदेश से लगातार संदेश मिल रहे हैं। लोग खुशी जता रहे हैं, गर्व व्यक्त कर रहे हैं। दुनिया भर के तमिल समुदाय में भी इसे लेकर विशेष उत्साह है। साथियों, इन ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है, इसलिए आज मैं इससे जुड़ी कुछ बातें आपसे साझा करना चाहता हूं। इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं। ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राजराजा चोला के एक वचन को पूरा करने से जुड़ी है। इनमें आनाई मंगलम गांव को एक बौद्ध विहार को दान देने का उल्लेख है। इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है। इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी। दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है। चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है। साथियों, हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है। इसी क्रम में किन्यान भारतम अभियान के तहत छत्तीसगढ़ के मल्हार में भी एक महत्वपूर्ण खोज हुई है। यहां 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली है। ये पांडुवंशी राजवंश के महर्षि बालार्जुन के शासनकाल से जुड़ी मानी जा रही है। विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शन 6वीं-7वीं सदी के हैं, यानी 1400-1500 साल पुराने। ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई है। इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है। साथियों, हम भारतीयों में खगोल विज्ञान यानी एस्ट्रोनॉमी को लेकर हमेशा विशेष आकर्षण रहा है। हमारे देश में आज भी सदियों पुरानी ऑब्जर्वेटरीज मौजूद है। यहाँ अद्भुत मैथमेटिकल डिस्कवरीज हुई है। नेविगेशन हो, पंचांग हो या हमारे पर्व त्योहार, इन सब का संबंध आकाश और तारों से रहा है। हमारे यहाँ एस्ट्रोनॉमी ने हर पीढ़ी में कौतूहल जगाया है, उसे एक्सप्लोरेशन के लिए प्रेरित किया है और आज के युवाओं में भी इसे लेकर काफी उत्साह दिखाई देता है। आजकल आप भी देखते होंगे देश भर में एस्ट्रोनॉमी क्लब्स तेजी से लोकप्रिय हो रहे हैं। बड़े शहरों से लेकर छोटे कस्बों तक, स्कूलों से लेकर पार्कों तक इनकी गतिविधियां दिखाई देती हैं। मुझे बेंगलोर एस्ट्रोनॉमिकल सोसाइटी के बारे में जानकारी मिली। यहाँ ऑब्जर्वेशनल सेशंस आयोजित किए जाते हैं। इस संस्था ने ग्रामीण क्षेत्रों में एस्ट्रोनॉमी को लोकप्रिय बनाने का मिशन भी शुरू किया है। खगोल मंडल नाम की टीम ने 30 घंटे का एक बहुत इनोवेटिव कोर्स शुरू किया है। साथियों, रात में तारों को निहारना अपने आप में अद्भुत अनुभव होता है। एस्ट्रो केरला नाम की एक संस्था नाइट ऑब्जर्वेशन कैंप और वर्कशॉप आयोजित करती है। यहाँ युवा साथी टेलीस्कोप बनाना और स्टार मैप्स का इस्तेमाल करना सीखते हैं। राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए हैं। ज्योतिर्विद्या परिसंस्था भी एस्ट्रोनॉमी के सबसे पुराने संस्थानों में से एक है। यहाँ ऑब्जर्वेशनल फैसिलिटीज के साथ साथ बुक्स, लाइब्रेरी और टेलीस्कोप लाइब्रेरी की सुविधा भी है। मैं आईसेक का भी जिक्र करना चाहूंगा। यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है। साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है। मैं युवाओं से आग्रह करूंगा कि वे किसी एस्ट्रोनॉमी क्लब से जरूर जुड़े और इन छुट्टियों में किसी प्लेनेटेरियम को भी जरूर देखने जाएं। साथियों, मन की बात कार्यक्रम को जो लोग टीवी पर देख रहे हैं, मैं उनसे कहूंगा एक वीडियो जरूर देखिएगा। ये वीडियो पिछले दिनों बहुत चर्चा में रहा। इसमें कुछ लोग बहुत धैर्य से, बहुत सावधानी से एक गंगा डॉल्फिन को बचाने की कोशिश कर रहे हैं। आपको ये जानकर आश्चर्य होगा, इस पूरे प्रयास में करीब 13 घंटे लगे और आखिरकार वो डॉल्फिन बच गई। साथियों, इसमें बहुत बड़ी भूमिका रही भारत की पहली गंगा डॉल्फिन रेस्क्यू एम्बुलेंस की। ये घटना उत्तर प्रदेश की है। वहां एक गंगा डॉल्फिन नहर में फंस गई थी। ऐसे समय में नमामि गंगे अभियान के तहत बनी ये एम्बुलेंस उसके लिए उम्मीद बनकर पहुंची। फिर बहुत सावधानी से उसे बाहर निकाला गया, उसकी जांच की गई, उसका इलाज किया गया और उसके बाद उसे सुरक्षित राप्ती नदी में छोड़ दिया गया। एक तरह से कहें तो एक जीवन फिर अपने घर लौट गया। साथियों, ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है। यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है। साथियों, जब हम गंगा डॉल्फिन को बचाते हैं तो हम सिर्फ एक प्रजाति को नहीं बचाते, हम गंगा की जैव विविधता को बचाते हैं, नदी के पूरे जीवन तंत्र को बचाते हैं और अपनी आने वाली पीढ़ियों के लिए प्रकृति की एक अमूल्य धरोहर भी बचाते हैं। मेरे प्यारे देशवासियों, आप में से बहुत लोगों की नदी, तालाब और कुएं के पानी से जुड़ी यादें जरूर होगी। किसी को तालाब में तैरना याद होगा, किसी को दोस्तों के साथ तालाब किनारे खेलना, किसी को उस मिट्टी की खुशबू याद होगी। बचपन की ऐसी यादें जीवन भर मन में बसी रहती है। साथियों, ऐसी ही यादों को बचाने की एक प्रेरक गाथा उत्तर प्रदेश के बस्ती जिले से सामने आई है। बस्ती के आकाश गुप्ता अपने गांव की मनोरमा नदी को देखकर बहुत दुखी होते थे, क्योंकि जिस नदी को उन्होंने बचपन में साफ और जीवन देखा था, समय के साथ उस नदी में प्लास्टिक जमा होने लगा था, गंदगी बढ़ती चली जा रही थी। श्रीमान आकाश ने तय किया कि शिकायत नहीं करेंगे, एक नई शुरुआत करेंगे। शिकायत नहीं, शुरुआत मंत्र बन गया। उन्होंने अपने दोस्तों को साथ लिया, सिर्फ जाल था, फावड़ा था, टोकरी थी और सबसे बड़ी ताकत थी कुछ बदलने का संकल्प। ये युवा नदी में उतरते थे, जलकुंभी निकालते थे, प्लास्टिक और कचरा बाहर लाते थे। कई बार एक दिन में 50-60 किलो तक कचरा नदी से निकाला गया। धीरे धीरे मनोरमा नदी का वह हिस्सा फिर से साफ दिखने लगा। आसपास के लोगों का ध्यान भी इस काम की तरफ गया, लोगों में स्वच्छता को लेकर जागरूकता बढ़ी। साथियों, ऐसी ही एक प्रेरक कहानी गोवा से भी सामने आई है। गोवा के बाल कृष्ण अय्या जी रिटायर्ड टीचर हैं, लेकिन समाज के लिए काम करने का उनका उत्साह आज भी वैसा ही है। उन्हें मड्डी तोलाब इलाके में पानी की समस्या बहुत परेशान करती थी, उन्होंने भी समाधान के लिए काम शुरू किया। बालकृष्ण जी ने पाइपलाइन बिछाने के काम में महत्वपूर्ण भूमिका निभाई, इससे कई घरों तक पानी पहुंचा। जिन परिवारों को पानी के लिए रोज संघर्ष करना पड़ता था, उनके लिए यह बहुत बड़ी राहत बनी। साथियों, पिछले महीने मुझे एक बहुत अच्छा अनुभव हुआ, इसका संबंध मन की बात से भी जुड़ा है, इसलिए आज मैं इसकी चर्चा आपसे करना चाहता हूँ। तमिलनाडु के नागरकोइल में मेरी मुलाकात एक टीचर से हुई। करीब 3 दशक पहले भी मैं उनसे मिला था। मैं बात कर रहा हूँ गिरिजा अम्मा जी की। इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट्स भी उनके साथ थे। साथियों, गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं। इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है। उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है। उन्होंने मन की बात से प्रेरणा लेकर देश के अनेक सैनिकों के लिए योगदान का संकल्प लिया। इसके लिए उन्होंने अपने सभी स्कूलों के स्टूडेंट्स को प्रेरित किया। उन्होंने बच्चों से कहा कि वे वीर जवानों के लिए हर दिन 1 रुपया योगदान दे, यानी 1 साल में हर स्टूडेंट की ओर से 365 रुपये जमा हुए। इस छोटे छोटे योगदान से करीब 40 लाख रुपए इकट्ठा हुए। गिरिजा अम्मा जी ने इस पूरी राशि का चेक मुझे सौंपा। उनसे बातचीत के दौरान मैंने महसूस किया कि माँ भारती के प्रति उनका समर्पण कितना गहरा है। पिछले वर्ष ही चेन्नई के पहले हिंदू विद्यालय ने अपने 50 वर्ष पूरे किए हैं। देश की शिक्षा और सांस्कृतिक गौरव को आगे बढ़ाने में स्कूल नेटवर्क की भूमिका बहुत प्रशंसनीय है। मैं इससे जुड़े सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ और उन स्टूडेंट्स की भी विशेष सराहना करता हूँ जिन्होंने अपने वीर सैनिकों के लिए योगदान दिया। साथियों, भारत के हर गांव में, हर शहर में कुछ न कुछ ऐसा हो रहा है जो हमें प्रेरणा देता है। कई बार इन प्रयासों की ज्यादा चर्चा नहीं होती, लेकिन जब हम इन्हें जानते हैं तो ये विश्वास और मजबूत होता है कि देश अपने लोगों की शक्ति से आगे बढ़ रहा है। मेरा आपसे आग्रह है, अपने आसपास के ऐसे प्रयासों को जरूर देखिए। जो लोग समाज के लिए अच्छा काम कर रहे हैं, उन्हें पहचानिए, उनकी सराहना कीजिए, उनसे सीखिए और हो सके तो खुद भी किसी अच्छे काम से जुड़िए। अगले महीने मन की बात में कुछ और प्रेरक गाथाओं के साथ मैं फिर आपसे जुड़ूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
4: నమస్కారం సార్.
3: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
4: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
3: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
5: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
3: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
5: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా

0: మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగరా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు

మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేను భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రోనమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, నీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు
తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణ.

0: దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు, తమవంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాల్పంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఉభయ కుశలోపరి. మరి ఈ

0: ఆదివారం ప్రసారమైన కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాలు మరి చూద్దాం. ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరేమంటున్నారంటే, ఉదయం నుంచి రాత్రి వరకు శ్రోతలకు చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, చాలా బాగున్నాయి. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు, భక్తిరంజన్లో భక్తి గీతాలు, పొలం పనులు కార్యక్రమాలు, ఉదయరేఖలు కార్యక్రమం, భగవద్గీత పారాయణం చాలా బాగున్నాయి. వినియోగదర్శిని పద్యతోరణం, సరస్వినోదిని కార్యక్రమం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చాలా బాగున్నాయి. గుర్తు చేసుకుందాం మహిళా భారత స్త్రీల కార్యక్రమం పలు అంశాలు వస్తున్నాయి, ఇది చాలా బాగున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం, విజయవాడ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి, ఇవన్నీ బాగున్నాయి అంటూ వీరు రాస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత
1: మనకి పంపించారు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి.
2: ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 28వ తేదీ ప్రసారమైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వీర సావర్కర్ గారి గురించి శ్రీ రావి శివగారి ప్రసంగం ఆనాటి దేశభక్తుల త్యాగ నిరతని చాటి చెప్పింది. 90 వసంతాల ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి నాటికి నేటికి తిరుగులేని శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి గణపతి నాటకంలోని కొన్ని అద్భుత హాస్య ఘట్టాలు వినిపించారు. శ్రీ నండూరు సుబ్బారావు మరియు శ్రీమతి సీతారామమ్మ తదితరుల సంభాషణలు హాస్య జల్లులు కురిపించాయి. నిర్వహించిన శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారు బహు ప్రశంసనీయులు అంటున్నారు. అలాగే 29వ తేదీ ప్రసారమైన స్త్రీ ఏలూరు ఎస్పీ ఆఫీస్ శ్రీ ప్రతాప్ కిషోర్ కుమార్ గారి ఆన్లైన్లో మోసాలు గురించిన సంభాషణలు ప్రజలను జాగ్రత్తకు కల్పించే విధంగా ఉన్నాయి. 30వ తేదీ ప్రసారమైన డాక్టర్ పశుమతి కామేశ్వర శర్మ గారి దక్షిణాది శివభక్తులు భాగంగా శ్రీ దూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం గురించి, చరిత్ర గురించి చక్కని వివరణ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. భవదీయ సర్వశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి అభిప్రాయం రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరికి స్వాగతం అంటున్నారు. ఈ నెల 28వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు నచ్చావోయి అల్లుడు నాటికి అవిన్నాము. ప్రతి పాత్ర జీవం పోశారు అంటున్నారు పాత్ర నటించిన వారు. అలాగే చాలా చక్కగా నటించారంటున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. రచయిత గారికి నమస్కారం అంటున్నారు. ప్రసారం చేస్తున్న వారికి కృతజ్ఞతలు అంటున్నారు. అదే రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి విశ్రాంత శ్రీమతి ముంజులూరు కృష్ణకుమార్ గారికి ప్రసంగం విన్నాము. వారి కార్యక్రమాలు ఆకాశవాణిలో ఆమె నిర్వహించిన రూపకాలు, నాటికల గురించి, కౌలను గురించి, అలాగే 15 నిమిషాలు చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. ప్రతి మాట మాకు ఎంతో నచ్చింది అంటున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మాకు తెలియని విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందన మందారం మాలలు అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి, ఋషికేశవ రెడ్డి, సావిత్రి, రమణమ్మ, బ్రహ్మానంద రెడ్డి వారి కుటుంబ సభ్యులు మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మనకి పంపించారు ఉభయ కుశలోపరి విభాగం వారికి హృదయపూర్వక నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. విద్య, వైద్య, వ్యవసాయ, వినోద కార్యక్రమాలకు పెట్టింది పేరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమవుతున్న కార్యక్రమాలు వింటున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ మధ్య ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చక్కని కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ కోనసీమ మామిడి కుదురు మండలం మోరిపల్లె నుండి పంతడు శ్రీనివాసరావు పంపించారు. నాదో చిన్న విన్నపం అంటున్నారు, చూద్దాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటూ తమ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తున్న ఆకాశవాణి శ్రోతలను కూడా ఒక పరిచయ కార్యక్రమం ద్వారా మీ ఎంపిక ప్రకారం శ్రోతలను పరిచయం చేస్తే బాగుంటుందని ఆలోచన అంటున్నారు. మీ అభిమాన శ్రోత అంటూ పంతడు శ్రీనివాసరావు గారు మనకి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. గత వారం ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది. మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు విజ్ఞానం, వినోదం, ఆనందం, అందం, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. చాలా బాగున్నాయి కార్యక్రమాలు, బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తి శుద్ధ సూక్తులు బాగున్నాయి. ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ బాగుంది కార్యక్రమం అంటున్నారు. వినయోదర్శిని ఆలోచన ఆలోచనం, పద్యతోరణం ఈ కార్యక్రమం బాగుంది అంటూ రాస్తారు. అలాగే సరస వినోదని సమస్యాపూర్ణం మాకు నచ్చింది అంటున్నారు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు, వసుదే కుటుంబం వార్తావాహిని కార్యక్రమాలు బాగుంటున్నాయి. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన కార్యక్రమాలు మాకు బాగున్నాయి అంటున్నారు. లాహిరి లాహిరిలో చిత్రగీతాలు కూడా నచ్చుతున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యోలా క్విజ్ కార్యక్రమం సూపర్ హిట్ అంటున్నారు. 8:15 రాత్రి ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

0: తర్వాత మనకి పంపించారు, ఎవరంటే చూద్దాం, మనకి రాశారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్తులో పరికి నమస్కారాలు అంటున్నారు. గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు అద్వైత తత్వ సమన్వయం విశిష్టంగా ఇచ్చారు. గత గురువారం డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు అయ్యలరాజు రామభద్ర కవి రామాభ్యుదయ ప్రబంధాన్ని చక్కగా పరిచయం చేశారు. ఆ కావ్య రచనాపరంగా సాహిత్య లోకంలో వ్యాప్తిలో ఉన్న లోపాలను కూడా చెబితే బాగుండేది. గత బుధవారం సాయంత్రం ప్రసారమైన సంస్కృత పరిచయం బాగుంది. గత ఆదివారం అమరభారతిలో ప్రసారమైన గ్రీష్మ ఋతు ప్రసంగం బాగుంది. గత వారం పునఃప్రసారం చేసిన శ్రీ నేరళం వేణుమాధవ గారితో ముఖాముఖి విశిష్టంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంకా వీరువే చాలా ఉన్నాయి అభిప్రాయాలు, చూద్దాం ఏమంటున్నారంటే, గత శుక్రవారం 1964 ఉగాది కవి సమ్మేళనంలో కొంతమంది ప్రముఖ కవుల కవితలను పునఃప్రసారం చేశారు, బాగుంది. అయితే మొదటిగా కవితను చదివిన వారెవరు, తర్వాత చదివిన వారెవరు, వరుసగా పేర్లను నిర్వాహకులు చెప్పలేదంటున్నారు. ఎవరి కంఠస్వరాలు ఎవరో తెలియక మా వంటి శ్రోతలు ఇబ్బంది పడవలసి వచ్చింది. నిన్న శ్రీ పశుమతి కామేశ్వర శర్మ గారు శ్రీకాళహస్తి మహత్యంలోని కాళహస్తి భక్తుల కథను చక్కగా చెప్పారు. ధూర్జటి కవి శ్రీ విద్యా నిధిత్వాన్ని విశిష్టంగా తెలిపారు. నిన్న రాత్రి ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి గారు రేడియోతో తమకున్న అనుబంధాన్ని సముద్దాత్తంగా తెలిపారు. నేడు డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారు సమస్య పూర్ణను సరస వినేదనగానే నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా తర్వాత ఏమంటున్నారంటే, గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు అదే మళ్ళీ మనకి సెండ్ చేశారు వీరు. అందరికీ ధన్యవాదాలు అంటూ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య ఫ్యామిలీ మెంబర్స్ వారి అభిప్రాయాన్ని మనకి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం ఇంకా ఎవరు పంపించారంటే, నమస్తే, నేను ఆత్మూరి మురళి భట్టిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలు బాగుంటాయి. మీ కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఉదయ ప్రసారాల్లో భక్తి రంజని సూక్తి శుద్ధ బాగుంటుంది, మంచి పాటలు వినిపిస్తున్నారు. అలాగే రాబోయే అతిథిలో నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. మధ్యలో మరో కార్యక్రమాన్ని వినిపించకండి అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, ఒక చిన్న కవిత రాసి పంపించారు, యాజ్ యూజువల్గా చదువుదాం. అది, జాబిల్లి కన్నా తెల్లనిది చల్లనిది, పువ్వులోని మకరందం కంటే తీయనిది, సుమధుర సుగంధ పరిమళాల కంటే పరిమళమైనది మన శ్రోతల అభిప్రాయ మాలిక ఉభయ కుసులోపరి. బాగుందండి ఈ ఎండవేళ మీరు చల్లటిగా, అందరం చల్లగా ఉండేటట్టు చక్కగా జాబిల్లి తెల్లని చల్లని మకరందం అంటూ రాసి పంపించారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక గురువారం నాడు ఉదయరేఖలు కార్యక్రమంలో శోభారాణి గారు రచించిన కథానిక బాగుంది, భజన పాటలు గురువారం కూడా వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే, చూద్దాం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి, 90 వసంతాలు జరుపుకుంటున్న ఓ ఆకాశవాణి, అందుకో మా శుభాకాంక్షలు ప్రతిరోజు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదో ఒక సమయంలో మన ఆకాశవాణిపై ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వినిపిస్తున్న సిబ్బందికి వందనాలు అంటున్నారు. 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల యాజమాన్య పాత్ర, ఈ విషయమై శ్రీ గొల్లపూడి గురుభూషణరావు గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉన్నాయి, ఎన్నో విషయాలు ఈ రంగానికి సంబంధించి తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అనంతరం ప్రసారమైన ఒక ఆశయం కథానిక విన్నాను. ఈ కథానిక కూడా కార్మిక రంగానికే సంబంధించింది, ఒక కార్మికుని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నమే ఈ ఆశయం కథ ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ముగింపు బాగుంది. కథానిక రచించి చదివి వినిపించిన శ్రీ పోలవరపు సాయిబాబా గారికి ధన్యవాదాలు అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబార నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మా వీధుల విందు చేశాయి అంటూ రాసి పంపించారు. మనకి ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణబాయి, రాధామున్న, ఇంకా వీరే ఏం రాసి పంపించారంటే చూద్దాం.
1: 26వ తేదీ మంగళవారం సూక్తి సుధలో దేవి తేజశ్రీ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి అంటున్నారు. ఇక ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనంలో శ్రీ దీక్షిత్ గారు చక్కటి ఉదాహరణలతో మా ముందుంచారు లోభం గురించి అని అంటున్నారు. 27వ తేదీ బుధవారం నాగలింగ హరిహరరావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే అంటున్నారు. ఇక మధ్యాహ్నం 1:30కి ప్రసారం చేసిన వనితావాణి కార్యక్రమంలో ఆధునిక సాహిత్యంలో చీరల ప్రస్తావన విషయాన్ని పి పద్మావతి గారి ప్రస్తావన విన్నాం. ఈ రోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు మా ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సునాబాయి, రాధామున్న.
0: ఇక మనకి రాసి పంపించారు ఉభయ కుశల పరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి అంటూ రాశారు. తర్వాత వీరు ఎవరంటే మనకి రాసి పంపించారు వీరు ప్రేమ్ కుమార్. వీరు అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం మనం. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. మీకు కూడా స్వాగతం అండి. మీ కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. రాబోయే అతిథికి సమయం పెంచండి. కలపలతను ప్రతివారం వేయండి. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇక తర్వాత చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ టైం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది అని మా మనవి అంటున్నారు. ప్రయత్నం చేద్దాం. మీ సూచన గమనించాం. ఇక మళ్ళీ మనకి పంపించారు వీరు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు విన్నాము. ప్రతి పద్యం ఎంతో చక్కగా వివరించారు. మాకు నచ్చింది. నటించిన వారికి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. అలాగే 30వ తేదీ శనివారం ఉదయరేఖలో సుమతి శతకం ధారావాహిక కార్యక్రమంలో చుండూరి మాణిక్యరావు గారికి అభినందనలు అంటున్నారు. ప్రసారం చేసిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపల్లి నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమారి కుటుంబ సభ్యులు మన కార్యక్రమాల మీద అభిప్రాయం మళ్ళీ పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. మనకు పంపించారు ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశల కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతిరోజు వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగర్ నుంచి వెలువడిన కార్యక్రమాలు బాగుంటున్నాయి. టీన్ టీంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. రంగస్థల కార్యక్రమం మాకు నచ్చుతోంది అంటున్నారు. జానపద గీత దాలు, హిందీ పాఠం, సంస్కృత పాఠం కూడా బాగుంటున్నాయి అంటున్నారు. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా పాటలు రోజు వినిపించిన వారు వినిపిస్తున్నారు. దయచేసి గమనించండి అంటూ రాసి పంపించారు. అలాగే రాత్రి 8:15 ఆకాశవాణితో అనుబంధం గురించి చాలా చక్కటి కార్యక్రమం అందించారు. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు గుర్తు చేసుకుందాం కార్యక్రమం ప్రసారం కాలేదు, ఎప్పుడు ప్రసారం అవుతుందో చెప్పగలరు. దయచేసి మొబైల్ కోసం పేపర్లో చెప్పండి. ధన్యవాదాలు అంటున్నారు. అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. ఇక తర్వాత మనకి రాశారు మళ్ళీ చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు పంపించారు. ఉభయ కుశలోపరి కార్యక్రమంలో ఆర్జేలు మెసేజ్లు చదివే తీరు చాలా బాగుంటుంది. మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేసిన భక్తి రంజని సూక్తి సుధా కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆలరిస్తుంది అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. మనకి రాశారు ఆత్మూరు నుంచి, ఆత్మూరి మురళి భట్టిపురం నుంచి రాసి పంపించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారమవుతున్న యువలయ కార్యక్రమాన్ని ఎంతోమంది శబ్దమిత్రులు ఆకర్షణ అవుతున్నారు. కార్యక్రమం

0: నిర్వహించిన మీకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం బాగుంటుంది అంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పార్టిసిపేట్ చేయండి అందరూ యువలయాలు, అలాగే కామెంట్ చేయండి ఉభయ కుసులొప్పటికి మీకు ఏ కార్యక్రమం నచ్చిందో. ఒక తర్వాత చూద్దాం. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు మనకి. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. చేతి వృత్తుల వారికి రేడియో ఒక వరం. పనులు చేసుకుంటూ చక్కగా రేడియో వింటూ ఆనందంగా పనులు చేయడం వల్ల మాకు అలసట లేకుండా ఉంటుంది. టీవీలో లాగా ఆకాశవాణిలో కూడా కనీసం ఆదివారం రోజైన ప్రత్యేక కార్యక్రమాలు వినిపిస్తే బాగుంటుంది, ఏమంటారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాము. ఇక తర్వాత మనకి పంపించారు, చాలామంది మిత్రులు మనకి పంపిస్తున్నారు మన కార్యక్రమాల గురించి. ఆకాశవాణి ఉభయ కుసులొప్పటికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన్ కీ బాత్ కార్యక్రమం చాలా బాగుంది, ప్రతిరోజు ప్రసారమయ్యే ప్రతి ఒక కార్యక్రమం బహు బాగు అంటున్నారు. సూక్తి సుధ భగవద్గీత సుమతి శతక పద్యం, అలాగే 90 వసంత అనే ప్రత్యేక కార్యక్రమాలు బాగుంటున్నాయి. మీకు సర్వదా కృతజ్ఞతలు. ఎన్ని విన్నా తనివి తీరదు నా ప్రియ మిత్రమ ఆకాశవాణి, అందరికీ ధన్యవాదాలు అంటూ పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాసినారు. చిన్న సూచన అంటున్నారు, చూద్దాం. సినిమా పాటలు ఎలాగైనా వింటాం, కానీ ఆకాశవాణి కార్యక్రమాలు ఎక్కడా వినలేము. మీరా భజనలు, పాత లలిత గీతాలు వినిపించగలరు అంటున్నారు. అయితే లలిత గీతాలు రోజు మనకి ప్రసారం అవుతున్నాయి, మీ సూచన గమనించాము. తప్పకుండా ప్రయత్నం చేద్దాము. ఇక మనకి పంపించారు. ఈరోజు ఉభయ కుసులొప్పటి శ్రోతల అభిప్రాయాలు చదువుతున్న తీరు ప్రశంసనీయమంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిమాన శ్రోత అంటూ రాసి పంపించారు. పంతాడు శ్రీనివాసరావు మోరిపాల నుండి రాశారు. ఇక తర్వాత చూద్దాం. వీరు రాసి పంపించారు మనకి, రాత్రి 8:15 ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కట్ల రాజేశం సరోజిని మాయ వారి కుటుంబ సభ్యులు. తర్వాత ముందుగా మెసేజ్ తప్పుగా టైప్ చేశాను, దయచేసి క్షమించండి అంటున్నారు. ఈరోజు గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందో చెప్పగలరు అంటూ రాసి పంపించారు. మెసేజ్ తప్పు టైప్ చేసిన పర్వాలేదు, మీ మెసేజ్ని మేము అర్థం చేసుకుని మీకు సమాధానం ఇవ్వటం జరుగుతుంది. మీకు మీరు రాయండి మీకు నచ్చిన కార్యక్రమాల గురించి. ఇక తర్వాత మనకి ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, అయితే సమయం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. రేడియో వినే శ్రోతలు ఎక్కువ అవడం సంతోషదాయకం అంటున్నారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వేటపాలెం నుంచి రాసి పంపించారు. తర్వాత ఉభయ కుసులొప్పటి మాకు కొన్ని దశాబ్దాలుగా ప్రొద్దుటే ఆకాశవాణి ప్రారంభ సంగీతం వెను వెంటనే వచ్చే వందే మాత్రం అలవాటైంది. ఈ మధ్య వందే మాత్రం రాగం మార్చి ప్రసారం చేస్తున్నారు అంటున్నారు. ఆదిత్య గాయత్రి కాకినాడ రూరల్ నుంచి మనకి రాసి పంపించారు. తర్వాత మనకి రాశారు, హిందీ పాటలు వినిపించినవే మాటి మాటికి వినిపిస్తున్నారు ఎందుకు అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని అడుగుతున్నారు. ఇదండి ఈనాటి, ఇంకొంచెం మనకి కొంతమంది పంపించారు, చూద్దాం వారి అభిప్రాయాలు కూడా. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు మళ్ళీ పంపించారు మనకి. 90 వసంతాల ఆకాశవాణి అభినందనలు తెలియజేస్తూ, మేము చేనేత కార్మికులు, మా చేత మగ్గం దగ్గర ఎప్పుడు ఆకాశవాణి విజయవాడ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, మాకు పనిలో కూడా తోడు ఉండి మా వెంట ఉండే ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా రాసి పంపించారు అభిప్రాయాలు. ఇదండి ఈనాటి ఉభయ కుసులొప్పటి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుసులొప్పటిలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: ఆకాశవాణి
2: మీరు ఇంతవరకు ఉభయ కుసులొప్పటి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
3: సమయం 12:30 ఇప్పుడు వార్తలు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి

0: చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: మహారాష్ట్ర కొంకణ్ కా హాపూస్, అల్ఫాన్సో, గుజరాత్ కా కేసర్, యే తో ఆమ్రస్ కీ జాన్ హై, ఉత్తరప్రదేశ్ కా దశరి ఔర్ మేరీ కాశీ కా లంగడా, బిహార్ కా జర్దాలు, చౌసా, మాల్దా, హర్ నామ్ కే సాథ్ లోగో కీ యాదే జుడీ హుయీ హై. దక్షిణ భారత్ జాయియే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ. యానీ జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మల్హర్ లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
0: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దానిపట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు.

0: అన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
1: రాజ్కోట్ కే బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ నే గీర్ కే జంగలో సే లేకర్ కచ్ కే రణ తక్ అనేక ఆస్ట్రానమీ ఈవెంట్స్ ఆయోజిత్ కియే. మే ఐసెక్ కా భీ జిక్ర కర్నా చాహూంగా. ఏక్ స్టూడెంట్ లెడ్ నేషన్ వైడ్ నెట్వర్క్ హై జో ఆస్ట్రానమీ ఆర్ ఆస్ట్రో ఫిజిక్స్ క్లబ్ కో ఆపస్ మే జోడతా హై. సాథియో అప్ని హాబీ కే లియే సమయ నికాల్నా ఆర్ లగాతార్ కుచ్ నయా సీఖతే రహనా బహుత్ జరూరీ హై.
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్ లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
0: ऑपरेशन सिंधूर समय लो భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేనా శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్ కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం వింటారు. ముందుగా వెలుగునీడలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట రచన శ్రీశ్రీ. ఈ పాటను వినిపించమంటూ పశ్చిమగోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

నోము చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూరికళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కల్పలత కార్యక్రమం తర్వాత పగసాదిస్థ చిత్రానికి బిఠాపురం స్వర్ణలత వి వసంత గానం వింటారు.

సంగీతం సత్యం, రచన అప్పలాచార్య. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, ఈశ్వర్ కోరుతున్నారు.

కావాలి ఏకంగా.

పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

మజ్ను చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన దాసన్నారాయణరావు. ఈ పాటను వినిపించుకుంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

గోపాలరావు గారి అమ్మాయి చిత్రానికి ఎం రమేష్ పి సుశీల గానం వింటారు రచన గోపి. ఈ పాటను వినిపించమంటూ హోసకోట తాలూకా నారాయణఖేర్ గ్రామం నుంచి ఆకాష్, శారద, అశ్విని, రమేష్, నాగరాజాచార్య, మురళి, వెంకటాచార్య, జయమ్మ వీరందరి కోరికపై ఈ పాట.

మాయని మమత చిత్రానికి ఘంటసాల పీసు శీల గానం వింటారు. రచన సీనారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ చిత్తూరు జిల్లా పూతలపట్ట మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు.

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ పాలకొల నుంచి న్యాపతి రాఘవేంద్ర కృష్ణవేణి త్యాగులు కోరుతున్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనామధిర. ముఖ్యాంశాలు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే

0: బేల్ పానా కేవలం పానీయాలు మాత్రమే కాదని, అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: దక్షిణ భారత్ మే పానకం, నీర్మోర్, సంబారం ఔర్ ఒడిశా మే బేల్పనా, వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కీ పరంపరా కా హిస్సా హై ఔర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా కీ జలగ్ భీ మిల్తీ హై ఔర్ ఏక్ బాత్ జరూర్ ధ్యాన్ రఖ్ దియేగా, ఇన్మే సే జ్యాదాతర్ చీజే హమారీ అప్నీ రసోయ్ సే నిక్లీ హై, హమారే ఖేత్ ఖలియాన్ సే నిక్లీ హై, కోయీ బడీ బ్రాండింగ్ నహీ హై, లేకిన్ పీడియో కా అనుభవ్ ఉన్మే సమాయా హువా హై. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
0: దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం, రంగు, రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: దక్షిణ భారత్ జాయే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణరేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై. ఔర్ సాథియో, ఆమ్ కీ యే యాత్రా అబ్ గావ్ సే గ్లోబల్ మార్కెట్ తక్ భీ పహుంచ్ రహీ హై. ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే మై ఆమ్ కీ పైదావర్ సే జుడే అప్నే కిసాన్ భాయి బహనో కీ ప్రశంసా కరుంగా.
0: నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయ ఆసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాజీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజేశ్వర్ పేర్కొంటూ,
2: ఈ రోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకొని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతో మంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మందితో ఎలా నిలవ చెప్పాలని చెప్పి ఈ రోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ది పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ,
3: ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డు, ఈ కార్డు ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది. నేరుగా బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.
0: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ,
4: ప్రధానమంత్రి

0: ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలు ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాం.
1: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 మహిళలు, 1 డ్రైవర్ మృతి చెందగా 7 గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుదిదశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వీడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని ధూమపానం వద్దు, జీవితమే ముద్దు, స్మోకింగ్కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: వనితావాణి కార్యక్రమంలో ముందుగా సుస్థిర అభివృద్ధి స్త్రీల కొరకు స్త్రీల చేత అంశంపై ఏ కృష్ణ

0: కుమారి గారి ప్రసంగం వింటారు.
1: అభివృద్ధి అంటే మెరుగైన రోడ్లు, ఆనకట్టలు, ఫ్యాక్టరీలు, భవనాలు, వీటితో పాటుగా తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెరుగుదల, మెరుగైన సౌకర్యాలు, అందరికీ విద్య, ఇవన్నీ కలిస్తేనే అభివృద్ధిగా పరిగణించాలి. ఈ అంశాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి పదానికి ప్రజల ఆమోదం వంటి అంశాలు చేరితే అది సుస్థిర అభివృద్ధి అవుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే పరిపూర్ణమైన అభివృద్ధి. అయితే కొన్ని విషయాలలో అభివృద్ధిగా అనిపించినా సుస్థిర అభివృద్ధిగా పరిగణించలేకపోతున్నాం. ఎందుచేతనంటే ఒకరికి అభివృద్ధిగా అనిపించిన విషయం మరొకరికి విధ్వంసకారవ్వచ్చు. 1962 రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది. అందులో పంట పొలాలలో పురుగుమందు వాడకం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో వివరించిందామె. పురుగుమందు వాడకం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది కానీ పర్యావరణం దెబ్బతింటుంది. దీనిని సుస్థిర అభివృద్ధి అనలేము. పర్యావరణం విధ్వంసం కాకుండా జరిగే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటారు. 1980 అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం ఈ భావనను ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి అనే పదం 1987 బ్రట్లాండ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చుకోవటంలో రాజీపడని అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఐక్యరాజ్య సమితి 2005-15 దశాబ్ద కాలాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ప్రకటించింది. సుస్థిర అభివృద్ధిలో 3 భాగాలున్నాయి. అవి సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ. ఇవి పరస్పరం ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సుస్థిర అభివృద్ధికి కొన్ని లక్ష్యాలున్నాయి. అవి పేదరిక నిర్మూలన, ఆదాయాన్ని పెంచటం, సబ్సిడీలను తొలగించటం, అభివృద్ధి కొనసాగింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు, క్రమబద్ధీకరణ విధానాలు, జీవ వైవిధ్య రక్షణ, మేధో సంపత్తి హక్కుల విస్తరణ, మార్కెట్ ఆధారిత వ్యూహాలు మొదలగునవి. ఈ సుస్థిర అభివృద్ధి పర్యావరణ దృక్పథాన్ని పెంచి పాలనలో ప్రభుత్వ చర్యల విస్తరణ ప్రాధాన్యతను పెంచుతుంది, ప్రకృతికి ప్రాధాన్యతని ఇస్తుంది. ఇది నిలకడైన అభివృద్ధి. అయితే ఈ నిలకడ అనే పదానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక రకంగాను, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు ఒక రకంగాను వ్యక్తీకరిస్తారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక ఉత్పాదకత, ఆదాయం, వినియోగం లెక్కలోకి తీసుకుంటే, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు వృక్ష జీవ జలాల పరిరక్షణను తీసుకుంటారు. సరళీకృత ఆర్థిక విధానం అమలవుతున్న భారత్ వంటి దేశానికి ఇలాంటి అభివృద్ధి చాలా ఉపయుక్తమైనది. అయితే ఇటువంటి అభివృద్ధికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచటం, అన్ని తరగతుల వారికి ప్రయాణ సౌకర్యాలు కల్పించటం, చారిత్రక కట్టడాలను కాలుష్యరహితంగా ఉంచటం, యాత్రికులకు ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పవిత్రతను తెలియచేయటం, సాంప్రదాయ వారసత్వ వనరుల పరిరక్షణకు వైజ్ఞానిక శిక్షణ తరగతులను నిర్వహించటం, సహజమైన జలాశయాలు, ఉద్యానవనాలను సంరక్షించటం, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, సంపూర్ణ ఉపాధి, పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, మౌలిక వసతులు, వినియోగ పెంపు మొదలైన అంశాలతో మెరుగైన సమాజాన్ని నిర్మించటం. స్త్రీలకు పర్యావరణ నిర్వహణ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రపంచ జనాభాలో సగభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు పూర్తిగా పురుషులతో సమానంగా అన్ని అంశాలలోనూ స్వేచ్ఛను పొంది మహిళా సాధికారికతను సాధిస్తున్నారా? దేశంలో మహిళల జీవన విధానం మెరుగైందా? పురుషులకు సమానంగా ఆమెకు తగిన గౌరవం లభిస్తోందా? ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి? అమ్మ జాతికి సమాజంలో పురోగతి ఎలా ఉంది? ఒక్కసారి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్.

సర్వేని పరిశీలిస్తే ఏ అంశాలు పురోగతిలో ఉన్నాయి, ఏ అంశాలలో వెనకబడి ఉన్నాయి అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు 2005-06, 2015-16 సంవత్సర అంతరాల మధ్య కాలానికి సంబంధించింది. మహిళల పేరున ఉన్న వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు 15.1 నుంచి 53% పెరిగింది. అక్షరాస్యత 55.1 నుంచి 68.4% పెరిగింది. కుటుంబ కలహాలు 37.2 నుంచి 28.8% తగ్గింది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు 33 నుంచి 41% పెరిగింది. ఉద్యోగాలలో భాగస్వామ్యం 43% నుంచి 31% తగ్గింది. ఆరోగ్య సమస్యలు 12.6 నుంచి 20.7% పెరిగాయి. ఇంటర్నెట్ వినియోగం 30 నుంచి 37% పెరిగింది. ఈ అంశాలను పరిశీలిస్తే మహిళ ఆర్థిక కార్యకలాపాలలో పూర్తి స్థాయిలో వినియోగింపబడటం లేదు అని అర్థమవుతోంది. సుస్థిర అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేయటం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా మహిళలను భాగస్వాములుగా చేయటానికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులను నిర్వహించవలసి ఉంది. వీటినే ఇంగ్లీష్లో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. స్త్రీలకు అనేక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆమె ఎక్కువగా తన సమయాన్ని ప్రేమైక శ్రమ అంటే లేబర్ ఆఫ్ లవ్కు కేటాయిస్తుంది. ఇది వేతనరహిత శ్రమ. పురుషులతో పోల్చి చూస్తే వేతనంతో కూడిన ఉపాధి కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక ఫోరం లింగ వైవిధ్యాన్ని తొలగించి సమానత్వాన్ని సాధించి ఏ అంశాలలో స్త్రీలు వెనకబడి ఉన్నారో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వారిని ఆర్థిక వ్యవస్థలో భాగస్థులను చేయవచ్చు అని పేర్కొంది. మహిళా సాధికారికత ఒక నాణ్యమైతే దానికి ఒకవైపు సుస్థిర అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం, మరోవైపు కేవలం మహిళలను మాత్రమే ఇందులో భాగస్వాములను చేయటం. ఇంతవరకు హరిత ఆర్థిక వ్యవస్థలో పురుషులదే ఆధిక్యం. కాని ఇప్పుడు మహిళలను ఇందులో ఎక్కువ భాగస్వాములుగా చేస్తున్నారు. మహిళలకు శిక్షణా తరగతులను నిర్వహిస్తే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో వేటమామిడి అనే గ్రామం ఉంది. అందులో 500 కుటుంబాలు ఉన్నాయి. అవి షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలు. వీరికి పెద్దగా చదువులేదు. అలాంటి స్త్రీలు ఒక పెద్ద విద్యుత్ ప్రాజెక్టును నడుపుతున్నారు. ఈ గ్రామంలో సహజ సిద్ధమైన జలపాతాలు, నదులు, వాగుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసి స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే లక్ష్యంగా ఒక చిన్న నీటి ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు పూనుకున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్తును యూనిట్ 1.49 రూపాయలకి కేంద్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థకు విక్రయిస్తున్నారు. సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన ఆదాయం పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు కమిటీలో ఉన్న సభ్యురాళ్లలో 5వ తరగతి వరకే చదివిన వారు ఎక్కువగా ఉన్నారు. వెలుగు పథకం విజయవంతం కావటంతో మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ప్రారంభించి మురికి వాడల లేని పురపాలక వ్యవస్థని పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇసుక తవ్వకాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించటం జరిగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాధాన్యతలను తమకు తాము నిర్వచించుకోగల శక్తి, తమను తాము తమకు తాము విధించుకున్న బంధాల నుండి విముక్తి చేసుకునే ప్రక్రియే సాధికారికత. ఈ సుస్థిర ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఇనుమడించాలంటే కొన్ని అంశాలలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలి. అవి ముఖ్యంగా లింగ వివక్ష, అడ్వొకసీ, అభివృద్ధి మరియు మనుగడ, నైపుణ్యాలు, రాజకీయ ప్రభుత్వాల ప్రోద్బలం, ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, రక్షణ, అనియత విద్య మొదలైన వాటిపై దృష్టి సారిస్తే సాధికారికత సాధించిన మహిళ
సుస్థిర అభివృద్ధి సాధించటంలో

0: విషయంలో అద్భుతాలను సృష్టించగలదు.
1: మీరింతవరకు సుస్థిర అభివృద్ధి స్త్రీల కొరకు స్త్రీల చేత అంశంపై ఏ కృష్ణప్రియ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శ్రీమతి కె గాయత్రి గారి కవితలు వింటారు.
2: కవితా శీర్షిక మహాకవి గురజాడ. తెలుగు వెలుగుల మహాకవి ఓ సాహితీ పితామహ. తెలుగు వెలుగుల మహాకవి ఓ సాహితీ పితామహ. వాడుక భాషను వాడిగా అడుగులు వేయించి గొప్ప గుర్తింపు తెచ్చిన రాయవరపు రాజసమ. సంఘ సంస్కర్తల గజపతి మా గురజాడ. అడుగడుగున వందనాలు ఓ అభ్యుదయ కవీశ్వర. అడుగడుగున వందనాలు ఓ అభ్యుదయ కవీశ్వర. నీ కన్యాశుల్క ఆవిష్కరణ ఎందరో కన్యల కన్నీటి ఏటికి ఓ ఆనకట్ట. దురాచార నిర్మూలన నీ ఉడుంపట్టు నేటి వనిత విజయాలకదే తొలిమిట్టు. దురాచార నిర్మూలన నీ ఉడుంపట్టు నేటి వనిత విజయాలకదే తొలిమిట్టు. నీ చేతిలో పురుడు పోసుకున్న అందాల కన్నమ్మ పుత్తడి బొమ్మ కలలు అసంపూర్ణమై దుర్గను చేరెను పూర్ణమ్మ. కన్నవారికది మేలుకొలుపై అతివల దుస్థితి తొలగెను పరిపూర్ణంగా. కన్నవారికది మేలుకొలుపై అతివల దుస్థితి తొలగెను పరిపూర్ణంగా. నీ పిలుపు మాకు కనువిప్పు, నీ అడుగులు మాకు ఆదర్శాలు. మంచి చేయుట నీ ధ్యేయం, మానవతకు నీవు ప్రతిరూపం. తెలుగు జాతి ఖండాంతరాల ఖ్యాతి నీ రచనాశక్తి. మార్గదర్శి మా తరతరాల ఇతోదిక కృషికి. తెలుగునాట నేటికీ పలికే నీ దేశమును ప్రేమించుమన్నా. ప్రముఖ గేయమై మా మది అమృత భాండమై. తెలుగునాట నేటికీ పలికే నీ దేశమును ప్రేమించుమన్నా. ప్రముఖ గేయమై మా మది అమృత భాండమై. ఒట్టి మాటలు కట్టిపెడుదుము ఒట్టు నీకిదే. మేలు చేయ తలపెట్టెదము గట్టి తలంపు చేసి. వెంకటరామదాసు కౌసల్యమ్మల ముద్దుబిడ్డా, పునీతమైనది నీ జననంతో మన తెలుగు గడ్డ. మహదానందం అపారాయా మిము తలంచా, తెలుగు అక్షర సుమాలు అర్పించావు భక్తి శ్రద్ధలతో. అమర జీవివై జీవించు మా కవితాక్షరాలలో. తెలుగు అక్షర సుమాలు అర్పించావు భక్తి శ్రద్ధలతో. అమర జీవివై జీవించు మా కవితాక్షరాలలో. మరో కవితా శీర్షిక వాన వెలిసిన దృశ్యం. ఓ వర్షమా, నువ్వు కురిస్తే హర్షమే. ఇంద్రధనసు రంగులు ఆకాశానికి హంగులు. చిటపట చినుకుల సవ్వళ్ళు వీడు భూమిలో పులకింతలు. చిరుజల్లులు చూడగా పరవశించే నా నయనాలు. ఎన్నాళ్లకు నీ పరవళ్ళు తట్టి సృశించే నా దోసిళ్ళు. ఎన్నాళ్లకు నీ పరవళ్ళు తట్టి సృశించిన దోసిళ్ళు. చినుకు చినుకు చేర విరిజల్లై మదిని తట్టి పిలిచి కేరింతై. చిగురింపచేసే తొలకరిజల్లు రైతు మదిలో ఆశల పందిళ్ళు. కదిలి దుక్కి దున్నెనే నాగళ్ళు. వడివడిగా పరుగులిడి జడివానై మడిగండిలో పారినే ఎరులై. వడివడిగా పరుగులిడి జడివానై మడిగండిలో పారినే ఎరులై. పొడమి తల్లిని మార్చివేసవే పచ్చచీరవై మెరిసె భానుడది చూసి వెండి కిరణాలై. చెలిమి చేసి పరవశించే సూర్యరశ్మి విస్మరించక ప్రసాదించుము మాకు కలిమి. వెలిసెనిప్పుడే జడివాన మెల్లమెల్లగా ఏం చెప్పనమ్మా నీవు తెచ్చిన వైభోగం. వెలిసెనిప్పుడే జడివాన మెల్లమెల్లగా ఏం చెప్పనమ్మా నీవు తెచ్చిన వైభోగం. భూమాతను చేసినొక కడిగిన ముత్యమటుల, బాధల భారాన్ని చెరిపివేసే ఒక చిరునవ్వులా. మానవాళి దినచర్యలో మొదలైందో కొత్త క్షణం. చల్లటి పిల్లగాళ్ళు పరుచుకున్న ఈ ప్రపంచం. మానవాళి దినచర్యలో మొదలైందో కొత్త క్షణం. చల్లటి పిల్లగాళ్ళు పరుచుకున్న ఈ ప్రపంచం. చూడచక్కటి దృశ్యం అదెంత భాగ్యమో. తరచిచూడ చెమ్మగిల్లి నా కనులు.

0: తొలగించిన అదృశ్య మనోవేదన ఏమి భాగ్యం, ఏమేమి భాగ్యం ఈ క్షణానుభూతి! వర్ణించచాలదు నా అక్షర జ్ఞానం. పలికి నా మనసు ప్రకృతితో వాన వెలసిన ఈ దృశ్యం నాలో సదా నిలిచిపోతుందని. పలికే నా మనసు ప్రకృతితో వాన వెలిసిన ఈ దృశ్యం నాలో సదా నిలిచిపోతుందని. మరో కవిత జననానికి మరణానికి మధ్య. జననం మూడు అక్షరాల మహా అద్భుతం, అమోఘం, అత్యంత ఆనందకరం. మరణం కూడా మూడు అక్షరాల తీవ్ర దుఃఖం, హఠాత్ పరిణామం, మహావిషాదం. ఈ రెంటికి మధ్య ఉన్నది అదే మూడు అక్షరాల బహుముచ్చటైన జీవితం. ఈ రెంటికి మధ్య ఉన్నది అదే మూడు అక్షరాల బహుముచ్చటైన జీవితం. మనందరి జీవితం చిత్రమైన జీవితం. పసిపాపల బోసినవ్వుల కృష్ణలీలలు మనం. బుడిబుడి అడుగుల ముద్దుమాటల ముత్యాల మూటలం. బాలబాలికల చిరుదివ్వెల వెలుగులం మనం. సిగ్గుమొగ్గలేయు యవ్వనపు పైరుపై పిల్లగాలుల సవ్వడి మనం. కోటి ఆశలు చిగురులు వేయగా మొదలెడే వైవాహ జీవనం. సృష్టిని ప్రతిసృష్టిచేయు నవదంపతుల సహజీవన వైనం. సృష్టిని ప్రతిసృష్టిచేయు నవదంపతుల సహజీవన వైనం. తల్లి బిడ్డల, అన్నతమ్ముళ్ళ, అక్కచెల్లెళ్ల, అమ్మమ్మ నానమ్మ జేజమ్మల ప్రేమానురాగాల పూలవనం. అమ్మా నాన్న, అత్తా మామ, తోడికోడళ్ల, ఆడపడుచుల అల్లుళ్ళ కోలాహల జీవన కావ్యం. ఇవన్నీ ఒకెత్తైతే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇష్టం, సఖ్యత, సహాయం, ఇచిపుచ్చుకోవడం, లాలన, పాలన, నైపుణ్యం వంటి అనేక రసరమ్య కళల సోయగాల పోషకులం మనం. ఇంకా కోపం, పగ, విసుకు, చిరాకు, అసహనం, ద్వేషం, ప్రతీకారం, దుర్భాష, కీడు, చెడుతలంపులు వంటివి విడనాడి మనందరం ముందుకు సాగించాలి ఈ జననానికి మరణానికి మధ్య ఉన్న నిండు నూరేళ్ల జీవితం. మరో కవిత తేనె సంతకం. ఎటు చూసినా ఏం చేసినా నువ్వు కనిపిస్తూ ఉంటే ఏం చెప్పినా ఏం అడిగినా మనసు మాట వినదే. అందమైన అద్భుత అనుభవమే ఇది నాకు. అర్థం అవదు, ఇది వరమో లేక శాపమో, ఇది ప్రేమేనా లేక మాయా, ఏమిటో ఈ వింత. ఇది ప్రేమేనా లేక మాయా, ఏమిటో ఈ వింత. ఇళ్లలోనే ఉన్నా కానీ కల కాదు కదా. ప్రియతమా అందామంటే చాలదంది పెదవికి, ప్రాణమా అందామంటే ఊరుకోదు ఊపిరి. ఈ రెంటికి మించి మరి నువ్వెవరో చెప్పవా? అర్థం అవ్వని ఈ అంతరాత్మకి ఆనందమేలా? భావం తెలీదు కాని భారమే ఇది నాకు. బదులులేని ప్రశ్నలకు ఈ నా రాతలే బరువెక్కిన గుండెకు ఓదార్పులు. బదులులేని ప్రశ్నలకు ఈ నా రాతలే బరువెక్కిన గుండెకు ఓదార్పులు. రాతలు కావివి నా తలపు తేనెధారలు గాని బంధం కాదిది, అంతకు మించిన అనుబంధమిది. గత జన్మ జ్ఞాపకాల కొనసాగింపు ఈ నా జీవితం. ఇలలో కాదు, ఊహల కౌగిలిలో పంచభూతాల సాక్షిగా నా సర్వస్వం నీవే. అనురాగాల లేక ఇది ప్రేమ మొదవులొలుకే అక్షరాలివి. తేనెను త్రావిన నా మనసే చేసే సంతకమిది, తేనె సంతకమిది. అనురాగాల లేక ఇది ప్రేమ మధువులొలికే అక్షరాలివి. తేనెను త్రావిన నా మనసే చేసే సంతకమిది, తేనె సంతకమిది.
1: మీరింతవరకు శ్రీ గాయత్రి గారి కవితలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగ్ అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలా మంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలో ఒక చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఎరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు

0: చక్కని డ్రెస్ కుట్టిచ్చో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్కి పైన కవర్లాగానో, ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్ని అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు, కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని, నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఈ కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక రెండో భాగం వింటారు. పాల్గొన్నవారు కె మౌన్యశ్రీ, జె జాహ్నవి, కె చక్రిక, టీవీఎన్ మతులిక.
1: అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి, 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి నా ధన్యవాదాలు. ఆకాశవాణి 90 వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ఎలక్యూషన్ కాంపిటీషన్ లో నాకు 2వ బహుమతి వచ్చింది. ముందుగా ఒక పాటతో స్టార్ట్ చేస్తాను.

ఇప్పుడు నా ప్రియనేస్తం ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఆకాశవాణి ఈ పేరు ఈ తరం పిల్లలకి కొత్త కావచ్చు, కానీ 90ల పిల్లలకు అదొక మధుర జ్ఞాపకం. ఆ కాలం పిల్లలు ఆకాశవాణి ద్వారా వినోదం, ఆహ్లాదం మాత్రమే పొందేవారు కాదు, ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేవారు. అధికారికంగా ఆకాశవాణిగా పిలువబడే ఆల్ ఇండియా రేడియో 1936 జూన్8న స్థాపించబడింది. నేడు ఆకాశవాణి ప్రసార భారతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటి. 90ల పిల్లలు, పెద్దలు అందరూ రేడియో చుట్టూ చేరి ఆకాశవాణి వినేవారు. ఈ కాలంలో లాగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ చెరొక ఫోను ఉండేవి కావు. అందరూ కూర్చుని మాట్లాడుకోవడం గాని, కలిసి కూర్చుని భోజనం చేయటం గానీ లేవు ఈ రోజుల్లో. ఇప్పుడంటే అందరూ టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతున్నారు, కనుక అందరి మధ్య అనుబంధాలు కరువయ్యాయి. అప్పట్లో అందరూ ఒకే రేడియో దగ్గర కూర్చొని ఆ వార్తలు, పాటలు వినేవారు. కాబట్టి అందరి మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు ఉండేవి. రేడియో ఒక పరికరమే అయినా మనుషుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను పెంపొందించేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 ఆకాశవాణి కేంద్రాలు, 337 ప్రసార కేంద్రాలు, 139 ఎఫ్ఎం కేంద్రాలు, 99.13% ప్రజలకు ప్రస్తుతం సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీవీ ఛానళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ఎం రేడియో మొదలగు ఛానళ్ల పేరుతో ఇంకా అన్ని వర్గాల వారికి శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. పూర్వం రేడియో తాతయ్య అనే పిల్లల కార్యక్రమం ఉండేది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేకం కార్యక్రమాలు, శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతం, నాటకాలు, గోష్ఠులు, పరిచయాలు, నాటికలు, శబ్ద చిత్రాలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు, స్త్రీలకు, విద్యార్థులకు శబ్ద చిత్రాలు, రూపకాల ద్వారా చాలా ఆనందాన్ని కలిగించేది. చాలామంది రచయితలకు, యువతకు ఉపాధి కల్పించింది. పూర్వం రోజుల్లో వార్తల కోసం ఎదురుచూసేవారు అందరూ. చదువురాని వారికి కూడా ఉపయోగపడేది. రైతులకి వాతావరణ సూచనలు ఇవ్వటం వంటివి ఎన్నో చేసింది ఆకాశవాణి. ఇప్పటి కాలంలో కూడా నా ప్రియనేస్తం ఆకాశవాణి వివిధ ఆకర్షణీయమైన కార్యక్రమాలు ద్వారా అందరినీ ఆకట్టుకుంటోంది. ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఇంకొక పాట పాడుతోన్నాను. నేను పాడబోయే పాట సంక్షిప్త రామాయణం, తాళం ఆది తాళం.

ఇప్పుడు ఇంకొక కథ. లోభి రైతు కథ. ఒక గ్రామంలో కిషన్ అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. కానీ అతను చాలా లోభి. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలని ఎప్పుడు ఆలోచించేవాడు. ఒకరోజు అతనిని ఒక జ్ఞాని కలిశాడు. ఆ జ్ఞాని ఒక మాయా గింజ ఇచ్చి, ఈ గింజను నాటితే బంగారు పండ్లు వస్తాయి, కానీ ఆశ ఎక్కువైతే అన్నీ పోతాయి అని చెప్పాడు. రైతు గింజను నాటాడు. కొద్ది రోజుల తర్వాత నిజంగానే బంగారు పండ్లు వచ్చాయి. మొదట అతను ఆనందించాడు, కానీ తరువాత ఇంకా ఎక్కువ పండ్లు రావాలని ఆశపడ్డాడు. అందుకే ఒకేసారి చాలా నీరు ఎరువు పోశాడు. కొన్ని రోజుల తర్వాత మొక్క ఎండిపోయింది. రైతు చాలా బాధపడ్డాడు. అప్పుడు అతనికి తన లోభం వల్లే ఈ నష్టం జరిగిందని అర్థమైంది. ఆ రోజు నుంచి అతను కష్టపడి పనిచేయడం, ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటంటే, లోభం నష్టానికి కారణం. నేనిప్పుడు శంభో మహదేవ అని పాట పాడబోతున్నాను. తాళం చాపు.

0: నాకు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణికి చాలా ధన్యవాదాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు మధులిక. నేను ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతిని పొందాను. ఈరోజు నేను రేడియో నా ప్రియనేస్తం అంశం గురించి మాట్లాడుతున్నాను. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల సాహిత్య సాంస్కృతిక ప్రస్థానం 1930లలో ప్రారంభమైన భారతీయ ప్రసార మాధ్యమ ప్రస్థానంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కీలక పాత్రను పోషించింది. దేశవ్యాప్తంగా ప్రసారాలు మొదలై 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన విజయవాడ ఆకాశవాణి కేంద్ర పాత్రను స్మరించుకోవడం ఎంతో సముచితం. 90 ఏళ్లు ఒకే స్వరం బిలియన్ హృదయాలు అనే నినాదంతో విజయవాడ కేంద్రం తెలుగు భాషకు కళలకు చేసిన సేవలు అనన్యం. చారిత్రక నేపథ్యం మరియు ప్రాముఖ్యత. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు ప్రజలకు వార్తలు, వినోదం మరియు విద్యా విజ్ఞానాన్ని అందించడంలో దశాబ్దాలుగా నమ్మకమైన మాధ్యమంగా ఉంది. 1988లో ఇది ఉత్తమ సాంకేతిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ కేంద్రం కేవలం రేడియో కార్యక్రమాలకే పరిమితం కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో, వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్రను పోషించింది. సాహిత్య మరియు సంగీత సేవలు విజయవాడ ఆకాశవాణి ఎందరో సాహిత్య మరియు సంగీత దిగ్గజాలకు వేదికైంది. దిగ్గజాల సహకారం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, త్రిపురనేని గోపీచంద్ వంటి అగ్రశ్రేణి రచయితలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, ఈమణి శంకరశాస్త్రి వంటి సంగీత విద్వాంసులు ఈ కేంద్రంలో కార్యక్రమాలను రూపొందించారు. లలిత గీతాలు, నాటకాలు, రూపకాలు తెలుగువారి హృదయాలను అలవించాయి. ప్రముఖ కార్యక్రమాలు కొండ నుండి కడలిదాకా, మధుర క్షణాలు, విక్రాంతగిరి శిఖరం వంటి అద్భుతమైన రూపకాలు, నాటకాలు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాయి. తెలుగు సాంస్కృతిక అర్థం విజయవాడ కేంద్రం. గ్రామీణ, మహిళా, యువజన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను చేరుకుంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా సంబంధిత కార్యక్రమాలు, ముఖ్యంగా కృష్ణవేణి వంటి రూపకాలు తెలుగువారి జీవన శైలిని ప్రతిబింబించాయి. నేటి ప్రస్థానం 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి విజయవాడ కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ డిజిటల్ మాధ్యమంలో పోటీ పడుతూ తన ఉనికిని చాటుకుంది. నేటికీ రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారం, ఉన్నతమైన సాహిత్య సంగీత కార్యక్రమాలను అందిస్తుంది. 90 ఏళ్లగా తెలుగునాట సాహిత్య సంగీత సాంస్కృతిక వికాసానికి ఆకాశవాణి విజయవాడ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. రేడియో కాలానుగుణంగా మారుతున్న విజయవాడ ఆకాశవాణి వినిపించే ఆత్మీయ స్వరం తెలుగువారి గుండెల్లో నిలిచి ఉంటుంది. శ్యామల దండకం.

అందరికీ నమస్కారం. నా పేరు కేమోన్యశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్సే రైటింగ్ లో కాన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. నేను ఈ రోజు నా ప్రియనేశం ఆకాశవాణి గురించి చెప్పబోతున్నాను. మానవ విజ్ఞానానికి పునాది వేసిన అద్భుత సాధనం ఆకాశవాణి. ఎన్ని కాలాలు గడిచినా నీ ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు రాకముందు నుండి నేటి వరకు నీవు నాకు అత్యంత చేరువలో ఉన్నావు. నీవు నాతో ఒక మంచి స్నేహితుడిలా చక్కగా మాట్లాడతావు. నీవు కేవలం పాటలకే కాదు, విజ్ఞానానికి నిలయం. ఉదయాన్నే వినిపించే భక్తి గీతాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తరువాత వచ్చే వార్తలు ప్రపంచాన్ని మాకు చూపించేవి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే పిల్లల కోసం కథలు, విద్యార్థుల కోసం విద్యా విషయాలు ఇస్తాయి. ఆరోగ్య సూత్రాలు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి అర్థమయ్యేలా వివరిస్తాయి. ఆకాశవాణిలో ప్రసారమయ్యే నాటికలు, కథలు వింటున్నప్పుడు ఆ సన్నివేశాలు మన మనసులో ఒక రంగుల చిత్రంగా మలుచుకుంటుంది. ఇది మన ఊహాశక్తిని పెంచుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా మన వెంట ఉండి మనల్ని ఆనందింపజేస్తుంది. అందుకే నాకు ఆకాశవాణి అంటే చాలా ఇష్టం. నేడు ఎన్ని ఆధునిక సాధనాలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే అనుభూతి ప్రత్యేకం. ఆకాశవాణి ఒక చరిత్ర. మాటలతో మాయ చేస్తూ, పాటలతో పరవశింపచేస్తూ నాకు విజ్ఞానాన్ని పంచేది ఆకాశవాణి. నాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదృశ్య ప్రియనేస్తం. ఈ మండు వేసవిలో మీ మనసుకు చల్లదనాన్ని ఇచ్చి మిమ్మల్ని మరింత సూపర్బ్ గా చేయడానికి ఒక సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసింది మీ ఫిమోనియా విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్, మన విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయంటే ఉదయం 9 దాటితే చాలు, బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. తప్పనిసరి అయితే కాని బయటకు రాకండి. అందరూ వాటర్ ఎక్కువగా తాగండి. దానితో పాటు మజ్జిగ, సబ్జా వాటర్ వంటివి తీసుకుంటూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? గెట్ రెడీ. ఫ్రెండ్స్, మనం లైఫ్ లో చాలా హీరోస్ ని చూస్తుంటాం, సీరియల్స్ లో, సినిమాల్లో, స్టోరీస్ లో, అవునా? అయితే హీరో అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సినిమా స్క్రీన్ మీద ఫైట్స్ చేసేవాళ్ళు, ఒక పంచ్ తో విలన్స్ ని పడేసేవాళ్ళు. కానీ మన రియల్ లైఫ్ లో కూడా

0: ఒక సూపర్ హీరో ఉంటాడండోయ్. అయితే ఈరోజు నేను చెప్పబోయే మన హీరోకి సిక్స్ ప్యాక్ ఉండదు, అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, స్లో మోషన్ ఎంట్రీ ఉండదు, కానీ ఫ్యామిలీ కోసం ఎవ్రీడే ఫైట్ చేస్తూనే ఉంటాడు. మరి ఆ సూపర్ హీరో ఎవరో గెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఆన్సర్ నాకు వినిపిస్తుంది, మరి ఆన్సర్ ఏంటో చూద్దామా. అమ్మ చెబుతుంది సూపర్ హీరో సినిమాల్లోనే ఉంటాడు అని, కానీ నేను మాత్రం అమ్మకు ఒకటే చెబుతాను, నా రియల్ సూపర్ హీరో మా నాన్నే అని. మరి మీ సమాధానం కూడా నాన్నే కదా. నాన్న అనేది ఒక చిన్న పదం, కానీ ఆ ప్రేమ, త్యాగం, బాధ్యత చాలా పెద్దవి. ఉదయం అందరం నిద్రలో ఉండగానే ఫ్యూచర్ కోసం బయటకు వెళ్లి రాత్రి అందరం పడుకున్నాక ఇంటికి వచ్చే మనిషి నాన్న మన కోసం ఎన్నో టెన్షన్స్ తీసుకుంటాడు, కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం స్మైల్తోనే మాట్లాడతాడు. మన ఫ్యూచర్ కోసం తన ప్రెసెంట్ని సాక్రిఫైస్ చేసే మనిషి నాన్న. కొన్నిసార్లు నాన్న కోపంగా కనిపిస్తాడు, కానీ ఆ కోపం వెనకాల కేర్ ఉంటుంది, నా పిల్లలు లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలి అన్న బాధ్యత ఉంటుంది. అవునా? ఏంటండి నా మాటలతో అందరూ ఎమోషనల్ అయినట్లున్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మనం నాన్న నాకు చాక్లెట్ కావాలి అంటే చాలు, వెంటనే తెచ్చిస్తారు. ఒక్కోసారి మనం అడగకుండానే మనకు కావాల్సింది తెచ్చిస్తారు. చిన్నతనంలో మనం నడవలేక పడిపోతే చేయి పట్టుకుని లేపింది నాన్నే. సైకిల్ తొక్కడం రాకపోతే వెనకాల సీట్ పట్టుకుని పరిగెత్తింది నాన్నే. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ చేతి దెబ్బల నుండి మనల్ని ఎన్నోసార్లు కాపాడింది నాన్నే. మన సక్సెస్ని అందరూ క్లాప్ చేస్తారు, కానీ మన ఫెయిల్యూర్ని కూడా పర్లేదురా మళ్ళీ ట్రై చెయ్యి అని భుజం మీద చేయి వేసి మనల్ని మోటివేట్ చేసేది నాన్న. మన ఫ్యూచర్ కోసం ఓవర్ టైం చేస్తాడు. కొన్నిసార్లు నాన్న స్ట్రిక్ట్ గా కనిపిస్తాడు, కానీ ఆ స్ట్రిక్ట్నెస్ వెనకాల ఫియర్ ఉంటుంది, నా పిల్లలు తప్పుదారిలో వెళ్లకూడదు అన్న భయం. కొన్ని ప్రేమలు లౌడ్ గా ఉంటాయి, కానీ నాన్న ప్రేమ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అది మాటల్లో తక్కువ, కానీ యాక్షన్లో చాలా పెద్దది. ఫ్రెండ్స్, మన లైఫ్ లో ఫస్ట్ హీరో, ఫస్ట్ బాడీ గార్డ్, ఫస్ట్ మోటివేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ అన్ని కలిపితే అది నాన్న అనే ఒక ఎమోషన్. నా లైఫ్ లో నా సూపర్ హీరో మా నాన్నే, సో మీ లైఫ్ లో కూడా మీ సూపర్ హీరో నాన్నే కదూ. అందుకే ఈరోజు మనందరం ఇంటికి వెళ్ళాక నాన్న దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నాన్నను తనివి తీరా హక్ చేసుకుని చెబుదాం, నువ్వు లేకపోతే నేను లేను నాన్న, నువ్వే నా సూపర్ హీరో, నీ కలలు నిజం చేయడం నా బాధ్యత నాన్న అని. ఈరోజు ఈ టాపిక్ మిమ్మల్ని ఎంతగానో అలరించింది అనుకుంటూ మరో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
1: నమస్కారం ప్రియమైన రేడియో ప్రేమికులారా, ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో నిర్వహించిన ఎలక్యూషన్ పోటీలో నాకు మొదటి ప్రైజ్ వచ్చింది, అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి టీంకి ధన్యవాదాలు. ఈరోజు మీతో కలిసి కొన్ని అందమైన జ్ఞాపకాలు, కొన్ని మధురమైన అనుభూతులు మరియు మన హృదయాలకు ఎంతో దగ్గరైన ఒక ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. మన జీవితంలో ఎంతో మంది వస్తారు వెళ్తారు, కానీ కొన్ని స్వరాలు మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. అలాంటి నా ప్రియమైన నేస్తం ఆకాశవాణి. ఆకాశవాణి చరిత్ర చాలా గొప్పది. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1927లో ప్రారంభమయ్యాయి. 1936లో ఆల్ ఇండియా రేడియోగా అధికారికంగా ఏర్పడింది. తరువాత ఎంవి గోపాలస్వామి గారు ఆకాశవాణి అనే అందమైన పేరును సూచించారు. ఆకాశవాణి ఎంత అందమైన పదమో కదా. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థంతో ఉన్న ఈ పేరు, అది ఒక పేరే కాదు, కోట్లాది భారతీయుల హృదయాల్లో మధురమైన అనుభూతిగా నిలిచిపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉండేది కాదు, ప్రతి చేతిలో మొబైల్ ఉండేది కాదు, కానీ ప్రతి ఇంట్లో ఒక రేడియో మాత్రం ఉండేది. ఉదయాన్నే సుప్రభాతం, భక్తి గీతాలు, మధ్యాహ్నం పాటలు, సాయంత్రం వార్తలు, రాత్రి కథలు, ఇలా రోజు మొత్తం కుటుంబానికి తోడుగా ఉండేది ఆకాశవాణి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు మార్గదర్శకం అయ్యేవి, విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడేవి, వివిధ భారతి వంటి కార్యక్రమాలు సంగీత ప్రేమికుల మనసులు గెలుచుకున్నాయి. శ్రోతలు కోరిన పాటల కోసం ఎంతో ఆసక్తిగా పెద్దవాళ్లు తమ జ్ఞాపకాలలోకి వెళ్లిపోయేవారు. బాలల కార్యక్రమాలు

0: చిన్నారుల ఊహశక్తిని పెంచేవి. హాస్య కార్యక్రమాలు కుటుంబమంతా నవ్వుకునేలా చేసేవి. క్రికెట్ వ్యాఖ్యానాలు అయితే ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా గవాస్కర్ బ్యాటింగ్ కి మరియు కపిల్ దేవ్ బౌలింగ్ కి కామెంటేటర్ అరిచే అరుపుకి మా ఇంట్లో కన్నుల పండగగా ఉండేది. సీతారాముల కళ్యాణం అప్పుడు ఉషశ్రీ వాక్యానం వింటుంటే మాకు కళ్ళకి కట్టునట్లుగా ఉండేది. వాక్యాత చెప్పే ప్రతి మాట అదే ఆకాశవాణి మహిమ. ఆకాశవాణి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగు భాషను స్పష్టంగా అందంగా పలకడం కూడా చాలా మంది ఆకాశవాణి ద్వారానే నేర్చుకున్నారు. ఆ మధురమైన స్వరం, ఆ స్పష్టమైన ఉచ్చరణ, ఆ ఆత్మీయత, ఇవన్నీ ఆకాశవాణి ప్రత్యేకతలు. ఇప్పటి కాలంలో సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ ప్రపంచం విస్తరించింది. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అంటే మనసులోని మాట అనే కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఒక ప్రముఖ ప్రచారణ పొందిన రేడియో కార్యక్రమం. ఇది 2014 అక్టోబర్ 3 విజయదశమి రోజున ప్రారంభమైంది. దీని లక్ష్యం ప్రజల ఆలోచనలను, సూచనలను, విజయాలను, సామాన్య ప్రజలు చేస్తున్న సేవలను గుర్తించి దేశమంతటా తెలిసేలా చేయడం. రాత్రి నిశ్శబ్దంలో రేడియోలో వినిపించే ఆ స్వరం ఇప్పటికీ మనకు ప్రశాంతత ఇస్తుంది. ఎందుకంటే ఆకాశవాణి కేవలం ఒక రేడియో కాదు, అది భావోద్వేగాల వేదిక, జ్ఞాపకాల ప్రపంచం, మన సంస్కృతిని కాపాడుతున్న ఒక గొప్ప మాధ్యమం. అందుకే నా ప్రియనేస్తం ఆకాశవాణి. ఆగండి, మీకోసం ఒక మంచి పద్యాన్ని వినిపిస్తాను. పరుల దిట్ట నోరు పాప పంకిలమౌను, పెద్దలను నుతింప శుద్ధి అగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఇది కాళికాంబ సప్తసతి. దీని భావం, ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. రెండో పద్యం, ధనమే మైతిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్, ఘనతను తెచ్చును, నెంతటి గుణములు కుప్పల కొనైన గువ్వల చెన్న. గువ్వల చెన్న శతకం. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. ఇది మీ చక్రిక, మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిలో చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి అమ్మ మనసు నాటకం వింటారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా సమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. వినండి అమ్మ మనసు నాటకం.
3: ఏయ్, ఏందే ఇది? నెమ్మది, కింద ఒలికిపోతాయి.
4: ఆ ఒలికితే ఒలికనే, కింద ఒలికితే నేలపైన నాలికెట్టి నాకుదూ గాని కుక్కలాగా.
3: ఏందే, నేను కుక్కనా? రేయ్, నేను కుక్కనట్రా?
5: అవునా, నాను కుక్కవే.
3: నిన్ను ఏందే ఏందే, నువ్వు మరీ అలిసిస్తే బొత్తుకెక్కు కూర్చుంటున్నావు, మొగుడిని పట్టుకుని కుక్క అంటావా?
4: అబ్బో మొగుడు, తాళి కడితేనే మొగుడైపోడు.

0: తాళి కట్టడం ఏంటే? సంసారం చేశా, పిల్లల్ని కూడా కన్నా.
1: ఓ, ఒక్కరినే కదా, పిల్లను కూడా కన్నా?
2: ఆ కన్నావులే, బురదలో దొరలే పంది కూడా కంటుంది 10 మంది పిల్లల్ని.
0: అబ్బా, అసలు ఏందే నీ గోల పొద్దున్నే?
2: ఏందా, రాత్రి 1 నిమిషమన్నా నిద్ర ఏమా?
0: ఏ బ్రహ్మాండంగా నిద్రపోతేను?
2: నువ్వు నిద్రపోయావు గురక పెట్టి. నేను నిద్రపోయానా?
0: ఏ నిద్రపోలా?
1: ఆ అవును, నువ్వు నిద్రపోలా. రాత్రంతా నన్ను గోకుతూనే ఉన్నావు.
0: ఆ చిరాకులో నిన్నొకటి పీకా కూడా గుర్తొచ్చింది. అయితే ఇప్పుడేంది, పడుకుంటావా? పోయి పడుకో, నేను తోముతా అంట్లు, నాకు అలవాటేగా.
2: నా బొంద, అదేంటి ఆ గోళ?
0: అదే మన ఇల్లు.
2: అది కాదు, ఆ ఇనపడేదేంది?
0: మా అమ్మ దగ్గు. అయితే ఏంది
2: ఆ దగ్గుకి ఇంట్లో ఎవరైనా ఉండగలరా?
1: ఊరుకోవే కాంతం, ముసలిదన్నాక దగ్గు, పడుతుందన్నాక సిగ్గు, మామూలేనే.
0: ఎరా నాగార్జున.
3: అవునన్నా.
2: ఏడ్చినట్టే ఉంది నీ పాండిత్యం. అది మామూలు దగ్గు కాదు, క్షయొచ్చింది.
0: అక్షయొచ్చిందా?
1: వాళ్ళ అక్క కూతురు అక్షయరా? అవును, అదొస్తే నీకెందుకే ఏడుపు, బాగానే పూసుకుంటావుగా అక్క అక్క పిల్ల పిల్ల అని.
2: నీది మట్టి బుర్ర కాబట్టే నా బతుకు మట్టి కొంపలు తగలబడింది. ఆ బుర్రే ఉంటే అద్దాల మెడలు తిరిగేదాన్ని. వచ్చింది అక్షయ్ కాదు, క్షయ్య. మీ అమ్మకి టీబీ రోగం వచ్చింది, రేపు మాపో చచ్చుద్ది.
0: మా అమ్మకి టీబీ రోగమా? నీకెట్టో తెలుసే, దగ్గితే టీబీ రోగమేనా? ఈడికి మొన్న గజ్జొచ్చింది, అంటే ఏడుస్తా? పిచ్చి వాగుడు వాగమాక.
2: ఆ వాగుడు నేను వాగలా, ఊళ్ళో డాక్టర్ వాగాడు. పిలిచి మరీ చెప్పాడు దాన్ని దూరంగా ఉంచమని.
1: డాక్టరా? ఎవడు? ఓ వాడా, వాడు ఆడి వైద్యం. పోయినసారి ఏమైందో గుర్తులేదా? జ్వరం వచ్చి సూది మందు ఎయిరాబాబు అని ఆడి దగ్గరికి వెళ్ళా. 20 రూపాయలు తీసుకుని కసుక్కున ఒక పోటు పొడిచాడు. జ్వరం 2 రోజుల్లో తగ్గింది గాని ఆ పోటు మాత్రం 15 రోజులైనా తగ్గట్లా. ఏందని తడివి చూసుకున్నా. ఆడబ్బా, ఆడు గుచ్చిన సూది నా పిర్రకే ఉంది. ఆడొక డాక్టరు, ఆడు చెప్పాడు, ఇది ఇనిందంట.
2: పిచ్చి సన్నాసిలాగా మాట్లాడమాక, ఆ రోగం అందరికీ అంటుకుంటుందంట. నీకు నాకు మన బిడ్డకి అందరికీ అంటుకుంటే అందరం సస్తాం.
1: అయితే ఇప్పుడేమంటావే?
2: మీ అమ్మ మంచం తెచ్చి ఆ సెట్టు కిందేద్దాం.
0: ఇక్కడ?
2: ఇక్కడైతే ఊసినా పోసినా మనకి ఇబ్బంది ఉండదు.
0: అందుకని ఇంట్లో ఉన్న అమ్మని తెచ్చి సెట్టు కిందెత్తే ఊళ్ళో జనం ఏమనుకుంటారే?
2: అబ్బో జనం, దాని రోగం మనందరికీ అంటుకుంటే ఇంకా చండాలంగా అనుకుంటారు.
0: అసలు ఇక్కడ ఎట్ట ఉంటుంది ఎండొత్తే?
2: సెట్టు నీడుంటే ఎండెందుకు వస్తుంది?
0: మరి వానొత్తే?
2: ఆ వాన సంవత్సరానికి 3 నెలలు పడేది. ముందసలు ఈ సంవత్సరం బతకని.
0: మరి సలేతే ఎట్టగే?
2: సలేతే రగ్గులేదా, శోద్యంగా మాట్లాడుతున్నావు.
0: అయినా సరే నేను ఒప్పుకోను.
2: ఒప్పుకోవా?
0: ఒప్పుకోను.
2: ఒప్పుకోవా?
0: నువ్వు నన్ను కొట్టినా సరే ఒప్పుకోను, ఒప్పుకోను.
2: దేవుడా, ఈ మొగుడితో నేను అట్టాకి అపరం చేయాలరా నాయనా? నా మాట
0: కాంతం, ఏంటిదే ఆ తలని కట్టు
2: కొట్టుకుంటావు?
0: చూడవే, తల ఎట్ట బొప్పి కట్టిందో? ఏందే ఇది?
2: నా కోసం అడిగానా? నువ్వు నీ కూతురు బాగుండాలని అడిగినా. అది నటిలో కూసుంటే కనీసం మూకుడుతో ముద్దు ముచ్చట లేకుండా పోయింది.
3: అదే సంగతి చూసావా అన్న, వదిన ఎంత మంచిదో.
0: అవునే, నువ్వు చాలా మంచిదనివే. నేనే నిన్ను తప్పుగా అనుకున్నా. సరేలేవే, పద అమ్మని తెచ్చి ఈ సెట్ కిందేద్దాం.
3: ఆడదానికి భగవంతుడు 2 గొప్ప ఆయుధాలిచ్చాడు, 1 కన్నీళ్లు, 2 కౌగిళ్లు. వాటి ముందు ఎవడైనా బలాదురే.
2: దొంగ దొంగ, అరే సుబ్బదాసు, దొంగ సచ్చిపోయాడు, నన్ను ఎత్తుకుపోతున్నాడురా. అరే వదలరా, వదలరా, వదులు.
0: ఉండవే, ఏ అమ్మ, నేనే కొట్టకే సుబ్బదాసునే.
4: ఒరే నువ్వట్రా సుబ్బదాసు, సప్పుడు చేయకుండా మోసుకుపోతంటే నా నకల కోసం నన్ను ఎత్తుకుపోతున్న దొంగ వెదలు అనుకున్నాను.
5: అవును, నన్ను వాకిట్లో తెచ్చారేంది? ఇల్లు కడుగుతున్నారా?
2: ఆ శుభ్రంగా ఇల్లు కడుక్కుంటున్నాం, అందుకే సెత్తని బయటపడేస్తున్నాం.
4: ఏందిరా సుబ్బదాసు, నీ పెళ్ళం వాగుతోంది.
3: అవునమ్మా, నీ కొడుకు కోడలు నిన్నింట్లోంచి తీసుకొచ్చి ఈదులు వేశారు.
4: వాళ్ళెవర్రా నన్ను ఈదులేయటాకి? కాళ్ళు

0: రేపో మాపో సచ్చేదానివి. నువ్వుండి ఇక్కడ.
1: నేనెందుకు ఉండాలే బయట? ఇది నా ఇల్లు, నా లెక్కలు కట్టద్దో కట్టా.
0: ఆ కట్టావులే పెద్ద ఇంద్రభవనం. పోతా పోతా కట్టుకుపోతావా ఏంది?
2: నువ్వు కట్టుకుపోతావా? నువ్వు కట్టుకుపోతావా అని అడుగుతుంది వదిన.
0: నీకు బాగా ఎటకారం ఎక్కువైందిరా.
2: నీకన్నా నా వదిన.
0: ఏంటి?
2: నీతో నా వదిన.
1: అరే శుభదాసు, శుభదాసు, అరే శుభదాసు.
3: శుభదాసు, శుభదాసు, శుభదాసు, ఏళ్ళక సత్తునానే ఏం పేరు పెట్టావే నాకు? ఆడు చూడు, నా దగ్గర హెల్పరు. నీ పేరేంట్రా?
2: నాగార్జున.
3: నాగార్జున, చూడు ఎలాంటి పేరు పెట్టారో. నువ్వు ఉన్నావు సుబ్బదాసు, గబ్బదాసు అని పేరు పెట్టావు.
1: తప్పేరా అయ్యా, అది మా నాన్న అంటే మీ తాత పేరు. గొప్ప స్వతంత్ర సమరయోధుడు మీ నాన్నకలాగే. అంత గొప్పవాడి పేరు ఒక పనికిమాలినోడికి పెట్టా, తప్పుగాదు. నువ్వు నన్ను క్షమించినా మా నాన్న మాత్రం క్షమించడురా.
4: నిజమేనమ్మా.
3: అరే లే సామంతి, వెళ్దాం.
2: అట్టగే వస్తా.
3: సే మేం బయలుదేరుతున్నాం, ఎదుర్రా.
2: అబ్బో ఏమొద్దో ఏమో.
1: ఒసే కాంతం, నాకు క్షయొచ్చిందా? ఏ డాక్టర్కి చూపెట్టావే నన్ను?
0: దానికి డాక్టర్ కావాలా? దగ్గుతున్నావుగా,
1: మరి నీ కూతురు కూడా దగ్గుతుంది, దానికి క్షయొచ్చిందా?
0: నా కూతురికి క్షయొచ్చిందంటావా? నీ నోరు కుట్టేస్తాను మోసల్దానా. ఈరోజు నీకు ముద్ద కూడా పెట్టను. ఆకలితో మోడు.
1: ఈరోజు ఏముందిలేవే, నువ్వు కోడలైనప్పటి నుంచి మాడుతూనే ఉన్నాను. ఎవరు?
5: నేనమ్మా. అబ్బులు, మీ కోడలి అక్క మొగుణ్ణి.
1: ఓ నువ్వా అబ్బులు? ఏం నాయనా ఈవేళ అప్పుడు వచ్చావు?
5: ఊరికే, ఊళ్ళోకి వచ్చాను మిమ్మల్ని చూసిపోదామని.
1: చూసావుగా, ఇక పో.
0: ఎవరు బావా? ఎంతసేపు అయింది వచ్చి?
5: ఇప్పుడే.
0: అక్క బావుందా?
5: మీ అక్కకు లోటు రానిస్తారా? పువ్వులు పువ్వుల్లో పెట్టి చూసుకోను.
1: ఏం నాయనా, ఈ మధ్య బట్టలు అమ్మడం మానేసి పూలు అమ్ముకుంటున్నావా?
0: నువ్వు నోరు మూసుకో, నీ గురించి నాకు తెలియదా బావా. అక్క అదృష్టవంతురాలు.
5: అదృష్టం ఏముందిలే, ఎవరికైనా దక్కొచ్చు. మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకోవటం మగాడిగా నా ధర్మం. మర్చిపోయా?
1: ఏమిట్రా అవి డాగులు పడ్డాయి తెచ్చావు?
5: డాగులా?
1: అదిగో కనబడ్డంలా, మొత్తం డాగులే. కొన్నావా ఇక్కడ ఏరుకొచ్చావా? ఇందా ఇటు చూపించు.
5: డాగులంటేంటి? ఎక్కడ మా డాగులు?
1: ఆ డాగు అనుకున్నా, బాగానే ఉన్నాయిరా.
0: రా బావా, నించోనే ఉన్నావు, కూర్చో. అవును, వ్యాపారం ఎలా ఉంది?
5: ఆ వ్యాపారానికి బ్రహ్మాండంగా ఉంది కాంతం. ఈ మధ్య ఇంకో ఇల్లు కూడా కడుతున్నా, మీ అక్కకి తెలీదు చెప్పమాక. అవును, ఇంకా ఈ మట్టి కొంపలో ఎలా ఉండగలుగుతున్నా? ఇబ్బందిగా లేదా?
1: ఇప్పటి వరకు లేదులే అయ్యా, నువ్వు లేనిపోని పెట్టమాకు.
5: అయ్యో అయ్యో అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా.
1: అయ్యయ్యో, నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదా? అవును, ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునేవాడు నువ్వు ఎక్కడే కూర్చుని కబుర్లు చెబితే ఎట్టా? పో, పోయి వ్యాపారం చూసుకోపో.
5: ఆ వ్యాపారం ఏముందిలేమ్మా, ఎప్పుడు ఉండేదే. మీకంటే ఎక్కువ ఏంటి?
1: అవునవునవును.
5: కాంతం ఒక్క నిమిషం, ఇదిగో చీర ఎలా ఉంది?
0: బావా చీర చాలా బాగుంది, ఇది చాలా ఖరీదు ఉంటుంది అనుకుంటా.
5: ఖరీదేముందిలే, తీసుకో.
0: ఎవరికి? నాకా?
5: నీకే, తీసుకో.
0: అయ్యో ఇంత ఖరీదు ఎందుకు బావా?
5: భలేదానివే, నీకంటే ఎక్కువ ఏంటి? అసలు మా ఆవిడకిద్దాం అనుకున్నా, నీకిచ్చా. ఎవరైతే ఏంటి ఇద్దరు, తీసుకో.
1: ఒరే అబ్బాయి అబ్బులు, నువ్వెట్టాకు ఇక్కడే ఉంటావుగా, కాస్త తిట్టారా? అబ్బా నా గోడ పట్టుకుని లేపి అటు ఇటు నడిపించు.
5: ఏంటి నడిపించాలా? అబ్బా నాకు ఇప్పుడు వ్యాపారం లేదా ఏంటి? ఇక్కడే కూర్చుంటే ఎట్టా? ఆహా నే వెళ్తున్నా కాంతం. ఇల్లత్తా.
1: ఏమే పరాయి మగోడట సీర తీసుకోవటమేనా?
0: ఆయన పరాయి మగాడెందుకవుతాడు? సుయానా నా అక్క మొగుడు. నీ తరపాళ్ళు ఏనాడైనా ఏమన్నా పెట్టారా? మా వాళ్ల మీద పడి ఏడుస్తున్నావు, అయినా అరటి పళ్ళు మింగావుగా. ఇప్పుడే ముసుకొని కూర్చో.
6: మా అమ్మ లే, మా అమ్మ లే.

0: అబ్బాబా ఏమిటమ్మా?
1: నేను ఒకటి అడుగుతాను, చెబుతావా?
0: ఏమిటి అది?
1: మరి నువ్వెప్పుడు చచ్చిపోతావు?
0: ఏమిటి ఆ మాటలు?
1: చెప్పు, ఎప్పుడు చచ్చిపోతావు?
0: ఎందుకే?
1: నువ్వు చచ్చిపోతే నీ నగలన్నీ నాకే వస్తాయంటగా అమ్మ చెప్పింది.
0: కనీసం నేను సచ్చే వరకన్నా ఆగమని చెప్పవే మీ అమ్మకి. నగల కోసం మాత్రం నన్ను చంపొద్దని చెప్పు.
1: అబ్బా ఏం మాట్లాడుతున్నావే, అర్థం కావట్లేదు. ఇప్పుడే కావాలి, ఎప్పుడు చచ్చిపోతావో చెప్పు మా అమ్మ.
2: అమ్మా చిన్నమ్మా ఇట్రా, నీకు నగలు కావాలి. అట్టయితే మీ అమ్మ దగ్గర కూడా చాలా నగలున్నాయి, వెళ్ళి ఇదే మాట మీ అమ్మను అడుగు.
1: సరే అమ్మా. అమ్మా
3: అరే ఏం చెప్పావురా దీనికి?
2: నేనా? నేనేం చెప్పాను వదినా?
3: ఏం చెప్పలేదా? పిల్లలకి పాడు మాటలు చెప్పొద్దు ఎప్పుడు.
2: పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియని అడ్డగాడిద లా కనిపిస్తున్నా వదినా నీకు.
3: అవునా? నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గరున్న నగలు కూడా నీవేం చెప్పలా నువ్వు?
2: నేను చెప్పలేదే.
3: వాగబాక, నేనిక్కడి నుంచి అన్ని విన్నా, మళ్ళీ అనలేదని అబద్ధం చెప్తావు?
2: నేను అనలేదని చెప్పలేదే, అన్నాను. కానీ అలా అనలా. చిన్నమ్మా నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గరున్న నగలు కూడా నీవేనమ్మా, ఇట్టగాదు నేను చెప్పింది.
3: నీ వేషాలు నా దగ్గర ఎక్కు. తల్లిని బిడ్డని వేరు చేద్దామని చూస్తున్నారేమో, అది మీ వల్ల కాదు.
2: అదేంటో నేను అంత మాట అన్నావు? తల్లిని బిడ్డని వేరు చేయడానికి నేనేమన్నా ఇంటికి వచ్చిన కోడల్నా?
0: మంచి మాట చెప్పావురా నాగార్జున.
4: ఎరా నాగార్జున, అన్ని సరిగా సర్దావా?
2: సర్దానులే అన్నా.
4: ఊరెళ్ళాలంటే ఏమందిరా మీ ఆవిడ?
2: ఏమంటదన్నా, మామూలప్పుడు రోజు సతాయిస్తున్నా ఊరెళ్తున్నామంటే చాలు, అతి ప్రేమగా నటిస్తారు పిల్లలు. అదే తల్లి అయితే మనం ఇంట్లో నుంచి విధిలోకి వెళ్తున్నా మనం ఏదో ఊరెళ్ళిపోతున్నట్టు కంగారు పడిపోయి హడావుడి హడావుడి చేస్తారు. అదన్నా తల్లికి పిల్లానికి ఉన్న తేడా.
0: అంటే మీరిప్పుడు ఊరెళ్తున్నారా? నాకు చెప్పలేదే.
3: అబ్బో ఈవిడగారి అనుమతి కావాలి కాబోలు.
0: ఏ ఊర్రా? మరల ఎప్పుడొస్తావు?
4: పక్క ఊరేలేమ్మా, రేపు లేదు ఎల్లుండి వచ్చేస్తా. పదరా.
0: ఆగరా, నేను ఎదురొస్తాగా?
3: అమ్మో వద్దులేమ్మా, లేనిపోని అదృష్టాలు అక్కర్లేదు.
0: నిజమే, ఎదురు రాకూడదు. వాడి పెళ్లి చూపులప్పుడు కూడా అదే, నిన్ను చూడ్డానికి మీ ఊరొచ్చినప్పుడు నేనే ఎదురొచ్చా, అందుకే వాడిగా గతిపట్టింది పాపం.
3: ఎవరు ఎవరు? బావా నువ్వా? రా బావా రా, కూర్చో. ఏమైంది? ఏంటి బావా ఏమైంది?
5: ఏమైంది ఏంటి కాంతం? బండేసుకుని ఆ చీరలమ్మా, చీరలు కాటన్ చీరలు, చిలుకు చీరలు అని కేకలు పెట్టుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ట్రాక్టర్ గుద్దేశాడు.
3: అయ్యో
5: పక్కనున్న కాలువలో పడ్డా, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. అయ్యా
0: ఆహా, ట్రాక్టర్ రోడ్డు కుద్దేసి ఆపకుండా వెళ్లిపోయాడా నాయన?
5: లేదండి, వాడే నన్ను ఇక్కడ దింపెళ్ళాడు.
0: ఆ దింపేవాడు మీ ఊళ్ళో దింపకుండా ఇక్కడ ఎందుకు దింపాడో?
5: నేనే అంత దూరం వెళ్ళలేక ఇక్కడే దిగిపోయావు. అబ్బా కాంతం, దీపంతా ముళ్ళుకుచ్చుకుపోయింది, కాస్త తీవా.
3: అలాగే బావా.
5: చొక్కా ఇప్పుతానుండు.
3: అలాగే అలాగే, ఇలా కూర్చో. ఏది ఏది, ఎక్కడ ఏం కనపట్టలేదే? ఏం లేదు బావా?
5: లేదు కాంతం, చిన్న చిన్న ముళ్ళు కళ్ళకు కనపడవు, చేతితో తమిళితే గానీ తెలీదు.
3: ఏది బావా, ఎక్కడ ఏం కనపట్టలేదు బావా?
5: ఓహో
3: ఏం లేదు బావా.
5: ఏం లేదు. అమ్మో అమ్మో, అయ్యో బుజం పట్టేసింది నాయన, ప్రాణం పోతుంది అమ్మో.
3: అయ్యో చిన్నగా చిన్నగా బావా, ఒకసారి లేచి చిన్నగా వెళ్లి అబ్బురదంతా కడుక్కొని రా.
5: అమ్మో లెగలేకపోతున్నాను, అట్లాగే వెళ్ళొత్తా
3: చిన్నగా.
5: అమ్మా
3: బావా, పొయ్యి మీద అన్నం పెట్టాను, 5 నిమిషాల్లో ఉడికిపోద్ది. నేను స్నానం చేసి వచ్చి వడ్డిస్తాను, కొద్దిసేపు కూర్చో బావా.
5: సరే సరే పర్వాలేదు. ఇగో కంగారే లేదు. అవును పాపే ఇది.
3: తినేసి పడుకుంది బావా.
5: మంచిది.

0: ఒరే అబ్బులు, ఇంతకు మించిన అవకాశం రాదురా బాబు, వెళ్ళు, వెళ్ళి సాహసం చేయరా. అబ్బా, నువ్వంటే దానికి మోజేరా? ఒకవేళ లేకపోయినా అక్క కాపురం కోసం ఎవరికి చెప్పుకోదు. అవును, అయినా నువ్విచ్చిన చీర తీసుకుంది, నీ వీపు పైన చేయేసి ప్రేమతో పామింది. ఆ స్పర్శ చెప్పట్లా, అది నీ దారిలోనే ఉందని. నిన్నిక్కడ కూర్చోపెట్టి అది స్నానానికి వెళ్ళిందంటే నీకు సిగ్నల్ ఇచ్చినట్టేరా? అబ్బాయి, ఏం జాతకవరా నీది. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా.
1: ఎరా సుబ్బదాసు, ఊరెళ్లకుండానే తిరిగి వచ్చేసావా?
0: సుబ్బదాసు ఎక్కడా? ఎక్కడా?
1: అదిగో అక్కడే.
0: ఎక్కడా? ఇక్కడెవరు లేరే.
1: అరే, చెట్టంత మనిషి ఎదురుగా నిలబడితే ఎవరో లేరంటావు, చూడు సరిగ్గా.
0: అరే, అక్కడెవరు లేరంటే
1: అక్కడెవరు లేకపోతే ఇక్కడ ఇక్కడ నేనున్నాను కదరా. ఎందుకు మా బావని కొడుతున్నావు?
0: అంటో ఈ ముసలి దానికి పిచ్చెక్కింది.
1: అయ్యో,
0: మా సొమ్ము తింటానికి వచ్చావా? అంటూ చిత్తకు కొడుతుంది. అమ్మో నైనో నైనో, నేను వెళుతున్నా. వస్తే ముసలిదానా, నీ కొంపల నుంచి సత్యాంత వరకు కొంపల అడిగి పెట్టావు.
1: నేను సచ్చిన దెయ్యాన్న ఇంటి కాపలా ఉంటా. ఏ ముసల్దానా, పిచ్చెక్కింది ఏమన్నా నీకు?
2: ఏంటే అత్తను పట్టుకుని ముసల్దానా ముసల్దానా అంటావా? ఎంత పొగరే నీకు, అత్త గారు అని పిలు.
1: అమ్మో అమ్మో, అత్తగారు అత్తగారు, అబ్బో అమ్మో, అబ్బో, అబ్బోద్దు.
2: వాడు ఇంకొకసారి ఇటువైపు వచ్చాడు, నరికి పోగులు పెడతా. నడుగారుకి గడి పెడుకో.
3: అమ్మ చూస్తే ఆవిడ దూరంలో ఉంది, పిల్ల చూస్తే లోపల పడుకున్నట్టుంది. పిల్ల తల్లి, అదే నా పెళ్ళం, విరహ వేదనతో రగులుతున్నట్లుంది. పిల్ల తల్లి మగుడు అంటే నేను. ఆలస్యం చేయకుండా వెళ్ళి నా భార్యను వాటేసుకుంటారు.
4: ఏంటిగుద్దులు? అబ్బాబా, ఏమిటే అట్టగుద్దం? ఏంటే కరాటే కుంగ్ఫూల్ గానీ ఏమన్నా నేర్చుకున్నావు ఈ రెండు రోజుల్లో? ఆగమే.
1: కాదు, ఈ కాపరే చేయలే నాయనో, నా వల్ల కాదు.
4: అదేంటే
1: నేను భరించలేను.
4: అదేంటే నన్ను చెత్తకొట్టి నువ్వు ఏడుస్తావేంటే? నీ పతిభక్తి పాడుగాను. ఆగమే, ఎందుకు ఏడుస్తున్నావే? దగ్గరికి రానా మళ్ళీ కొడతావా? తలకి దెబ్బేంటే?
1: నన్నేమి అడగొద్దు, నీ బిడ్డని నీకు అప్పు చదుదామని ఆగా. అది లోపల నిద్రపోతుంది, నేను వెళ్ళిపోతున్నా.
4: వెళ్తున్నా ఎక్కడికే?
1: చావడానికి.
4: చావడమా? చావడం ఏంటి? ఎందుకు
1: బతకని వట్లేదు కనుక.
4: ఏ కాస్త అర్థం ఏడు చెప్పవే, నీ అంత తెలివితేటల్లోకి లేవే.
1: చెప్పినా ఉపయోగం ఏముంది, నువ్వెలాగూ వినవు నా మాట. నేను సచ్చాక ఎట్టాకు నీకే తెలుస్తుంది.
4: చచ్చిపోవటం ఏందే? నువ్వంటే నాకు ప్రాణమే. చెప్పవే, ఏం చేయమంటావే? అసలు ఏం జరిగిందో చెప్పవే.
1: నిన్న మీ అమ్మ నన్ను చంపబోయిందయ్యా, చంపబోయింది. నన్నే కాదు నా బిడ్డను కూడా చంపుతంట.
4: ఏందే, ఏంది నువ్వు అనేది?
1: అవునయ్యా అవునయ్యా, నా మీద తొట్టు ఒళ్ళంతా దెబ్బలే, కర్రతో చిత కొట్టేసింది. ఇంట్లోకి పారిపోయి తలుపేసుకున్నా, లేకపోతే చచ్చిపోయేదాన్నయ్యా. రెండు రోజులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతిగా. నన్ను చంపినా పర్వాలేదు, నా పసిబిడ్డ నేను చేస్తుందనే భయం
4: అయ్యా. ఎందుకే? ఏమైంది?
1: దానికి జబ్బు ముదిరి పిచ్చెక్కిందయ్యా, పిచ్చెక్కింది. మొన్న మా బావకి దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలతో ఇంటికి వచ్చి పడిపోయాడు. ఆయనకి అన్నం పెడుతున్నానని నా సొమ్ము తింటారా అంటూ ఇద్దరిని చితక బాధేసింది అయ్యా, చితక బాధేసింది. నేను నీకెదురైతే దరిద్రమంట. ఎన్నో మాటలంది అయ్యా, ఎన్నెన్నో మాటలంది. నన్ను నా బిడ్డల్ని చంపి నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందయ్యా. పెళ్లి
4: అట్ట ఎందుకు చేస్తదే? కూడు తింటానంటే ఎందుకు కొడతదే నా అమ్మ? అది దాన ధర్మాలు చేసే కదే ఆస్తులంతా పోగొట్టుకుంది. రోజు 20-30 మంది తినేవాళ్లే నా చిన్నప్పుడు. ఊళ్ళో వాళ్ళంతా దాన్ని దేవుడు అంటారే, దేవుడు అంటారు. ఎక్కడికి ఆగు,
1: అడ్డులే
4: ఎక్కడికి
1: అడ్డులేమని చెప్పారా?
4: ఎక్కడికో చెప్పు.
1: సావడానికి పెళ్ళాన్ని నమ్మని మొగుడుతో రోజు సస్తూ బతకలేను. నే పోతున్నా, నీ బిడ్డను సాగుతావో సంపుతావో నీ ఇష్టం. ఒక బిడ్డ సస్తున్నా ఇంకో బిడ్డనైనా కాపాడుకో.
4: ఒక బిడ్డ సావటం ఏంది?
1: నేను సత్తే అది కూడా సత్తాది కదా.
4: కథ అర్థమయ్యాడు చెప్పు.
1: నేను సత్తే నా కడుపులో ఉన్న బిడ్డ సావదా?
4: ఏంటి, కడుపులో బిడ్డుందా? అంటే నువ్వు నెల తప్పావా? మరి నాకు చెప్పలేదేంది?
1: మగుడికి ఊరించి ఊరించి చెబుదామని ముచ్చట పడ్డా, కానీ నా జీవితం ఇట అర్ధాంతరంగా ముగుతున్నప్పుడు చెబుతాను అనుకోలేదయ్యా. సర్లే అడ్డులే, నువ్వు అడ్డులే.
4: నా మాట వినకాంతం
1: నాకు కోపం తెప్పించుకో. లే, నువ్వు అడ్డలే.
4: నువ్వు నన్ను కొట్టినా సరే నిన్ను ఎల్లలేము. ఎల్లలేవును.
1: నన్ను ఆపడానికి నువ్వెవడరా? లే,
4: నువ్వు వెళ్ళవే. కానీ నా బిడ్డను తీసుకెళ్తే మాత్రం ఊరుకోను.
1: సరే, లోపలికెళ్ళి కత్తి పెడతస్తా.
4: కత్తి పెట? అమ్మని అమ్మ, సాడిస్తుదానివి. నువ్వు ఏం చేసినా చేస్తావే. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పవే.
1: నేను చెప్పినట్టు చేస్తావా?
4: చేస్తా.
1: నీ బిడ్డ మీద ఒట్టి.
4: అబ్బబ్బా, అది చేస్తా. ఏంటో చెప్పు.
1: మీ అమ్మని చంపే.
4: అమ్మని చంపటమా? ఒట్టి తీసి కట్టు మీద పెట్టేశా.
1: అయితే కత్తిపీట కూడా తీసి బయట పెట్టు.
4: హుసే, పాపమే అమ్మే.
1: అంటే అది నీ పెళ్ళాన్ని బిడ్డని చంపితే పాపం కాదా? మనం పెంచుకునే కుక్కకి పిచ్చెక్కి కరుతుందనుకో, దాన్ని చంపుతావా ముద్దట్టుకుంటావా? అయినా దేశంలో నువ్వు ఒక్కడివే చేయట్లేదయ్యా. చాలా మంది పెద్దోళ్ళు ముసలాళ్ళకి సేవ చేయలేక సటుక్కున గొంతు పిసికి పారేస్తున్నారు.
4: పాపమే అమ్మే, నేను చంపలేనే.
1: పోనీ, నేను చంపుతా. నువ్వు నోరు ముసుకుని కూర్చో.
4: హుసే హుసే హుసే, నీ కాళ్ళు పట్టుకుంటానే. మా అమ్మని చంపమాకవే చంపమాక. ఓ పని చేస్తానే, దాన్ని దూరంగా తీసుకుని పోయి ఎక్కడన్నా వదిలేస్తా.
1: ఎక్కడైనా వదిలేస్తే మళ్లీ వస్తాది.
4: రాదు, రాలేదు. అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేస్తా. రాలేనంత దూరంలో వదిలేస్తానే.
1: సరే, ఏదో ఒకటి చెయ్యి. అదిగో వస్తోంది, దాని ముందు బయటపడమాకో. మంచిగా ఉండు.
5: శోభదాసు, ఎప్పుడు వచ్చావురా పెద్ద సన్నాసి? ఏమన్నా తిన్నావా? నీ పెళ్ళాం పెట్టిందా ఇంకా లేదా?
3: అమ్మా, అంకాలమ్మ గుడి మొక్కు తీర్చమని నన్ను అడుగుతుంటావుగా, రేపొద్దున్నే బయలుదేరదామే.
5: ఏమిటి, అంకాలమ్మ గుడికా? నువ్వు పుట్టినప్పటి మొక్కురా అది. ఎప్పుడు అడిగినా అటువైపు రైలు లేదు బస్సు లేదు నిన్ను మోసుకెళ్లాలా అని తిట్టేవాడివి. ఇప్పుడు నీకు నువ్వే అడుగుతున్నావు. ఇప్పుడు మాత్రం ఎట్టా తీసుకెళ్తావు నన్ను?
3: బండి కడతా. ఆ బండిలో నిన్ను కూర్చోబెట్టి తీసుకుపోతా. నేనే ఆ బండిని తయారు చేస్తా. అమ్మా, ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకోమ్మా.
5: అలాగే నాయనా.
3: ఇకలే, మెల్లగా వచ్చి ఇందులో కూర్చో.
5: ఏమిట్రా అంత తొందర? కాస్త చుట్టుపక్కల వాళ్ళకు చెప్పుకోవద్దా? అసలు నా మనవరాలేది, దాన్ని ముద్దు పెట్టుకోవద్దా?
3: అది నిద్రపోతుందిలేవే, వచ్చి కూర్చో.
5: నిద్రపోతే లేపకూడదా ఏందిరా? పొద్దున్నే దాని ముఖం చూడకపోతే నాకేదోలా ఉంటది. పిలవరా అయ్యా.
3: చెబితే నీకు అర్థం కాదా? లే, బయలుదేరు.
1: అబ్బా, మంచి శకునం.
6: ఏందన్నా, ఎక్కడికి?
3: అది అంకాళమ్మ గుడికి. అదే మొక్కు తీర్చుకుందానికి. అవును, అయినా ఇప్పుడు ఎందుకు వచ్చా?

0: ఈరోజు అసలు పని లేదనుకున్నాగా.
1: కోటిగాడు లేడు, కోటిగాడు నువ్వేవో బండి చక్రాలు కొనుక్కెళ్తానని చెబితే నాకు తెలియకుండా ఏం పని చేస్తున్నావని తెలుసుకుందామని వచ్చానన్నా. చాలా పెద్ద పని చేసావన్నా.
0: అది అంటే సొంత పని కదరా, దానికి కూడా నీకు కూలి ఎక్కడ ఇస్తాను. సర్లేగాని ఆ రాయుడు గారి పని మొదలుపెట్టు, నేను 2 రోజుల్లో వచ్చేస్తా.
1: 2 రోజుల్లో వచ్చేస్తావా? అంటే ఇద్దరు రారా?
0: అంటే ఎందుకు రాము, ఇద్దరం వస్తాం. ఇద్దరం వెళ్ళినప్పుడు ఇద్దరు వస్తాం కదా. ఏమే అంటే మధ్యలో ఏదన్నా జరిగితే తప్ప. సర్లేరా, మళ్ళా వచ్చాక మాట్లాడుకుందాంలే అన్ని, వెళ్ళు.
1: అమ్మా, నువ్వు దేవుని చూడటానికి వెళ్తున్నావా?
2: అవునరా నాగార్జున, నా కొడుకు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు.
1: ఇదంతా నీ కోడల ప్లాన్లే అమ్మా. అమ్మా, మా అమ్మ చెప్పేది నువ్వు ఎంతో మందికి సాయం చేసావంట. మా అమ్మకు పెళ్లి కూడా నువ్వే చేసావంట. మా అమ్మ చచ్చిపోవటం వల్ల నీ రుణం తీర్చుకోలేకపోయింది. నేనన్నా రుణం తీర్చుకుందామని నీ కొడుకు చుట్టూ తిరుగుతున్నా. ఇకపై అవకాశం ఉంటుందో లేదో. అమ్మా, వచ్చే జన్మలో నాకు బిడ్డగా పుట్టు తల్లి, నీ రుణం తీర్చుకుంటా.
2: సరే అయితే, వచ్చే జన్మలో నువ్వు కూడా నాకు బిడ్డగా పుడదు గాని, సరేనా?
1: వద్దమ్మా వద్దు. నీకు బిడ్డగా పుట్టాననుకో నీకు ద్రోహం చేస్తాను. బిడ్డలందరూ అంతేగా. అందుకే నువ్వు నా బిడ్డగా పుట్టావనుకో నేను దగా పడైనా సరే నీ రుణం తీర్చుకుంటానమ్మా.
3: అబ్బో, ఈ ఓవరాచనలు చూడలేక సస్తున్నా. ఇక మీరు బయలుదేరండి.
0: సరే సరే, వెళ్దాం. పదవే
2: పదనాయనా.
1: వదిన, కాస్త లోపల చెక్కలుంటాయి, బయటపడాయి.
3: అలాగే, ఎందుకు?
1: ఏం లేదు, ఇంకో బండి చేయాలి కదా.
3: బండా? ఇంకో బండి ఎందుకు?
1: రేపు మీరు కూడా ముసలాలు అవుతారు కదా, మీ బిడ్డకి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేద్దామని.
3: నా బిడ్డలు అలా ఎందుకు చేస్తారా? ఆణి ముచ్చాలు.
1: అవును, నీ బిడ్డలు ఆణి ముచ్చాలే. సరే, ఆమె బిడ్డ పనికి మాలినోడు కదా అందుకని.
3: ఏంట్రా వాగుతున్నావు, చెప్పు తీసి కొడతా.
1: కొట్టవే, కొట్టు. ఇప్పటి వరకు ఆమె కొడుకు కోడలు కాబట్టి గౌరవించానే, ఆమెకే ద్రోహం చేశాక చెయ్యి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికి తెలిసిందంటే నీ బతుకు కుక్కరు చింపిరిత్తరే. చెయ్యి, నీ బతుకు చేడ. అసలు కోడళ్ళందరికీ ఎందుకీ అత్తల మీద ఏడుపు? మీ తల్లులు ఇంకోరు అత్తలు కాదా? మీరు ఇంకొకరికి అత్తలవరా? మీ వల్లనే మీ బిడ్డలు చనిపోతున్నారు. మారండి, ఇక్కడైనా మారండి.
0: నీ బండి తోసి తోసి ప్రాణం పోతుంది అమ్మా. పోనీలే, చివరిసారి నీకు ఆ గుడిని చూపెడదామని అనుకోవడమే నా పాపం.
2: చివరిసారి ఏమిట్రా, మళ్లీ వచ్చే ఏడాది కూడా తీసుకురావాలి. చూడు ఎంత చక్కటి వాతావరణం, నాకైతే ఇక్కడే ఉండాలనుంది.
0: అయితే ఇక్కడే ఉండిపోతావా?
2: బ్రహ్మాండంగా ఉంటా, కాని నువ్వు కూడా ఉండాలి ఇక్కడే. సర్లే, ఆకలి మండుతోంది, ఆ అన్నం మోటిప్పు.
0: సరే సరే, ఇదో కొంచెం అన్నం పెట్టు. బాగుంది
4: తమ్ముడు, కాస్త మంచి నీళ్ళు ఇస్తావా?
0: అబ్బో నీళ్ళ, మాకు చాలు.
2: ఇదిగో, ఒరే అబ్బాయి, అన్నం తింటావా?
4: అన్నం అక్కర్లేదమ్మా, కాస్త కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అమ్మా, చాలు.
2: అన్నం తినకపోతే మంచినీళ్ళు ఇవ్వం. తిను, ఆకలి మీదుండి ఒట్టి నీళ్లు తాగకూడదు. ఏమైనా తిని తాగాలి. తిను, ఇందా తిను.
4: అలాగేనమ్మా. కమ్మగా ఉందమ్మా మీ చేతి వంట.
0: అదే మా అమ్మ చేయలా, మా ఆవిడ చేసింది.
4: చేసిన చేతి కన్నా పెట్టిన చెయ్యి గొప్పదిలే తమ్ముడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ అడవుల్లో నుంచి? అంకాళమ్మ గుడికా?
0: అవును. మీరు గుడికెళ్ళి వస్తున్నారా?
4: కాదు తమ్ముడు, నేను వ్యాపారస్తుండి. మా కారుపై దొంగలు దాడి చేశారు.
0: దొంగలే?
4: నేను అలా పారిపోయి అడవుల్లో వచ్చి తప్పిపోయి ఇలా ఇలా తిరుగుతున్నాను అన్నమాట.
0: బాబాయ్, దొంగలే, నాకు భయం.
4: కంగారు పడకు తమ్ముడు, వాళ్ళప్పుడే పోయారులే. ఇంతకీ ఏ ఊరు మీది?
0: చీపురుపాళెం.
4: చీపురుపాలివా? ఆ ఊళ్ళో వెంకటరత్నం గారని ఒక ఆవిడ ఉండాలి.

0: ఆవిడెక్కడున్నారు?
1: వెంకటరత్నమా? మా ఊర్లో వెంకటరత్నం అనేవాళ్ళు ఎవరూ లేరే. అయినా మా అమ్మని అడుగుదాం. అమ్మా, మన ఊళ్ళో వెంకటరత్నం అని ఎవరైనా ఉన్నారే?
2: వెంకటరత్నమా? ఉంది కదా.
1: ఉందా? నాకు తెలియకుండా మన ఊర్లో వెంకటరత్నం అని ఎవరున్నారే?
2: వెంకటరత్నం ఎవరో తెలీదా? అది నేనే కదరా బడుద్దాయ్.
1: అవును, నువ్వే కదా, మర్చిపోయానే. ఏమండో, ఈవిడే వెంకటరత్నం. ఏంది అట్ట చూస్తున్నావు? కొంపదీసి నీకేమైనా బాకీ ఉందా?
0: అమ్మా అమ్మా, మీరు కొనకళ్ళ వెంకటరత్నం గారే కదూ?
2: అవునరా అబ్బి, ఎవర్రా నువ్వు?
0: అమ్మా, నేనమ్మా, నేను నాయుణ్ణి, ఎద్దుల నాయుణ్ణమ్మా, గుర్తుపట్టలేదా?
2: ఎద్దుల నాయుడా? ఎవరు? ఎడ్ల పంజాలకు పోయే ఎడ్ల నాయుడువా? ఒరే నాయుడు, నువ్వేనా? ఎట్టా ఉన్నావురా? ఎన్నేళ్లయిందిరా నిన్ను చూసి.
0: అమ్మా, మీ దయవల్ల, మీరు పెట్టిన భిక్ష వల్ల ఈ రోజు పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా ఉన్నానమ్మా.
1: భిక్ష పెట్టిందా? అంటే ఇంతకు ముందు ఒకసారి కూడా అన్నం పెట్టిందా మా అమ్మ?
0: అన్నమే కాదు తమ్ముడు, ప్రాణభిక్ష పెట్టింది. పంద్యాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా, ఊరంతా అప్పులై చచ్చిపోవాలని ఓ చెట్టుకు ఉరివేసుకుంటున్న సమయంలో అమ్మగారి కంటపడ్డ బలవంతాన నన్ను ఆపి రెండు దెబ్బలేసి ఆమె మెడలోని బంగారు నాంతాడు తీసి నాకిచ్చి ఎక్కడైనా వెళ్లి చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పి నన్ను బ్రతికించిన మహాతల్లి.
2: గుర్తొచ్చిందిరా, ఆ రోజు కొందరు నిన్ను తరుముకొస్తే మా గొడ్ల చావిడిలో దాక్కున్నావు.
3: ఒరేయ్, ఆ ఎద్దులనాయుడు గారు ఇక్కడ ఎక్కడో దాక్కున్నాడు రా, వాణ్ణి వదలకండి, వెతకండి.
4: రేయ్, ఎవర్రా మీరు? మా గొడ్ల చావిట్లోకి వచ్చారేంటి?
3: ఒక దొంగ వెదవ ఇటు పారిపోయి వచ్చాడమ్మా, అందుకే వెతుకుతున్నాం.
4: ఇటు ఎవరు రాలేదు, వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి.
3: అలాగేనమ్మా, క్షమించండి. రేయ్, పదండ్రా, అటు పోదాం.
4: రేయ్, వాళ్ళు వెళ్లిపోయారు కాని బయటకురా. నిన్నే, భయపడకు. ఇలారా, ఏంటి మొహం దాచుకుంటావే? ఏది, ఇటు తిరుగు. ఒరే ఎద్దులనాయుడు, నువ్వా? ఏం జరిగింది? వాళ్ళెందుకు నీ కోసం వెతుకుతున్నారు?
0: ఏం లేదమ్మా, ఊరికే వచ్చా, వెళ్ళిపోతానమ్మా.
4: ఏంట్రా, ఏం జరిగింది? కళ్ళెంబడా నీరేంటి, ఏం జరిగిందిరా?
0: అమ్మగారు అంతా అయిపోయిందమ్మా, ఆస్తి మొత్తం పోవటమే కాక ఊరంతా అప్పులు పాలైపోయారమ్మా. కొంప గూడు అన్నీ లాక్కున్నారు, అయినా అప్పులు తీరక నన్ను చావుగొట్టడానికి వెతుకుతుంటారమ్మా నాయాళ్ళు.
4: ఎరా నాయుడు, మొట్టమొదటిగా నా దగ్గర ఎడ్లనే కదా తీసుకెళ్లావు.
0: అవునమ్మా, అయ్యగారు నాకివ్వద్దని చెబుతున్నా కూడా పోనీలే వ్యవసాయం చేసుకుంటూ పోతాడంటూ ఒక్క పైసా కూడా తీసుకోకుండా బంగారం వంటి ఎడ్లను నాకు ఇచ్చిన మహాతల్లి మీరు. ఆ ఎడ్లతో వ్యవసాయం చేయకుండా పొరుగు పందాలు బండలాగుళ్ళు పందాలకు అలవాటు పడ్డాను. కొన్నాళ్ళు బాగానే సుఖంగా ఉన్నానమ్మా, కాని కలిసి రాలేదమ్మా, అప్పులు పాలైపోయాను.
4: అలవాటు వ్యసనంగా మారితే కాలం ఎప్పుడూ కలిసిరాదు. సర్లే, ఆ తాడెందుకు తీసుకున్నావు? నిన్నే అడుగుతుంది, ఆ తాడెందుకు తీసుకున్నావు?
0: వేరే దారి లేక నేను చస్తేనే నా బాధలు పోతాయమ్మా.
4: సమస్యకి చావే పరిష్కారమైతే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానంగా మారిపోయేదిరా. ఇంతకీ నీకు పెళ్ళయిందా?
0: లేదమ్మా, అమ్మా నాన్న కూడా పోయారు, ఇప్పుడు ఆస్తులు కూడా పోయాయి, బిచ్చగాడి స్థానంలో ఉన్నానమ్మా.
4: నోర్మై, ఆస్తులు పోయినంత మాత్రాన ఎవ్వడు బిచ్చగాడు కాడు. ఒంట్లో ఓపిక, రక్తంలో పౌరుషం తగ్గితేనే బిచ్చగాడవుతాడు. ఇందా ఈ తాళి తీసుకుని వేరే ఏదన్నా ఊరెళ్లిపోయి చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకు.
0: అమ్మా అమ్మా, మీ మెడలో తాలిబొట్టు తీసిస్తున్నారమ్మా, అదే ఒక పరాయి వాడి కోసం అమ్మా.
4: ప్రాణానికి మన

0: పైవాడు పరాయివాడు అన్న భేదాలుండవురా. అందరి జీవం విలువైనదే. నా భర్త వేదమంత్రాల సాక్షిగా కట్టిన ఈ తాళి, ఒక బిడ్డ ప్రాణాలు నిలబెట్టగలిగితే నా భర్త ధన్యుడే. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా ఇదిగో ఇది తీసుకుని అలా ఆ కొండపైనుంచి అవతలికి పో. అక్కడ బల్లకట్టెక్కి ఏదన్నా ఊరికి పో. సత్రాల్లో మాత్రం ఉండబాకు, ఎందుకంటే వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినా వస్తారు.
1: అమ్మా, మీరు పూర్వం నాకు చేసిన భిక్ష వల్లనే నేను ఈ రోజున హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నానమ్మా.
2: ఈవిడింతేనండి, ఊరకబోయే తలకాయ నొప్పులన్నీ నెత్తిన పెట్టుకుని మా ఆస్తులు మొత్తం కరిగించేసింది. అందుకే దీన్ని అంకాళమ్మ గుడికి తీసుకెళ్తున్నా.
1: బాబు లేదు బాబు, ఆమె చేసిన పుణ్యం వృధా పోదు. ఇదిగో చూడండి బాబు, బంగారం డబ్బు వచ్చిన
3: అయ్యో బాబాయ్, బంగారు నగలు తగతగ వజ్రాలు మెలమెల మెరిసిపోతున్నాయి. బంగారం
1: నగలు వజ్రాలు మీ జీవితానికి సరిపడినని తెచ్చారు బాబు. అమ్మా అమ్మా తీసుకోండి అమ్మా.
3: అమ్మా నిన్నే తీసుకోమ్మా తీసుకో.
0: ఏమిట్రా ఇవి?
3: ఏమిటంటావేంటి? నీ చత్వరం తగలయ్యా. తగతగలు మెలమెలలు భలే భలే బంగారమే తీసుకో తీసుకోమ్మా.
0: నువ్వు ఆగరా దాసు. ఒరే ఎద్దులనాయుడు, నా రుణం ఎట్టా తీర్చుకుందాం అనుకుంటున్నావా?
1: అమ్మా అమ్మా, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారమ్మా, ఆ రుణం ఏమిస్తే మాత్రం తీర్చుందమ్మా. మీ దయ వల్ల చిన్న వ్యాపారంతో మొదలెట్టి ఇప్పుడు లక్షలు సంపాదించాను. మీ దగ్గరకు రావాలని ఎంతో తాపత్రయపడుతున్నానమ్మా, కాని పరువు పోయినా ఆ ఊరిలోకి అడుగు పెట్టలేక ఆగిపోయానమ్మా. నా అదృష్టం కొద్దీ మీరిప్పుడు కనిపించారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు పేదరికంలో ఉన్నట్టుగా అనిపిస్తుందమ్మా. తీసుకోండమ్మా తీసుకోండమ్మా.
3: అమ్మా అమ్మా, ఆ నగలు తీసుకోమ్మా తీసుకో.
0: నువ్వు ఆగరా దాసు. నాయుడు, సహాయానికి ప్రతిఫలం ఆశించి నేనెప్పుడూ చేయల. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చెయ్యటం నా ధర్మం. నేను చేసిన సహాయం నీకు ఉపయోగపడిందని చెప్తున్నావు, నాకింతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పు. నాయుడు, నువ్వు వింటానంటే ఓ సలహా చెప్తా, పాటిస్తావా?
1: చెప్పండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తానమ్మా.
0: నువ్విప్పుడు బాగా సంపాదించు. నేను నీకు సహాయం చేసినట్టే నువ్వు 10 మందికి సహాయం చెయ్యి. ఆ నగలు నాకిద్దామనుకున్నావు కదా, కాని మన ఊర్లో నీకు అప్పులిచ్చిన వాళ్ల కుటుంబాల్లో ఇప్పటికీ కొందరు కష్టాల్లోనే ఉన్నారు. నువ్వెళ్లి వాళ్ల అప్పులు తీర్చు. అప్పుడు వాళ్ల పిల్లలకి వాళ్ల తండ్రిపైన గౌరవం పెరుగుతుంది. అంతేకాదు, అవమానంతో ఊర్లోకి వెళ్లలేకపోయిన నువ్వు గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చు.
1: చేస్తానమ్మా చేస్తాను, తప్పకుండా చేస్తాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను. కాని ఆ సహాయం మీతోనే ప్రారంభించనివ్వండమ్మా. అమ్మా ఇవి తీసుకోండి.
3: తీసుకోమ్మా తీసుకో.
0: నువ్వు ఆగరా దాసు. నాయుడు, ఇంకో మాట చెప్తా, సహాయం చేసిన వారి నుంచి పొరపాటున కూడా ప్రతిఫలం ఆశించకు, అజమాయిషీ చెయ్యకు.
1: నిజమేనమ్మా, మీకోసం కాకపోయినా మీ బిడ్డల కోసం తీసుకోండమ్మా.
0: నాయుడు, మడిసికి కావలసింది గుప్పెడు మెతుకులు తలదాచుకోవడానికి ఇంత నీడ. నా బిడ్డ దాసుకి అవి రెండూ ఉన్నాయి. అంతకుమించి ఉన్నాయంటే వాడి జీవితానికి సుఖం ఉండదు.
2: సుఖం వడ్రంగి పని చేసుకుని బతుకుతున్నానే నేను? నాకేదో గొప్ప జీవితాన్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు.
0: ఒరే సుబ్బదాసు, నిన్ను చదువుకోవడానికి పంపిస్తే బడికి సరిగ్గా వెళ్లకుండా గాలి తిరుగుళ్లు తిరిగావు, చెడు సావాసాలు చేశావు, పుచ్చకాయల దొంగతనం నీ మీద మోపి నిన్ను కొడుతుంటే కాపాడడానికి నేనే దెబ్బలు తిన్నాను, గుర్తుందా నీకు?
4: నాకు చదువు ఎక్కట్లేదురా, నాకు చదువు వద్దు అని చక్క గోడ్లు కాసుకుంటానంటే మా అమ్మ ఎంతలేదు.
5: కానీ నువ్వు గోళీలు భలే ఆడుతున్నావు రోయ్, నీలాగే ఆడేవాళ్ళు మన ఊళ్ళో ఎవ్వరూ లేరు.
4: అవును మరి, కష్టపడి నేర్చుకున్నా.
5: సర్లే సర్లే, ఇదిగో ఈ పుచ్చకాయ తింటావా?
4: పుచ్చకాయ? అబ్బా కొద్దిగా పెట్టరా నాకు?
5: రాయ్ కొద్దిగేంటో, ఇదిగో ఈ కాయ కాయ తీసుకో. ఎవరన్నా అడిగితే ఎవరో ఇచ్చినట్టు చెప్పబాక, నాదే నేను కొనుక్కున్నాను అని చెప్పు. సరేనా?
4: సర్లేరా, నువ్వు కూడా కూర్చుతుందో.
5: ఇదో నువ్వు మందు బాగా తిను, నాకే

0: పానుందిలే, ఇదో ఎండ బాగా ఉంది, కండువా నెత్తినేసుకుని తిను. నేనెడుతున్నా.
1: సర్లే నువ్వు వెళ్ళు, వెళ్ళి నేను ఉంటాను ఇక్కడ.
2: ఏరా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు?
1: గుడ్డుగురాల పళ్ళు తోముతున్నా. నీకెందుకు, పని మీద ఉండి వచ్చి కేరుకుతావు.
2: ఏంట్రా నువ్వు చేసేది దొంగ? పుచ్చకాళ్ళు దొంగతనం చేస్తారా?
3: చంటి బిడ్డను పట్టుకుని అలా కొడుతున్నావు
2: ఏంటి? వీడు చంటి బిడ్డ, వీడు దొంగతనం చేశాడు.
3: ఏమయ్యో, కాస్త మర్యాదగా మాట్లాడు, వాడు నా బిడ్డ.
2: ఓహో, అయితే నువ్వే పంపావన్నమాట దొంగతనానికి. బిడ్డల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకమ్మా?
3: హద్దు మీరి మాట్లాడకు. నా బిడ్డ ఏం తప్పు చేశాడో చెప్పు.
2: ఏం చేశాడా? ఏం చేశాడని అడుగుతున్నావు నువ్వు? వీడు దొంగతనం చేశాడు, నా కొట్లో 2 పుచ్చకాయలు దొంగతనం చేశాడు.
3: బిడ్డ తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదే. పసిపిల్లాన్ని ఎందుకు కొడతావు? నన్ను కొట్టు.
2: ఆ ఆడదాన్ని నేను కొట్టలేనని ధైర్యంతో అంటున్నావు నువ్వు?
3: నీకా ఇబ్బంది అక్కర్లేదు.
2: ఆగమ్మా ఆగు. ఏంటలా నీకు నువ్వే కొట్టుకుంటున్నావు? నువ్వు అలా కొట్టుకుంటే నాకు జరిగిన నష్టం పూడుకుంటుందా ఏంటి?
3: ఆ పుచ్చకాయల ఖరీదెంత?
2: ఒక్కో పుచ్చకాయ 25 రూపాయలు, అంటే మొత్తం 50. నువ్విస్తావా?
3: తీసుకో, ఈ 100 రూపాయలు తీసుకో.
2: అదేంటమ్మా, మరి డబ్బులున్నప్పుడు అలా ఎందుకు కొట్టుకున్నావు నీకు నువ్వే?
3: నీ పగ కూడా తీరాలి కదా.
4: అమ్మా మీరేంటమ్మా ఇక్కడ?
2: ఏంటి నాన్నా, ఈవిడ నీకు తెలుసా? ఈవిడ గారి కొడుకే మన కొట్లో దొంగతనం చేసింది. పట్టుకుని 4 పీకి డబ్బులు కట్టించా.
4: కొట్టావా? ఎవరిని కొట్టావు?
2: అదిగో వాడే దొంగ వెధవా, వాడి ముఖం చూడు. ఈవిడ గారి పుత్రరత్నం, 4 పీక, ఇంకెప్పుడు మన కొట్టుకువైపు రాడు. ఈవిడ కూడా క్షమించమని తనను తాను కొట్టుకుంది.
4: అయ్యో అయ్యో, తప్పైపోయిందమ్మా తప్పైపోయిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి.
2: ఏంది నాన్న, ఆవిడ కాళ్ళ మీద అలా పడ్డావు?
4: రే రే, నీకేరా చెప్పేది, క్షమాపణ అడగరా? అడుగు, లేదంటే నీ పీకతో చంపేస్తాను.
2: అమ్మా క్షమించండి అమ్మా, తప్పైంది, తెలియజేశాను.
3: సిద్ధయ్య, ఏంటిది కన్నబిడ్డని అలా తంతున్నావు?
4: ఇంత పాపం చేశాక వీడు నా బిడ్డే కాదమ్మా.
3: నోర్మై, ముందు వాణ్ణి పైకి లేపు. తప్పు నా బిడ్డ చేశాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు నీ కొడుకు. నాకు తెలిసినంత వరకు నా కొడుకు తెలివి తక్కువ వాడే కాని దొంగతనం చేసే మనిషి కాదు. ఆ విషయం నీ బిడ్డకు అర్థం కాకపోయినా నీకర్థమైతే చాలు.
4: అమ్మా అమ్మా, అంత మాట అనకండమ్మా, ఈ ఊరే మీదమ్మా. నా కొడుక్కి మీ గురించి తెలియదమ్మా, వాడు వేరే ఊళ్ళో పెరిగాడు, కొత్తగా వచ్చాడమ్మా ఈ ఊళ్ళోకి. అమ్మా మమ్మల్ని క్షమించు తల్లి.
3: సిద్ధయ్య, బిడ్డని ప్రయోజకుణ్ణి చేయటం కంటే సంస్కారవంతుణ్ణి చేయటం ముఖ్యం. ఇంత దూరం వచ్చారు, భోజనం వేళయింది, ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళండి.
2: ఎవరు నాన్న ఆవిడ? ఇంత జరిగినా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళమంటుంది?
4: ఈ ఊరికి దేవతరా ఆమె. కాలం కలిసిరాక ఊరు చివర ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా ఆవిడ కట్టించిందేరా. పద ఉంచేద్దాం.
3: సర్లే నాయుడు, నువ్వింకెళ్ళు, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, చీకట పడుతుంది.
5: అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తూ ఆనందంగా చచ్చిపోతానమ్మా. అమ్మా ఇంక సెలవు. తమ్ముడు ఏమీ కంగారు పడకు, నీకు నేనున్నా, ఊళ్ళో కలుద్దాం. మీరు త్వరగా దర్శనం చేసుకుని వచ్చేయండి.
6: నీకు నేనున్నా గన్నయ్యగాడు.
7: ఆ పిచ్చిది వద్దంటే మాత్రం ఆ నగలేదో నా చేతిలో పెట్టి వెళ్ళిపోకూడదా?
3: వాడికి నేను చెప్పిన మాటను తప్పడం ఇష్టం లేదు, అందుకే ఇవ్వకుండా వెళ్లి నా గౌరవం కాపాడాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? తీసుకో తీసుకో అంటూ కక్కుర్తి మొహం వేసుకుని.
6: నేనా? నేను కక్కుర్తా? నిన్ను అంకాళ మొగుడికి తీసుకువెళ్లటం తప్పులేదే. అసలు నిన్ను తింటానికి ముద్దసాలు అన్నావుగా. పద పద, ఇక తిందువు గాని పద, ఈ అన్నం అంతా దిస్సే పారేస్తాను.
3: ఒరే పనికి మాలినోడా, నాకు పెట్టకపోతే పెట్టకపోయావు, ఆ అన్నం మూట పారేశావు, మరి ఇప్పుడు నువ్వేం తింటావురా?
7: అవును కదూ, నేనేం తింటా? నీ అమ్మ నీ మీద కోపంతో ఇసురు పారేసానే, సాయంత్రం ఏం తినాలే?
8: ఏయ్ ఇటువైపు ఎవరైనా వెళ్ళారా?
6: దారిన 100 మంది పోతారు, అడ్డమైన వాళ్ళకి వివరాలు చెప్పడమే నా పనే.
8: పొడుతా.
6: అమ్మో కత్తి
8: తీరా, డబ్బులు ఎంత ఉన్నాయో తీ.
6: డబ్బులా? డబ్బులు మా అమ్మ సచ్చినంతొట్టు.

0: దగ్గర డబ్బులు లేవు.
1: అయితే నగలు తీ, లేకపోతే పొడతా.
2: అమ్మో నగల,
0: మొగాణ్ణి నా దగ్గరే ఉంటాయి నగలు. ఇదిగో మా అమ్మ దగ్గర ఎత్తుక్కోవాలి గాని.
1: ఏయ్ ముసల్దానా, మర్యాదగా నగలు తీ లేదంటే పొడతా.
3: తీస్తానరా నాయనా, నువ్వు మాకింత మేలు చేస్తుంటే ఎందుకు తీయను?
1: మేలా? నేనేం చేశాను?
3: ఈ నగలు తీసుకుంటున్నావు, అంతకు మించి మేలు మాకేముంది చెప్పు.
1: ఏమిటి, నీ నగలు తీసుకుంటే మేలా?
3: మరి ఈ నగలు మా ఆయన 35 ఏళ్ల క్రితం అంకాళమ్మ గుళ్ళో ఎత్తుకొచ్చాడు. ఆ రోజు నుంచి మా జీవితం నాశనమైపోయింది. నా 4 బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి. మా ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ నగలు ఒకసారి తాకట్టు పెడితే ఆ వడ్డీ ఇచ్చిన వాడు కూడా చచ్చిపోయాడు. ఎందుకొచ్చిందిరా బాబు అని ఈ నగలు ఆ గుడిలో ఇచ్చేద్దామని వెళ్తున్నావు. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, త్వరగా తీసుకో బాబు, తీసుకో తీసుకో, ఈ పాపం మొయ్యలేకపోతున్నావు.
1: అంటే ఈ పాపాన్ని నేను మొయ్యాలా?
3: ఆ అది నాకంటే బిడ్డలున్నారు కాబట్టి పోయారు. నువ్వు దొంగవే, నీకెవరుండరు కదా, తీసుకోరా అబ్బే తీసుకో.
1: నేను దొంగనైతే పిల్లలు ఉండకూడదా?
3: ఆ ఉంటే ఉంటారు, పోతే పోతారు. బంగారం తీసుకోరా, పిల్లలు కావాలంటే మళ్ళా పుడతారులే.
1: చే, నువ్వు వద్దు, నీ నగలు వద్దు. అసలు నా కర్మ బంగారు మూట దొరికినట్టే దొరికి చేజారింది, తప్పించుకుపోయాడు.
0: ఎవడు ఆ ఎద్దు నాయుడేనా? బంగారు నగల మూట తీసుకుని ఇటు పారిపోయాడు. పోపో వెళ్ళి పట్టుకోనా ఆల్ని.
1: నిజమా? ఇటే వెళ్ళాడా? అయిపోయావరా?
3: ఒరే సుబ్బదాసు, ఎందుకురా పాపం వాడికి అబద్దం చెబుతున్నావు? వాడు వెళ్ళి తిట్టువైపు కదా. ఓహో, వాణ్ణి రక్షించడానికి అబద్దం చెప్పావా? సర్లే సర్లే, నువ్వు వెళ్ళు.
1: ఏరా, నాకు అబద్ధం చెప్తావా? ఇట్టేనా వాడు వెళ్ళింది?
0: ఏందే అబద్ధం చెప్పింది నువ్వా నేనా? మళ్ళీ పెద్ద నీతిమంతురాలు అని ఊళ్ళో పెద్ద పేరు.
3: అరే పిచ్చి సన్నాసి, నీతిని కాపాడడానికి ధర్మాన్ని రక్షించడానికి అబద్ధం చెప్పడం ఏంటి? ఒకని చంపినా పర్లేదు. సరే పద పోదాం, చీకట పడిపోతుంది.
0: ఆగు, పట్టు ఉబ్బిపోతుంది, పోసుకొత్తా. అమ్మో పాపం కట్టిదే, అమ్మో
3: ఏమిట్రా ఏమిట్రా, ఏమైందిరా ఏమైంది?
0: పాపం కట్టిదే దాసు బాబు, ఒక పోదంతుడు పళ్ళతో పీకేసితే.
3: అయ్యో అయ్యో,
0: కళ్ళు చూడవే
3: దాసు, అక్కడ నువ్వు వేడవకరా, కంగారు పడబాకు. ఇదిగో విషయం పైకెక్కకుండా ఇదిగో ఈ చీర కొంగు చింపి కట్టు కడతాను. ఉండు, కొంచెం ఓపిక పట్టినా, కొంచెం కొంచెం ముడి గట్టిగా ఉంది కదా, నువ్వు కంగారు పడబాకు. ఇప్పుడు నేను నా నోటితో ఈ విషయం తీసేస్తాను. ఉండు. ఏం కాదన్నా, కొంచెం ఓపిక పట్టు.
0: అమ్మో ఇంకా ఉండే ఉంటుంది, అమ్మో నేను చచ్చిపోతానేమోనే.
3: నువ్వు ఏడవకరా దాసు, చూడు మళ్ళా నీ కాలు మామూలు రంగులోకి వచ్చింది. చూడు విషం మొత్తం తీసేసా, నీకు ఏం కాదు నాన్న.
0: మామూలు రంగుకి వచ్చిందా అమ్మా? ఏం కాదా, నాకేమన్నైతే నా బిడ్డకి తీయమయ్యేదే అమ్మా. నీ రుణం తీర్చుకోలేనే తీర్చుకోలేదు.
3: పిలిచి సన్నాసి, తల్లి రుణం తీర్చుకోవడం ఏమిట్రా? నిన్ను కాపాడుకోలేని నా బ్రతికెందుకురా?
0: అమ్మా నువ్వెంత మంచిదానివి, ఇంత మంచిదానివి, మరి ఎందుకే నా పెళ్ళని మాత్రం మంచిగా చూడవు?
3: ఎవడ్రా ఎవడ్రా పిచ్చి మాట అంది. నీ తర్వాత నాకది కాకపోతే ఎవరున్నారా? కాకపోతే ఆడదానికి పెళ్లికి ముందు అమ్మ అభయం, పెళ్లి తర్వాత అత్త భయం ఉండాలి, అప్పుడే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది.
0: నిజమేనే, కాని నిన్న ఉత్త పుణ్యానికి సీత కొట్టేశావంట, దాని బావును కూడా తన్ని పంపించావంట, మరి దాని పరువేం కావాలి?
3: రే దాసు, నీ పెళ్ళం చాలా మంచిది, నువ్వంటే దానికి ప్రాణం, కాని అది ఉత్త అమాయకురాలరా. దాని బావున్నాడు చూసావు, వాడు పరమ దుర్మార్గుడు, వాడు దుర్బుద్ధితోనే మన ఇంటికి వస్తున్నాడు. నిన్ను నువ్వు లేని సమయం చూసి వచ్చి దానిపైన అఘాయిత్యం చేద్దాం అనుకున్నాడు, అందుకే వాణ్ణి సితక్కొట్టా. మొగుడు లేని సమయంలో బావలతోనూ మరుదులతోనూ అట్టా ముచ్చట్లు పెట్టుకుంటే లోకం నానారా.

0: రకాలుగా కూసుద్ది. అందుకని దానికి భయం చెప్పడం కోసం ఒకటేసాను. ఏ, నేను దాన్ని కొట్టకూడదా? నిన్ను కొట్టట్లే, నాకు నా కొడుకు ఎంత, నా కోడలు అంతే, అందుకే కొట్టారా దాసు.
1: అదా సంగతి. సరే, మరి నా బిడ్డను కూడా చంపుతాను అన్నావంట?
0: అది నా మీద కోపంతో అబద్ధం చెప్పుంటదిరా. ఒరే సుబ్బదాసు, పెళ్ళం చెబితే మాత్రం తల్లిని అట్ట అనుమానిస్తారా బిడ్డలు? మా ప్రేమ, మా చేతి గోరుముద్దలు నీకెప్పుడు గుర్తురావట్రా?
1: అమ్మా,
0: సరే, మేమే తప్పు చేస్తుంటాం, కాని ముసలివాళ్లు పసిబిడ్డలతో సమానం అంటుంటారు కదరా. మరి నీ బిడ్డ తప్పు చేస్తే క్షమిస్తావు, ముద్దుగా అలా చేయకూడదని చెప్తావు, కాని తల్లి చిన్న తప్పు చేస్తే ఎందుకురా దాన్ని క్షమించవు? పసిబిడ్డ ఏమైనా సామాన్ బద్దలు కొడితే సరదాగా నవ్వుకుంటారు, కాని పటుత్వం లేని ఈ ముసలి చేతుల్లోంచి ఏదైనా జారి కింద పడితే నానా రాద్ధాంతం చేస్తారు. ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నావు అని కేకలేస్తారు. నా దగ్గు వల్ల మీకు నిద్ర లేదని వాపోతున్నారు. మీరు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఏ రాత్రి అయినా మేము నిద్రపోయామో చెప్పండి. అయినా ఇప్పుడు మేము పసిబిడ్డలం, మా అల్లరి భరించలేరా మీరు? మీ అల్లరి చూసి ఆనందపడి అందరికీ అతో గొప్పగా చెప్పుకునేవాళ్ళం, వీడు చాలా పెద్ద అల్లరోడు అని. మరి మేమిప్పుడు చేసే అల్లరిని మీరెందుకురా భరించలేకపోతున్నారు? ప్రపంచంలో దేన్నైనా శాసించగల శక్తి డబ్బుకుంది అంటారు, కాని ఆ డబ్బు కూడా తల్లి ప్రేమ ముందు తోకముడుచుకుని వెళ్లిపోవలసిందే. అంతెందుకు? 100 కోట్లిస్తాను, నీ బిడ్డను చంపు అంటే నేను చంపుతానా? పోని, నీ పెళ్ళాన్ని చంపుద్దా దాని కూతుర్ని? అట్టాంటి ప్రేమను దొరికినప్పుడే అనుభవించాలి, కోల్పోయాక కూర్చుని ఏడిస్తే లాభం ఉండదు. దాసు, నాయనా, నా కళ్ళు తిరుగుతున్నాయి.
1: ఏమ్మా, ఏంటమ్మా, ఏంటే అమ్మా, ఏమైంది?
0: నీ ఒంట్లో విషయం నా నోటితో లాగేశాను కదరా. పళ్ళు లేనోళ్లు ఆ పని చేస్తే వాళ్ళ ఒంట్లోకి ఆ విషయం వెళ్లిపోద్దు నాయనా.
1: అవునా? అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి?
0: ఇప్పుడు ఏమీ చేసేది లేదు, ఇక మీ అమ్మకి సెలవిప్పించు.
1: అమ్మా, అమ్మా, తెలిసి తెలిసి నీ నోటితో విషయం ఎందుకు లాగేవే?
0: ఒరి పిచ్చోడా, నిన్ను నేను కనేటప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. అప్పటికి 4 బిడ్డలు పుట్టి చచ్చిపోయారు. ఈ వయసులో ఇంకా పిల్లలొద్దు అని అందరూ అన్నారు, మీ నాన్న కూడా వద్దన్నాడు. ఇక పిల్లల కంటే నువ్వు సచ్చినా సస్తావని మంత్రసాని కూడా చెప్పింది. నా బిడ్డ కోసం చావడం కంటే మించిన అదృష్టం ఏముంది అని తెగించి నిన్ను కన్నానురా. అదృష్టం బాగుండి ఇద్దరం బతికాం. అన్నమాట తప్పే అలవాటు నాకు లేదు కదా, అందుకే ఇప్పుడు నీకోసం చస్తున్నా. ఒరే నాయన, ఇవిగో నగలు, ఇవి నా మనవరాలికివ్వు. దానికి నన్ను మించిన మంచి పేరు రావాలి. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందిరా నాయన.
1: వద్దే, నువ్వు వెళ్ళొద్దే, నువ్వు తోడు లేకుండా నేను అడవి కూడా దాటలేదే.
0: నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోదామనే కదా కూడా తీసుకొచ్చింది. ఇచ్చిన మాట తప్పకూడదు. ఒరే నాయన, నేను సచ్చినా నా శవాన్ని మాత్రం ఆ అంకాలమ్మ గుడి దూరం నుంచే నువ్వు చూపెట్టు. ఎందుకంటే ఈసారైనా పుట్టబోయే బిడ్డ బతికితే నీ దగ్గరికి వస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడు దేవుడి విషయంలోనైనా సరే నాకు మాట తప్పడం ఇష్టం లేదు. తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు.
1: అయ్యో, అయ్యో అమ్మా, నా చేతులరా నిన్ను దూరం చేసుకుని ఎండ్లేనా అనాథనయ్యలే. ఇక జీవితంలో సంపాదించుకోలేని సంపదని దూరం చేసుకున్నానమ్మా. నీ ఆఖరి కోరిక తీర్చి నా పాపాన్ని కొంచెమైనా తగ్గించుకుంటానమ్మా, తగ్గించుకుంటా. అమ్మా, అమ్మా, అమ్మా.
2: మీరింతవరకు అమ్మ మనసు నాటకం విన్నారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా శమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, ఎన్సీహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. శ్రోతలు 0866248812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ చేయడానికి? మరి నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, మీరు అందరూ వినే ఉంటారు, తెలిసినదే అయినా అడుగుతున్నాను. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి 0866248812 ఈ నెంబర్కి. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఈలోగా మీకోసం ఒక పాట, ఘంటసాల పి సుశీల పాడింది పాట తోడు నీడ చిత్రానికి.

పాట విన్నారు కదా, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అని యువలయ కార్యక్రమంలో మీకోసం నేను మొదటి ప్రశ్న అడిగాను. అయితే ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిసే ఉంటుందని అడిగాను. చూద్దాం మరి ఎవరెవరు కరెక్ట్గా రాశారు అంటే, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఆ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. ఇక వీరెవరంటే, లేగుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ శ్రావణ్ కుమార్, వీరు కూడా కరెక్ట్గా రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, ఆరుగాలం పంటలు అంటే ఏమిటని అడిగాను, మరి వారు ఆరు తడి పంటలు అని మాత్రమే రాశారు, ఆన్సర్ అయితే రాసి పంపించలేదు, తెలిస్తే రాసి పంపించండి, తెలియకపోతే ట్రై చేయండి. తర్వాత మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి రాసి పంపించారు మనకి, వీరు ఒంగోలు నుంచి. వీరు రాశారు కాకపోతే కొంచెం డిఫరెంట్గా రాశారు, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి, అంటే ఏవి నేను అడగలేదు, అంటే ఏమిటని అడిగాను. ఓకేనా, క్యాచ్ మై పాయింట్. ఇక తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రాశారు, ఓకే, దానికి ఒక అర్థం ఉన్నది, తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, మీరు రాశారు కానీ మరైతే ఇక్కడ అర్థం కావట్లేదు మీరు రాసిన ఆన్సర్ నాకు, విజయ్ కైలాష్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిని పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే మనకి రాధాప్రకాష్ కమ్మన్ నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది మీరు రాయటం. ఇక నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే, రైట్. ఫస్ట్ కొంచెం ఆన్సర్లో కొంచెం డిఫరెన్స్గా రాశారు కానీ నెక్స్ట్ మాత్రం చాలా కరెక్ట్గా రాసి పంపించారు, ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్ లంక నుంచి పంపించారు మనకి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి వీరెవరంటే రవి బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు, ఆరు తడి పంటలు అంటున్నారు, నేను ఆరుగాలం పంటలు అని అడిగాను ప్రశ్న, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి, ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, పంపించారు కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, రైట్ ఆన్సర్.

అంటే రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే భద్రాద్రి రాంపురం నుంచి. అట్లా సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్, చాలా బాగుంది మీ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మనకి రాసి పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు. ఆరు గాలం పంటలు అని అడిగాను, ఆరు తడి పంటలు కాదు, ఓకేనా. తర్వాత మనకి రాశారు నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హ్యామ్లెత్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాసల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు మనకి, కాకపోతే కొంచెం తేడా ఉంది ఆరు తడి పంటలకి ఆరు గాలం పంటలకి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు మీకు, శుభ సాయంత్రం అండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మీరు ఎవరంటే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద రాసి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఈదునూరి లక్ష్మయ్య గొల్నేపల్లి మండలం వలిగొండ నుంచి రాసి పంపించారు మనకి, ఓకేనండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం సరోజని కూడా రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, తర్వాత దైదాభిక్షం వెంకటి వీరు పంపించారు మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, పాట బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ ఇంకెవరంటే మనకి పంపించారు భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మనకి పంపించారు, ఓకే రాశారు, వెరీ గుడ్ అండి. కాకపోతే కొంచెం ఆన్సర్ వేరే ఉన్నది, పంపించండి. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, షాలెం రాణి మట్టపురం నుంచి రాసి పంపించారు, ఓకే కొంచెం డిఫరెంట్గానే రాశారు మీరు, ఆరు గాలం పంట అంటే ఏమిటి, ఓకేనా, రైట్. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు ఎవరంటే పాలెం పోలయ్య అలాగంటే నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వరు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పంపించారు, ఇక టైప్ చేస్తున్నారు, హాయ్ అన్నారు, ఓకేనండి, మీకు కూడా హాయ్, త్వరగా టైప్ చేయండి, నెక్స్ట్ మెసేజ్లకు వెళ్ళిపోతున్నాను నేను. తర్వాత పంపించారు మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రాశారు, రాశారు కాకపోతే సగమే రాశారు, కాకపోతే అది కూడా కొంచెం రాంగ్ ఆన్సరే మీరు రాసింది. తర్వాత చూద్దాం, నాగల్లగుట్ట తండా నుంచి రాసి పంపించారు వీరు, శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ నుంచి హరినాయక్ పార్వతీబాయి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వీరంతా రాశారు, ఓకేనండి, వెరీ గుడ్, చాలా బాగా రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు మీకు కూడా, శుభ సాయంత్రం అండి, ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా వీరు కామారెడ్డి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, మిడతల రామూర్తి ఒరవకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత చూద్దాం, మనకి పంపించారు అమ్మన మంచి అనిల్ కుమార్ కరవది ప్రకాశం జిల్లా నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సుజాత తర్లపాడు మార్కాపురం తుర్లపాడు అనుకుంటా తర్లపాడ ఏదో కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉందేమో అనుకుంటున్నా, ఓకేనండి, మార్కాపురం నుంచి రాసి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుడమ్మ ఇనమడుగు నుంచి రాసి పంపించారు వీరు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు, ఓకే ఆన్సర్ రాశారు కానీ రైట్ ఆన్సర్ అనేది కొంచెం
తక్కువగా కనిపిస్తుంది మరి నాకు దాంట్లో. తర్వాత నమస్తే అంటున్నారు, నమస్తే అండి, మురళి భట్టిపురం నుంచి రాసి పంపించారు.

ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే, హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి రాసి పంపించారు. ఓకే, కాకపోతే ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకే, అది ప్రశ్న. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బేన అక్కడి నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం ఇంకెవరు రాసి పంపించారంటే, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి మళ్ళీ రాసి పంపించారు. ఓకే అండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి మళ్ళీ మనకి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, బుచ్చిరెడ్డి పాలెం నుంచి మనోజ్ కుమార్ సందల మనోజ్ కుమార్ ఎస్పీఆర్ఎస్ నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్. తర్వాత చూద్దాం కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాసి పంపించారు. రాశారు, కాకపోతే నేను నేలల గురించి అయితే ఏం అడగలేదు. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అని అడిగా. ఓకేనా? ఇక తర్వాత మనకి పంపించారు వీరు, శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాశారు. రెండు ఆన్సర్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకేనండి, హాయ్ అంటున్నారు. మీకు కూడా హాయ్ అండి. తర్వాత బత్తిన్ రవికుమార్ మళ్ళీ పంపించారు శ్రీకాకుళం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి. కొంచెం ఆన్సర్కి తక్కువగా ఉన్నది మీ ఆన్సరు. ఓకే, తర్వాత చూద్దాం వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు. ఓకే, వీరు ఓకే కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. ఫస్ట్ కూడా రాశారు, కాకపోతే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ అండి. ఇక తర్వాత మనం చూద్దాం ఇంకెవరు పంపించారంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు ఇప్పుడు. ఓకే అండి, వెరీ గుడ్. ఇక తర్వాత మనకి కడప నుంచి శైలజ సుబ్రహ్మణ్యం రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయ శేఖర్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే, చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఓకే, కాకపోతే ఆన్సర్ ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్ అని తెలిస్తే రాసి పంపించండి. సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. మల్లికార్జున అభిరామ్ వీరు కేశవనగర్ ధర్మవరం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఇంకెవరు పంపించారంటే, వెంకటయ్య నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్. తరువాత సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే, హాయ్ నమస్తే అన్నారు, నమస్తే అండి. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణబాయి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే మనకి చూద్దాం, వై మహతి ఫ్రమ్ వెంకటాపురం వీరు రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం మనకి ఇంకా పంపిస్తున్నారు వీరు ఎవరంటే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య రాసి పంపించారు కదా ఇందాకే మీరు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా తర్లపాడు. ఓకేనండి, హరిబాబు పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరంటే, తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి రాసి పంపించారు. అయితే ఏ పంట అని అయితే నేను ప్రశ్నలో అడగలేదు. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి, దానికి ఒక అర్థం ఉన్నది. మీరు అయితే ఇందాక ఒక ఆన్సర్ రాశారు, ఇప్పుడు ఒక ఆన్సర్ రాశారు. అయితే అంటే ఏమిటి అని అడిగాను, కానీ ఏ పంట వేస్తారు అనేది నేను అడగలేదు. క్యాచ్ మై పాయింట్. తర్వాత చూద్దాం మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు, రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత
గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, ఓకే వెరీ గుడ్. ఆరుగాలం పంటలు అంటే ఏవి అని

అడగల అంటే ఏమిటి అని అడిగాను. ఓకేనా? ఆ తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఆ తర్వాత వీరెవరంటే హనుమంతు ఒంగోలు నుంచి, వెరీ గుడ్ అండి, బాగా రాసి పంపించారు ఆన్సర్ని. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాశారు. ఓకే, కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ అది. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా దస్తగిరి, అంతేనండి, చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు ఇప్పుడు. ఇంకా తర్వాత ఐ తేజ ఎనమడుగు నుంచి, నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరంటే పూజారి ధనుంజయ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రాశారు. మేడం నాకు తెలియదు మేడం అంటున్నారు. ఓకే, వెరీ గుడ్, నేను చెప్తాలేండి ఆన్సర్. తర్వాత చూద్దాం, రమేష్ దొంతి అనంతపురం నుంచి రాశారు, చూద్దాం. తర్వాత అనుకుంటా అని అడుగుతున్నారు. వెంకీ తణుకు నుంచి దాళ్వా సార్వా అని అనుకుంటా, అందరికీ హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఓకేనండి, నేను అడిగిన ప్రశ్న, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అంటే, పంట విత్తనం వేసినప్పటి నుండి చేతికి పంట వచ్చే వరకు సుమారు 6 నెలలు లేదా 6 ఋతువులు అనమాట. ఓకేనండి, వెరీ గుడ్, అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ చాలా చాలా బాగా రాసి పంపించారు, మీకు చాలా అవగాహన ఉన్నది వ్యవసాయం మీద. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారు కదా? ఓకేనా? ఈజీ ప్రశ్నే, ఈజీ ప్రశ్నలే అడుగుతున్నాను నేను మీకు. ఓకేనా? ప్రశ్న ఏంటంటే, డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, విన్నారా? ఇవన్నీ తెలిసినవే చాలామందికి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866-248-8812 నెంబర్కి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఇది ప్రశ్న.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, డ్యూరాంట్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏదని అడిగాను. అయితే మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. ఇందాక అయితే ఫస్ట్ ప్రశ్నకి మనకి ఇంకా రాసి పంపించారు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, మెట్ట పంటలు అన్నారు. ఓకే, తర్వాత ఇంకా ఎవరంటే మనకి రాసి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి వెంకటరెడ్డి బలరాం మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు ఫస్ట్ ప్రశ్నకి. తర్వాత చూద్దాం రెండో ప్రశ్నకి ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎందుకో తెలిస్తే చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకి డిఫరెంట్గా ఉన్నది ఏదని అడిగిన ఎక్స్ప్లెయిన్ చేయండి తెలిస్తే. నెక్స్ట్ చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా ఎనుమడగ నుంచి చేబ్రోల్ రామకృష్ణ సుభాష్ని రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎందుకో మీకు ఈ ఆన్సర్ రైట్ అనిపిస్తుంది తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే మనకి పంపించారు ఆత్మూరు మురళీ లక్ష్మి భట్టిప్రోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మనకి పంపించారు వీరు ఎవరంటే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి హరినాయక్ పార్వతీబాయి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నార్కట్టుపల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశ్వర

హేమలత ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు దస్తగిరి సంధ్య కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. రాధాకమ్మ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వీరు అనంతపురం నుంచి అనురాధ. క్వశ్చన్ అర్థం కాలేదు, నిదానంగా చెప్పండి అని అడుగుతున్నారు. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్. ఓకేనా, ఇవి ఆటలకు సంబంధించినవి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా అనురాధ గారు, అర్థమైందా ప్రశ్న? తెలిస్తే రాసి పంపించండి. ఇక నెక్స్ట్ చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ వీరు ఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే బతిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వెంకీ తణుకు నుంచి, అలా అనలేదు ఇలా అన్నారు కదా అన్నారు. అక్కడే మరి ప్రశ్నలో కొంచెం ట్విస్ట్ ఉన్నది, ట్విస్ట్ని అర్థం చేసుకుని రాసి పంపించండి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం వీరు ఎవరంటే వినయ్ ప్రవీణ. వినయ్ ప్రవీణ ఎక్కడి నుంచి? ఓకే, కడప నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సుమతి ఆత్మకు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. సుమతి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరు తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాశారు. సంతోష్ ట్రోఫీ అండి అది, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా చూద్దాం, సుజాత తొర్లపాడు తర్లుపాడు మార్కాపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ వీరు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపిస్తున్నారంటే రమేష్ దంతి అనంతపురం నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పంపించారు చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్. మిగతావి అలా పలానా అని అనుకుంటా అని రాశారు, ఓకే అండి, వెరీ గుడ్ తర్వాత చూద్దాం, దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్. మనోజ్ నెల్లూరు నుంచి రాశారు, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కానీ రైట్ ఆన్సరే. తర్వాత ఇంకెవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు, రెండో ప్రశ్నలో మీరు జాయిన్ అయ్యారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి, రైట్ ఆన్సర్. నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవన్ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు పంపించారంటే మనకి చూద్దాం, తుమ్మలసర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత వెంకటారెడ్డి బలరాం మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి శ్రీధరబాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత వీరు ఎవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి, ఓకే రాశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం, కాసుల పద్మ పంపించారు గుంటూరు నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే
విశాల్.

విశాల, విశాల మీరు డిలీట్ చేశారు, నెల్లూరు నుంచే కదా మీరు. కాకపోతే ఓకే, రైట్ ఆన్సర్ అయితే కనిపించటం లేదు నాకు, రాంగ్ ఆన్సర్ లానే అనిపిస్తుంది. ఓకే అండి, ఆత్మూరు మురళి లక్ష్మి వీరు భట్టిప్రోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరు ఎవరంటే, పాలెంపల్లి యళ్ళగడ్డ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర్ లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరు చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం స్వీటీ నెల్లూరు నుంచి రాశారు కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎంఆర్ హరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ అండి, రాసి పంపించారు. ఇక తర్వాత మనకి పంపించారు బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు వీరు రెబ్బైనా నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత మనకి పంపించారు కడప నుంచి శ్రీదేవి, కడప నుంచి శ్రీదేవి సృజన పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, బాగున్నారంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చూద్దాం ఈదునూరి లక్ష్మయ్య వలిగొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలీస్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం వీరు ఎవరంటే ఆవుల సుబ్బయ్య ఎర్రమ్మ ఫ్యామిలీ, వీరు అనంతపురం నుంచి మార్తాడు విలేజ్ అనంతపురం నుంచి రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, మా ఆన్సర్ చదవండి అంటున్నారు, నేను చదివాను, మీరు వినే ఉంటారు. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరంటే మనకి పంపించింది అమ్మని మంచి అనిల్ కుమార్ పద్మ ప్రియ, వీరు ప్రకాశం జిల్లా నుంచి రాశారు. ఓకే రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది రైట్ ఆన్సర్ చేస్తున్నారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చాలామంది. అయితే మీకు తెలిసినవి మీరే రాయండి, ఎవరిని అడగద్దు, ఎక్కడ సెర్చ్ చేయొద్దు. ఓకేనా. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు రాశారంటే భోగనేంద్ర వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ తుమ్మ పద్మావతి వీరంతా కలిసి రాశారు ఇనమడుగు నుంచి, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా ఐ తేజ ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాసి పంపించారు పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి, ఓకే అది రాశారు, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రైట్ ఆన్సర్ రాశారు. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్. ఫణిరాజు పంపించారు నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరెవరంటే విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశాను, నాది సరైన జవాబే అని రాస్తున్నారు. ఓకేనండి వెరీ గుడ్ విశాల, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. తర్వాత మనకి పంపించారు కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం నెల్లూరు నుండి చెన్నూరు నెల్లూరు జిల్లా చెన్నూరు నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత యశ్వంత్, ఓకేనా యశ్వంత్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం వీరు ఇంకెవరు పంపించారంటే మనకి వీరు ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ప్రణవి అండ్ ప్రణతి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న
డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది?

అంటే డేవిస్ కప్, ఇది టెన్నిస్ ఆటకు సంబంధించినది. మిగతావన్నీ ఫుట్బాల్ టోర్నమెంట్కి సంబంధించింది. చాలామంది రైట్ ఆన్సర్ రాశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక మనం మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. చాలా చిన్న ప్రశ్న అడుగుతాను, తొందరగా చెప్పేయండి, ఆన్సర్ని సెండ్ చేసేయండి. ఆర్యులు వినే ఉంటారు కదా, ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందినవారు ఆర్యులు, వీరి ప్రధాన వృత్తి ఏది? ఓకేనా, ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866248812 నంబర్కి. ఆర్యులు వీరి ప్రధాన వృత్తి ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. అయితే చాలామంది ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు మనకి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ రెండో ప్రశ్నకి రాసి పంపించారు. ఇప్పటి ప్రశ్నకి ఇంకా టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేయండి. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం రాధా ఖమ్మ నుంచి రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి ఆన్సర్ని ఎవరిని అడగక్కర్లా, మీకు తెలిసిందే కదా ఇది, ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు, ఎక్కడ ఎవరిని అడగక్కర్లేదు, మీ సొంతగా రాసి పంపించండి. ఓకేనా. తర్వాత రాంభూపాల్ అండ్ భారతి వీరు మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్, అయితే ఇంకా ఏం మెసేజ్ చేయలేదు వారు, రాసి పంపించారు వారి పేర్లు. ఇక తర్వాత చూద్దాం రమేష్ దొంతి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. శేషాద్రి నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, అయితే ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, అది రాసి పంపించండి. మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఇంకోటి ఉన్నది రాసి పంపించండి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిని పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. కాకపోతే ఇంకో ఆన్సర్ ఉంది, తెలిస్తే రాసి పంపించండి. రాధాప్రకాష్ ఖమ్మ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్ లంక నుంచి పంపించారు, ఓకే రాశారు, కాకపోతే వెరీ గుడ్ అండి, ఆన్సర్ ట్రై చేశారు. ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, తెలిస్తే రాయండి. ఇంకా తర్వాత చూద్దాం మనకి పంపించారు మానస విజయలక్ష్మి చీరాల నుంచి, ఓకే రాశారు, ఇంకొక ఆన్సర్ ఉంది, తెలిస్తే రాయండి. ఫణిరాజు నెల్లూరు నుంచి, ఓకే రాశారు ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ పంపించారు. విశాల నెల్లూరు నుంచి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సరే, కాకపోతే కొంచెం ఇంకొక ఆన్సర్ ఉంది, తెలిస్తే రాయండి. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ ప్రవీణ పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి రాశారు, ఓకేనండి. భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల రాజేశ్వం సరోజిని రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరు రాశారు పెమరాజు లలిత కుమారి తణుకు నుంచి, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం వీరు ఎవరంటే సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, ఓకే. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, ఓకేనండి ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, ఓకే రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం నెమ్మని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రాసి పంపించారు, ఓకే. తర్వాత ఒక ప్రధానమైన వృత్తి ఉన్నది, అది తెలిస్తే రాయండి, తెలియపోతే మీకు తెలిసిన ఆన్సర్ పంపించండి అంటారు. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి, ఓకేనండి ఆన్సర్ రాశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు. నెక్స్ట్ చూద్దాం భారతీ కిషోర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి బై చెప్పేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు, ఓకేనండి థ్యాంక్ యూ. తర్వాత చూద్దాం మంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సరే, కాకపోతే ఇంకో ఆన్సర్ ఉంది. వెంకి తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం నాగమణి ఒంగోలు నుంచి ఆన్సర్ రాశారు. తర్వాత హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి రాసి పంపించారు, ఓకేనండి ఆన్సర్ రాశారు మీరు. శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వివి ఆర్ ఫణికృష్ణ నరసాపురం నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటున్నారు, ఓకే వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం
తర్లుపాడు గ్రామం నుంచి మార్కాపురం జిల్లా అక్కడి నుంచి

పంపించారు, సుజాత పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, ఓకే. తర్వాత ఈదనేరి లక్ష్మయ్య వలిగొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, అదే అనుకుంటున్నాము అని రాసి పంపించారు, ఓకేనండి. కాకపోతే ఆన్సర్కి కొంచెం దగ్గరగానే ఉంది. తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి రాసి పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బెనా నుంచి రాశారు, ఓకే ఆన్సర్ రాసి పంపించారు వారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి రాశారు, ఓకే. తర్వాత లక్ష్మీ నరసింహ సత్తెనపల్లి నుంచి రాసి పంపించారు, ఓకేనండి. ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, ప్రధాన వృత్తి అని అడిగాను నేను, తెలిస్తే పంపించండి. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి, ఓకే. తర్వాత చూద్దాం, వీరెవరంటే పాలెంపల్లి యలగడ దంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీళ్ళందరూ కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అన్ని నేమ్స్ చదవండి అని అడుగుతున్నారు, కాకపోతే మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇద్దరు పేర్లు మాత్రమే చదవటం జరుగుతుంది. వీరు శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పంపించారు, హరినాయక్ సాయి గిరీష్ నాయక్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనా వీరు, ఓకే రైట్ ఆన్సర్కి దగ్గరగానే పంపించారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్కి కొంచెం దగ్గరగానే ఉన్నది అది కూడా అని రాసి పంపించారు. అయితే మీ పేరు అయితే ఇక్కడ కనిపించటం లేదు, ఆన్సర్లని డిలీట్ చేసి మెసేజ్లను డిలీట్ చేశారు, ఓకే అండి. విశాల నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు మనకి అమ్మన మంచి అనిల్ కుమార్ పద్మ ప్రియ ప్రకాశం జిల్లా నుంచి రాసి పంపించారు మనకి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వికిలి బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్కి కొంచెం దగ్గరగా ఉంది కాకపోతే రైట్ ఆన్సరే. తర్వాత దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, వెంకటరెడ్డి బలరాం తర్లుపాడు గ్రామం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆత్మూరు మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, ఓకే నుండి ఆన్సర్ చేశారు. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాన్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నల్గొండ నుంచి దేడా త్రివేణి చిన్మయి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చిత్తూరు నుండి నరేంద్ర రెడ్డి స్వరూప, ఓకే రాశారు ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఓకే ఆన్సర్ రాశారు. ఆ తర్వాత బతిన్ రవికుమార్ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు రాశారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, లాస్ట్ వీక్ పండని మ్యాంగో సన్నీ పండాయా అని అడుగుతున్నారు ప్రశ్నలో, నేను మామిడి పండ్ల గురించి అడిగాను కదా, అది వారు రాసి పంపించారు, ఓకేనండి పండాయి తినేసాం అయిపోయింది. తర్వాత చూద్దాం, నెక్స్ట్ వీరు కడప నుంచి పూజారి కళ్యాణ్ శర్మ రాసి పంపించారు, ఓకేనండి ఆన్సర్ రాశారు వారు. తర్వాత చూద్దాం, ఓకే పండా లలితాదేవి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, చాలా బాగా వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాసి పంపించారు, ఓకే ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మై తేజ ఇనుమడుగు నెల్లూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది మనకి ఆన్సర్లు పంపిస్తున్నారు, చూద్దాం ఇంకెవరు పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఉమ్మడి నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ రాశారు, ఓకే. తర్వాత చూద్దాం, గుంటూరు జిల్లా దాసరపాల నుంచి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు రాసి పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాసి పంపించారు,
ఓకే రాశారు, చూద్దాం ఆన్సర్. తర్వాత ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస రెడ్డి పంపించారు. ఓకే రండి, ఆన్సర్ రాసి పంపించారు. ప్రధానంగా నేను అడిగాను ఓకే, శాలిం

గారిని మట్టపురం నుంచి రాసి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువలంక నుంచి పంపించారు వారు, రైట్ ఆన్సర్. ఓకేనండి, వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. తర్వాత ధనుంజయ అనంతపురం పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరే ఏమంటున్నారంటే, రెండో ప్రశ్న కూడా పూజారి ధనుంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి డేవిస్ కప్ రెండో ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు, పూర్తిగా చదవండి అంటున్నారు. ఓకేనండి, నేను చదివాను, మీరు విన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెండు ఆన్సర్లు కరెక్ట్గా రాశారు. తర్వాత వీరు ఎవరంటే, ఓకేనండి. తర్వాత మనకి రాసి పంపించారు లక్ష్మీ నరసింహ శర్మ, సత్తెనపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎస్బి కృష్ణవేణి రామకృష్ణ అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు వీరు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, అయితే సమయం కూడా అయిపోయిందండి. ఓకే ఓకేనా. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా చెన్నూరు నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నేను అడిగాను ప్రశ్న, ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందిన వారు ఆర్యులు, వీరి ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం, అగ్రికల్చర్. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది కరెక్ట్గా రాశారు, అందరూ ట్రై చేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇదండి నాటి యువలయ. రేపటి యువలయలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో ఆదితాళంలో శ్రీ కొణిజేటి చిన్నయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

లయ విన్యాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆది తాళంలో శ్రీ కొణిజేటి చిన్నయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం గైడ్ చిత్రానికి లతా మంగేష్కర్ కిషోర్ కుమార్ పాడిన పాట.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత మహమ్మద్ రఫీ పాడిన పాట కశ్మీర్కి కలీ చిత్రానికి.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ

బయట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: హిందీ చిత్రగీతాల్లో చివరిగా విందాం కటి పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

మీరింతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు May 31st, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. మనందరికీ మన జీవితాన్ని ఒక అందమైన తోటలాగా పెంచుకోవడం ఇష్టం. ఇంట్లో ఒక చిన్న మొక్క ఎండిపోతుంటేనే మనం ఎంతగానో బాధపడుతుంటాం. దానికి నీళ్లు పోసి మళ్లీ బ్రతికిస్తాం. మరి అంతకంటే ఎంతో విలువైన మన జీవితం అనే తోటను మనమెలా చూసుకుంటున్నాం? ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న చిన్న వయసు వాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు చాలామంది తెలియకుండానే పొగాకు, సిగరెట్ లేదా గుట్కా వంటి అలవాట్లకు దగ్గరవుతున్నారు. కొందరు స్టైల్ కోసం, కొందరు స్నేహితుల ఒత్తిడి వల్ల, మరికొందరు లైఫ్లో ఉండే స్ట్రెస్ వల్ల దీనివైపు అడుగులు వేస్తున్నారు. కాని ఒక్క క్షణం ఆలోచించండి, మనం ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఆశ్రయిస్తున్న ఆ చిన్న సిగరెట్ ముక్క నిజానికి మనల్ని, మన కుటుంబానికి, మన ప్రశాంతతకు దూరం చేస్తుంది. యువతకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మీలో ఉన్న ఎనర్జీ, మీ టాలెంట్ చాలా గొప్పది. మీ సృజనాత్మకతను చూపించడానికి, మీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎన్నో అందమైన మార్గాలున్నాయి. ఒక మంచి పాట వినడం, కొన్ని మొక్కలు నాటడం, లేదా మీ మనస్సుకు నచ్చిన వారితో మాట్లాడటం, ఇవన్నీ మన మనస్సుకు ఎంతో హాయినిస్తాయి. కేవలం యువత మాత్రమే కాదు, ఇంట్లో ఉండే పెద్దవాళ్లు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ముందు ఉన్న కుటుంబాలు కూడా నవ్వుతూ ఆనందంగా ఉంటారు. మన జీవితం చాలా చిన్నది, అంతేకాదు చాలా అందమైనది కూడా. ఈ ప్రయాణాన్ని మరింత సుందరంగా మార్చుకోవడానికి ఈరోజు నుంచే పొగాకు అనే అలవాటుకు చాలా నెమ్మదిగా, సాఫ్ట్గా బాయ్ బాయ్ చెప్పడానికి ప్రయత్నించండి. ఒక్కరోజులో ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ రోజుకో చిన్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దూరం చేసుకోవచ్చు. ఈ ఆదివారం రోజున మన ఇంట్లో ఒక సరికొత్త పూల మొక్కను నాటుదాం. మన ఊపిరిని, మన జీవితాన్ని కూడా అంతే స్వేచ్ఛగా, పచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది, దాన్ని పొగలా మార్చుకోకండి. ఇప్పుడు అ ఆ చిత్రం నుండి అభయ్ పాడిన పాటను వింటారు. సంగీతం మిక్కీ జేమేయర్.

ఈరోజు మే 31 ప్రపంచమంతా ఒక పండుగ జరుపుకుంటోంది. అదే వరల్డ్ స్మైల్ డే. కానీ ఈ పండుగని మనం అరిచి గోల చేసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిరునవ్వు అనేది పెదవుల మీద శబ్దం లేకుండా పూసే ఒక అందమైన పువ్వు. ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా మీ గురించి మీరు ఆలోచించుకొని మనస్ఫూర్తిగా నవ్వారా? మన జీవితాల్లో పరుగు ఎక్కువైపోయింది కదూ. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక వెతుకులాట. బాధ్యతలు, ఒత్తిళ్ళు, వీటన్నిటి మధ్యలో ఒక ముఖానికి తగిలించుకున్న ఒక ప్లాస్టిక్ నవ్వు తప్ప మనసుకు హత్తుకునే నిజమైన చిరునవ్వు ఎక్కడో దాక్కుండిపోయింది. నవ్వు అనేది ఒక అద్భుతమైన మ్యాజిక్ ఫ్రెండ్స్. దీనికి రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, కానీ దీని వాల్యూ కోట్లతో సమానం. మీరు ఎవరికైనా ఒక చిన్న చిరునవ్వును బహుమతిగా ఇస్తే అది ఎదుటివారి టెన్షన్స్ని క్షణాల్లో మాయం చేస్తుంది. హాస్పిటల్లో ఉన్న రోగికి డాక్టర్ ఇచ్చే నవ్వు కొండంత ధైర్యాన్నిస్తుంది. క్లాస్ రూంలో భయపడుతున్న స్టూడెంట్స్కి టీచర్ ఇచ్చే నవ్వు నమ్మకాన్నిస్తుంది. సైంటిఫిక్గా చూసుకున్నా కూడా మనం నవ్వుతున్నప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్, సిరాటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఇవి మన ఒత్తిడిని తగ్గించి మనల్ని ఎప్పుడూ యంగ్గా ఉంచుతాయి.

అసలు మనీ ఖర్చు లేకుండా అందంగా కనిపించడానికి నవ్వు కంటే పెద్ద బ్యూటీ ప్రొడక్ట్ ఇంకేముంటుంది చెప్పండి? ఎదుటివారిని నవ్వించడం కోసం మనం కోట్లు ఖర్చు పెట్టనక్కర్లేదు. కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, ఒక చిన్న సహాయం చేస్తే చాలు. రేపటి నుండి మీ జీవితంలోకి వచ్చే ప్రతి మనిషిని ఒక చిన్న చిరునవ్వుతో ఆహ్వానించండి. ఆ నవ్వు వాళ్ళ రోజుని ఎంత అందంగా మారుస్తుందో మీరే చూస్తారు. జీవితం అనేది ఒక ప్రయాణం. ఇందులో గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యం. ఆ ప్రయాణాన్ని భారంగా కాకుండా నవ్వుతూ ప్రశాంతంగా సాగిద్దాం. ఈరోజు నుంచి కోపాన్ని కొంచెం తగ్గిద్దాం, నవ్వును కాస్త పెంచుదాం. కష్టాలు అందరికీ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ కష్టాన్ని చూసి ఏడిస్తే కష్టం పోదు. అదే ఒక చిరునవ్వుతో ఎదుర్కొంటే ఆ కష్టం కూడా చిన్నదైపోతుంది. జీవితం చాలా చిన్నది. ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ బతికేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మీ లైఫ్లో స్మైల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ హ్యాపీ టైంలో మీకోసం ఒక మంచి సాంగ్. ఇప్పుడు గాజుల కృష్ణయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

ఈరోజు మన యువవాణిలో ఒక స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, గ్రీన్ కలర్ కోట్ వేసుకొని, రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టుకొని, కొమ్మల్లో కూర్చొని మనల్ని పలకరించే మన అందరి ఫేవరెట్ రామ్ చిలక. ఎందుకంటే ఈరోజు మే 31, ప్రపంచ చిలుకల దినోత్సవం, వరల్డ్ ప్యారెట్ డే. చిలుక అనగానే సాధారణంగా మనందరికీ గుర్తొచ్చేదేంటి? ఆ పచ్చటి రంగు, ఎర్రటి ముక్కు, ఇంకా మనం ఏం చెప్తే అది తిరిగి పలికే దాని అలవాటు. చిన్నప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్లు రామచిలుకల కథలు చెప్తుంటే ఎంతో ఇష్టంగా వినేవాళ్ళం కదా. అడవుల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా తిరిగే ఈ పక్షులు చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పక్షుల ప్రపంచంలోనే అత్యంత తెలివైన, చురుకైన జీవుల్లో చిలుకలొకటి. కానీ ఈరోజు మనం కేవలం వాటి అందం గురించే కాదు, వాటి ప్రస్తుత పరిస్థితి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో అడవులు తగ్గిపోవడం, సిటీలు పెరిగిపోవడం వల్ల ఈ పక్షులు ఉండడానికి సరైన చెట్లు, తినడానికి తిండి దొరకడం కష్టమైపోతుంది. ఒకప్పుడు మన ఇంటి చుట్టుపక్కల జామ చెట్ల మీద, మామిడి చెట్ల మీద ఎన్నో చిలుకలు కనిపించేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే ఫ్రెండ్స్, చాలామంది చిలుకలు ముద్దుగా ఉన్నాయని, బాగా మాట్లాడుతున్నాయని వాటిని తెచ్చి పంజరాల్లో బంధిస్తూ ఉంటారు. వాటికి పండ్లు, గింజలు టైంకి పెడుతున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన పక్షిని ఒక చిన్న ఇనుపు పంజరంలో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఏ జీవికైనా స్వేచ్ఛను మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ వరల్డ్ ప్యారెట్ డే రోజున మనం పెద్ద పెద్ద పనులేమీ చేయనవసరం లేదు. మన వంతుగా ఒక చిన్న సహాయం చేద్దాం. మన ఇంటి పెరట్లోనో లేదా బాల్కనీలోనో ఒక చిన్న గిన్నెలో మంచినీళ్లు, కొన్ని గింజలు పెడదాం. ఎండ తీవ్రతకు అలసిపోయి వచ్చే పక్షులకు అది ఎంతో ఊరటనిస్తుంది. ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే ప్రకృతి మనకు అంతకంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు భారతీయుడు చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాటను వింటారు.

మనందరం సాధారణంగా పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూసి ఆనందిస్తాం. కానీ 2026 మే 31 తేదీన, అనగా ఈరోజు వచ్చే పౌర్ణమి మాత్రం చాలా ప్రత్యేకం. ఇది మామూలు పౌర్ణమి కాదు. దీన్ని శాస్త్రవేత్తలు బ్లూ మైక్రోమూన్ అని పిలుస్తుంటారు. అసలు ఈ బ్లూమూన్ అంటే ఏంటి? కొంతమంది ఈ పేరు వినగానే ఈరోజు చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడేమో అని అనుకోవచ్చు. కానీ నిజానికి బ్లూమూన్ అనే పేరుకు చంద్రుడి రంగుకు ఎలాంటి సంబంధం లేదు. సాధారణంగా నెలలో ఒకే పౌర్ణమి వస్తుంది, కానీ చంద్రుడి చక్రం 29.5 రోజులు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఒకే ఇంగ్లీష్ క్యాలెండర్ నెలలో 2 పౌర్ణములు వస్తాయి. అలా ఒకే నెలలో వచ్చే 2వ పౌర్ణమిని బ్లూమూన్ అని పిలుస్తుంటారు. 2026 మే నెలలో మనకు మొదటి పౌర్ణమి మే 1వ తేదీన వచ్చింది. ఇప్పుడు 2వ పౌర్ణమి మే 31న రాబోతుంది. అందుకే దీనిని బ్లూమూన్ అంటున్నారు. అంతేకాకుండా దీనిని మైక్రోమూన్ అని కూడా అంటారు. అనగా చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఒకే దూరంలో ఉండడు. కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తాడు, కొన్నిసార్లు దూరంగా వెళ్తాడు. చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమిని మైక్రోమూన్ అంటారు. మే 31 చంద్రుడు భూమికి దాదాపు 4,06,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. దీనివల్ల చంద్రుడు మనకు సాధారణ పౌర్ణమి కంటే కొంచెం చిన్నగా మరియు ప్రకాశం తక్కువగా కనిపిస్తాడు. ఇది 2026 సంవత్సరంలోనే అత్యంత చిన్న పౌర్ణమి కావడం విశేషం. ఇలా బ్లూమూన్ మరియు మైక్రోమూన్ 2 ఒకే రోజు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు మరియు సామాన్య ప్రజలు దీనికోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మరి మనం దీనిని ఎలా చూడాలి? దీనికి ఎలాంటి టెలిస్కోప్లు అవసరం లేదు. మే 31వ తేదీన సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మీరు తూర్పువైపు ఆకాశంలోకి చూస్తే చాలు. చంద్రుడిని చూడటానికి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మంచి సమయం అని చెప్పవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అరుదైన అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. ఈరోజు మీ టీవీలు ఫోన్లు పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి డాబాపైకో లేదా బాల్కనీలోకో వెళ్ళండి. ఆ చల్లటి వెన్నెలలో ఆకాశంలో మెరిసే ఆ చిన్న చంద్రుడిని చూస్తూ ప్రకృతి అందాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బి వసంత పాడిన పాటను వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తూ మళ్ళీ రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: won 16 in the final to win their first title in 2 years. The Indian pair had won the Thailand Open in May 2024. In IPL cricket, Gujarat Titans and defending champions Royal Challengers Bengaluru are all set for epic title clash at Narendra Modi Stadium in Ahmedabad this evening. Both teams are aiming for their second IPL title. Gujarat won their maiden crown in 2022. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ .gov.in.
3: ప్లాట్ఫామ్
4: నంబర్ 2 కి చెల్లే వాళ్ళ సూపర్ ఫాస్ట్
3: ఎక్స్ప్రెస్ కి యాడ్ చేయండి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం. అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తీవ్ర వేడిగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రధాని అప్రమత్తం చేశారు. వడగాల్పులు బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుండి ఉపశమనం కోసం మజ్జిగ, షర్బత్, బేల్పానా వంటి శీతల పానీయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచిస్తూ
1: మేరి ప్యారే దేశవాసియో, ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్, గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహియే, ధూప్ మే అగర్ నికల్నా హీ పడే तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स जो गाइडलाइंस जारी की है, हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है. आपने भी देखा होगा जैसे जैसे गर्मी बढ़ती है.
6: అదే విధంగా భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అథ్లెట్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, 3 తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం చేర్చడంలో బీజేపీ అనిర్వచనీయమైన కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ
7: ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్షత శాఖ ప్రాంత వాసులకు జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ యొక్క కళని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, 4 డివిజన్స్ కలిపి ఒక ప్రత్యేక రైల్వే

0: ఏర్పాటు చేయడం పూర్తి ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం.
1: విశాఖపట్నంలోని గాజువాక్ వద్ద ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై కేజీహెచ్ సిబ్బంది జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులో ఒకరిద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం రావచ్చని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఈ తెల్లవారుజామున రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో కలిపి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఈరోజు గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని మంత్రి సూచించారు.
2: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది.
1: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈ సీజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక మరోవైపు 2022 తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్ రెండవ ట్రోఫీ సాధించడం కోసం సిద్దమవుతోంది. రాష్టంలో రేపు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశముందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేపు 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది. పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: సంప్రవార్తాః శ్రూయంతాం, ప్రవాచకః లలిత్ మోహన తివారి. ఆదో ముఖ్యవార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ భారత శాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సద్య ఏవ నీదర్లాండ్ దేశస్య యాత్రావధౌ చోల కాలీన తామ్రపట్టికానాం భారతాయ ప్రత్యర్పణమపి ప్రధానమంత్రిణా ఉల్లేఖితం. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే ప్రధానమంత్రి ఆతపాత్ ఆత్మానం సంరక్షితుం పారంపరిక పేయ పదార్థానాం సేవనాయ జనాన్ అధ్యర్థయత్. CBSE इति केंद्रीय माध्यमिक शिक्षा परिषदा ऑन मार्क पोर्टल इति वेब फलकस्य सेवा प्रदातुः सूक्ष्मं निरीक्षणं विधीयते. बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन निर्णायक चक्रे विजयोधिगतः. अपि च IPL क्रिकेट क्रीडायां गुजरात टाइटन्स दलम अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यते. अथ वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సద్య సంపన్నాయాః నీదర్లాండ్ దేశస్య యాత్రాయాః ఉల్లేఖం కృత్వా అవదత్ యత్ తత్రత్యయా శాసన సంస్థయా చోలకాలీనాః తామ్రపట్టికాః భారతదేశాయ ప్రత్యర్పితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే శ్రీమోదీ అవోచత్ యత్ ఏతేన విశ్వవ్యాపినః తమిళ సముదాయస్య మధ్యే విశేషః ఉత్సాహః వర్తతే. సహ అవదత్ యత్ ఏతాః పట్టికాః చోళ సామ్రాజ్యస్య సామాద్రిక శక్తిం దక్షిణ పూర్వ ఏషియా దేశైః సహ తేసాం సంబంధాన్ చ ప్రదర్శయంతి. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత ప్రశాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సహ ప్రోక్తవాన్ యత్ జ్ఞాన భారతం అభియానేన ఛత్తీస్గఢ రాజ్యస్య మల్హార క్షేత్రే షష్ట సప్తమయోః శతాబ్ద్యోః పాండువంశస్య మహర్షేః బలార్జునస్య సంబద్ధాః దుర్లభాః తిస్రః తామ్రపట్టికా అపి ప్రాప్తః.
10: జ్ఞాన భారతం అభియాన్ కే తహత్ ఛత్తీస్గఢ్ కే మల్హార్ మే భీ ఏక్ మహత్వపూర్ణ ఖోజ్ హుయీ హై. यहाँ तीन दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस छठी सातवीं सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
9: ప్రధానమంత్రిణా శ్రీ నరేంద్ర మోదినా దేశవాసినః వర్తమానే భీషణ గ్రీష్మరితౌ అత్యధికం సావధానతాం ధారయితుం ప్రశాసనేన ప్రదత్తానాం నిర్దేశానాం పాలనం చ కర్తుం ప్రార్థితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే సహ జనాన్ పర్యాప్త మాత్రాయాం జలపానం కర్తుం తథా సూర్యతాపాద్ రక్షణోపాయాన్ స్వీకృత్యేవ గృహాత్ బహిర్గంతుం పరామర్శం అదదత్.
10: ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్ గర్మ హవాయే, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
9: प्रधानमंत्री अवदत् यत् ग्रीष्म तापात रक्षण प्राप्तुम आमपन्नम తక్రం సత్తుపేయం బేల్పన్నం పానకం నీర్మోర్ సోలకడి చేత్యాదీనాం సేవనం హితకరమస్తి. సహ ఉక్తవాన్ యత్ ఏతే పే పదార్థాః ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతి భావనాం ప్రదర్శయంతి తథా తేషు పూర్వజానాం అనుభవ నిహిత అస్తి.
10: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है. और एक बात जरूर ध्यान रखिएगा, इनमें से ज्यादातर चीजें हमारी अपनी रसोई से निकली है. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
9: प्रधानमंत्री रांची नगरे आयोजिताः రాష్ట్రీయ వరిష్ట క్రీడా సంఘ ప్రతియోగితాయాః అపి చర్చాం అకరోత్. అస్యాం ప్రతియోగితాయాం ప్రాయః అష్టశతాధిక క్రీడకాః భాగం గృహీతవంతః. శ్రీమోదీ గురేందర్ వీర సింహ విశాల టీకే

0: తేజస్విని శంకరః దేవమీణా కుల్దీప్ కుమారః చేత్యేతేభ్య అభినందనం అయచ్చత్. అసౌ శత మీటర్ మితాయాం ధావన ప్రతియోగితాయాం విజేతృభ్యాం గురేందర్ వీర సింగ తథా అనిమేష్ కుజూర్ చేత్యేతాభ్యాం సహ అపి సంవాదం అకరోత్. ప్రధానమంత్రిణ ఉక్తం యత్ ఖగోళ శాస్త్రం దేశస్య ప్రత్యేకం జనేషు జిజ్ఞాసాం జనయతి. తేనుక్తం యత్ ఖగోళ శాస్త్రం దేశే శీఘ్రం లోకప్రియం భవతి. శ్రీమోదీ యువానః ఖగోళ శాస్త్ర సమూహే సమ్మిళితుం తథా అవకాశ కాలావధౌ తారామండలం ద్రష్టుం ప్రేరితవాన్. ప్రధానమంత్రి ఉత్తరప్రదేశస్య ఏకస్మిన్ కుల్యాం గంగా డాల్ఫిన్ ప్రాణినః రక్షణ సంబద్ధస్య లఘు చలచిత్రస్య అపి ఉల్లేఖం కృతవాన్. తేనుక్తం యత్ నమామి గంగే అభియానస్య అంతర్గతం నిర్మితా భారతస్య ప్రథమా గంగా డాల్ఫిన్ ఉద్ధార అంబులెన్స్ అస్మిన్ కార్యే మహత్వపూర్ణాం భూమికాం నిర్వహతి. శ్రీమోదీ అవదద్యత్ గంగా డాల్ఫిన్ సంరక్షణేన నద్యాః జైవ వివిధతాయాః తథా అమూల్యాయాః ప్రాకృతిక ధరోహరాయాః సంరక్షణమపి భవతి.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
0: సిడిఎస్ ఇది ప్రముఖ రక్షాధ్యక్ష లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి అద్య ఉక్తవాన్ చింతనే కర్మణి చ నవోన్మేష సైన్య సామర్థ్యానం వికాసం త్వరితం కరిష్యతి. దేశస్య నూతనస్య ప్రముఖ రక్షాధ్యక్ష పదం స్వీకృత్య వార్తాహరై సహ సంవాదే జనరల్ సుబ్రహ్మణి అవదద్యత్ సశస్త్రబలాని రాష్ట్రహిత సంరక్షణే నిరంతరం వ్యావసాయకం కార్యసంచాలన సంబద్ధం నిర్ణాయకం చ ప్రదర్శనం విహితవంతః. తే భారతస్య సార్వభౌమత్వస్య ప్రాదేశిక అఖండతాయాశ్చ రక్షణాయ దృఢసంకల్పాః సంతి. అద్య ప్రాతః నవదిల్లీస్థే సౌత్ బ్లాక్ ప్రాంగణే ప్రముఖాయ రక్షాధ్యక్షాయ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇతి సమ్మానః ప్రదత్తః. తేన రాష్ట్రీయ యుద్ధ స్మారకే పుష్పాంజలిరపి సమర్పితా. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూర్భాషీయ తంత్రాంశే అప్యుపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద ఉక్తం యత్ స్వస్య సేవా ప్రదాతుః ఆన్ మార్క్ పోర్టల్ ఇత్యస్యాంతర్గతాః యే దోషాః అధునా సార్వజనిక రూపేణ ఆగతాః తేషాం విషయే సా సావధానతయా నిరీక్షణం కరోతి. సామాజిక మాధ్యమేషు ప్రకాశితే సందేశే సిబిఎస్ఈ ఉక్తవాన్ యత్ వివిధ సర్వకారీయ సంస్థానాం తథా భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానాం సైబర్ సురక్షా విశేషజ్ఞానాం దళం గతదినేషు ఏతాసాం ప్రణాళినాం సుదృఢీకరణాయ తథా తంత్రాంశం సురక్షితుం నియుక్తం అస్తి. సిబిఎస్ఈ అపి సూచితవాన్ యత్ అభిజ్ఞాతాః దోషాః నియంత్రణాధీనాః కృతాః సహైవ అన్యాసాం సంభావితానాం త్రుటీనాం నివారణార్థం గభీరా సమీక్షా క్రియతే. అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అద్య నౌసేనాయాః సప్తవింశతితమేన ప్రముఖత్వేన పదభారం స్వీకృతవాన్. అసౌ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఇత్యస్య ఉత్తరాధికారి అభవత్. అడ్మిరల్ స్వామినాథేన ఉక్తం యత్ నౌసేనా సమాహ్వాన పూర్ణే జటిలే అనిశ్చితే చ వాతావరణే సక్రియరూపేణ కార్యం కర్తుం ప్రవృత్తా అస్తి. సా అవదత్ యత్ నౌసేనాయాః ఆధునికీకరణం క్రియతే యేన ఉచ్చతమస్తరస్య యుద్ధక్షమతా సుసజ్జితా భవిష్యతి. అస్మిన్ అవసరే నివర్తమానః నౌసేనా ప్రముఖా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి దేశస్య నౌసేనాయాః నేతృత్వం గౌరవపూర్ణం అభవత్ ఇతి అవదత్. సా ప్రోక్తవాన్ యత్ పశ్చిమేషియాయాః వర్తమానస్థితేః మధ్యే భారతీయ నౌసేనాయాః ప్రతిబద్ధత వ్యావసాయికతా చ అక్షుణ్ణా ఏవ స్తః. అమెరికాయాః రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః అవోచత్ యత్ అమెరికా ఇరానేన సహ పరమాణు సందేహే సన్నికటః వర్తతే. తథాపి తేన సంచేతితం యత్ యది సంవాదో విఫలః భవేత్ చేత సైన్య కార్యాచరణస్య వికల్పః అపి తత్పరః స్యాత్. శ్రీమతా ట్రంపేణ ఉక్తం యత్ ఇరానాయ కదాపి పరమాణ్వస్త్ర నిర్మాణానుమతిః నైవ ప్రదాస్యతే. తేనాశ్వాసితం యత్ సంధిః జాతే సతి హోర్ముజ్ జల్డమరు మధ్య ఇత్యేతత్ శీఘ్రం ఉద్ఘాటయిష్యతే. బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగపూర్ ఓపెన్ టూర్నమెంట్ ఇతే శృంఖలాయాః నిర్ణాయక స్పర్ధా భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలేన విజితా. నిర్ణాయక స్పర్ధాయాం భారతీయ దళేన ఇండోనేషియాయాః మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ ఫజర్ అల్ఫియాన్ ఇత్యనయోః యుగలం అష్టాదశ ఏకవింశతి ఏకవింశతి సప్తదశ ఏకవింశతి షో

0: రన్స్ ఇది అంకాంతరాలేన పరాజితం. ఐపీఎల్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం నిర్ణాయక స్పర్ధా అద్య అహ్మదాబాదస్య నరేంద్రమోదీ క్రీడాంగణే భవిష్యతి. క్రీడాయం గుజరాత్ టైటన్స్ దళం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళేన సహ స్పర్ధిష్యతి. స్పర్ధాయా ఆరంభ సాయం సార్ధ సప్తవాదనే భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

0: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.

మీరింతవరకు శ్రీ ప్రత్తి సాయి దాశరథి బృందం వారిచే భజనావళి విన్నారు. ఈనాటి పల్లెసెముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.

అరటి పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. అరటి పంట ఉష్ణమండలాల్లో పండించే ఒక ముఖ్యమైన పంట. భారతదేశం అరటి పంట విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానాన్ని కలిగి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరటి పంటను సుమారు 105,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో మామిడి పంట తర్వాత ఎక్కువగా అరటి తోట పంటలను రైతు సోదరులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాలు మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతంలోని రైతులు కూడా అరటి పంటను ఎక్కువగా సాగిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అవలంబిస్తూ ఇది తెచ్చిన సాంకేతికతతో అనంతపురం, కడప ఈ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా అరటి పంటను సాగు చేయడానికి అనుకూలంగా ఉండటం ద్వారా రైతు సోదరులు మేలైన అరటి పంటను సాగు చేస్తూ విదేశాలకు కూడా అరటి పళ్లను ఎగుమతి చేస్తూ ఉన్నారు. సాధారణంగా టిష్యూ కల్చర్ ల్యాబ్స్, మైక్రో ఇరిగేషన్, అంతేకాకుండా ఫలదీకరణలో కొత్త పోకడలతో అరటి సాగుతో పాటు ఉత్పాదకత, ఉత్పత్తి రెండూ కూడా పెరగడం జరిగింది. ఇక టిష్యూ కల్చర్ పద్ధతి రైతులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత సుమారు 50% మేరకు అరటి పంట విస్తీర్ణం అనేది పెరిగింది. మన రాష్ట్రంలో పండిస్తున్న అరటిని మధ్య తూర్పు దేశాలైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, బహ్రెయిన్, యుఏఈ దేశాలకు గణనీయంగా ఎగుమతి ఇచ్చేస్తున్నారు. అయితే నాణ్యమైన అరటి దిగుబడి తీసుకోవడానికి గాను రైతు సోదరులు కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న తరుణంలో అరటి నాణ్యత మీద రైతు సోదరులు దృష్టి పెట్టాలి. ఆరోగ్యవంతమైన తెగులు సోకిన మొక్కలను నాటుకోవాలి. నేల ద్వారా సోకే వివిధ రకాల శిలీంధ్ర ఇంకా బ్యాక్టీరియా తెగుళ్లను పొలంలోకి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న నులి పురుగుల సమస్యను కూడా అరటి పంటలో అధిగమించవలసి ఉంది. ఇక వీటితో పాటు అన్ని మొక్కలు ఏకకాలంలో కోతకి రావటం, ఇంకా దిగుబడి ఎక్కువగా ఉండటం వంటి విషయాల మీద రైతు సోదరులు దృష్టి పెట్టాలి. ఇక అరటి పంటను ఈ మధ్యకాలంలో కొన్ని రకాల తెగుళ్లు ఇంకా నులి పురుగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. తెగుళ్లలో కూడా శిలీంధ్రాల వల్ల కలిగే తెగుళ్లు ఇంకా బ్యాక్టీరియాల వల్ల కలిగే తెగుళ్లు అనేవి అరటి పంటను ఆశిస్తున్నాయి. శిలీంధ్రాల వల్ల కలిగే తెగుళ్ల విషయాన్ని తీసుకుంటే వీటిలో సెకటోకా ఆకుమచ్చ తెగులు, పనామా తెగులు అనేవి ముఖ్యమైనవి. సెకటోకా ఆకుమచ్చ తెగులు అనేది దాదాపు అరటి పంటలో అన్ని కాలాల్లోనూ అరటి పంటను ఆశిస్తున్నప్పటికీ వర్షాకాలంలో ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రాండ్ నైన్, తెల్ల చక్కెరకేళి, పొట్టిపచ్చ ఇటువంటి అరటి రకాలను సెకటోకా ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ముందుగా ఆకులపైన చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఈ మచ్చలు పెరిగి పెద్దవై మచ్చ మధ్యలో బూడిద రంగులో ఉంటాయి. ఈ బూడిద రంగు మచ్చలు ఒకదానితో ఒకటి తర్వాత కలిసిపోతాయి. సెకటోకా ఆకుమచ్చ తెగులు ఉధృతి పెరిగినప్పుడు ఆకులు ముందుగానే ఎండిపోతాయి. అరటి గెల ఈనిన తర్వాత తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. అరటి కాయలు సరిగ్గా తయారవకుండా ఉంటాయి. అదేవిధంగా పక్వానికి రాకుండానే ఎండిపోతాయి. ఇక రాయలసీమ ప్రాంతంతో పోలిస్తే కోస్తా జిల్లాలో సాగు చేస్తున్న అరటి పంటలో ఈ సెగటోకా ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాతావరణంలో ఎక్కువ వర్షపాతం, గాలిలో ఎక్కువ తేమ ఈ సెగటోకా ఆకుమచ్చ తెగులు పెరుగుదలకు దోహదం చేస్తాయి. దీనివల్ల అరటి ఆకులు పూర్తిగా పసుపుబారటం, ఆ తర్వాత అక్కడక్కడ కింద వరుస ఆకుల్లో పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు పంటలో కనిపిస్తూ ఉంటాయి. ఈ సెగటోకా ఆకుమచ్చ తెగులు నివారణ కోసం కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా అరటి తోటల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను ఉపయోగించాలి. అదేవిధంగా సిఫార్సు చేసిన దూరంలోనే అరటి మొక్కలను నాటుకోవాలి. ఇక తల్లి మొక్క చుట్టూ ఎక్కువగా ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. వర్షాకాలం ప్రారంభం కాకముందే తెగులు ఎక్కువ సోకే రకాలపై 0.25%

ఎంకోసేపు లేదంటే 0.2% క్లోరోతలోనిల్ మందులను ఒకసారి పిచికారీ చేసుకోవాలి. తెగులు కనిపించిన తర్వాత దాని నివారణ కోసం ప్రాపికోనజోల్ 0.1% మందును 3 సార్లు 25 రోజుల సమయంలో పిచికారీ చేసుకోవాలి. అరటి పంటలో కనిపించే మరొక ముఖ్యమైన తెగులు పనామా తెగులు, దీన్ని ఫ్యూజీరియం తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు వ్యాప్తి చెందే అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పనామా తెగులు వల్ల ఒకనొకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాగులో ఉన్న గ్రాస్ మొబైల్ అనే అరటి రకం దాదాపు కనుమరుగైపోయింది. ఈ తెగులు కలిగించే ఫ్యూజీరియం అనే శిలీంధ్రాల్లో దాదాపు 4 రకాల రేసులు ఉన్నాయి. రేసు 1 తీసుకుంటే అమృత పాణి వంటి పండు రకాలని ఎక్కువగా ఆశిస్తుంది. రేస్ 2 బొంత వంటి కూర రకపు అరటి రకాలను కూడా ఈ పనామా తెగులు అనేది ఆశిస్తుంది. ఇక హెలికోనియా వంటి పుష్పాలను కూడా ఈ పనామా తెగులు ఆశిస్తుంది. ఇంకా పెద్ద పచ్చ అరటి రకాలైన గ్రాండ్ 9 రకాలతో పాటు మిగతా అన్ని కూర మరియు పండు రకాలను కూడా ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి రైతులు ఈ తెగులు యొక్క లక్షణాలను గ్రహించుకుని గ్రాండ్ 9 రకంపై ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా కంద వంటి మొక్కల దుంపలను వేరే రాష్ట్రాల నుంచి సేకరించుకుని ఇక్కడ అరటి తోటల్లో వేసుకునేటప్పుడు అక్కడ అరటి మొక్కలలో ఈ తెగులు ఉందేమోనని పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే కంద పిలకల ద్వారా కొంత మట్టి, దాని ద్వారా ఆ మట్టిలో ఉన్న శిలీంధ్రాల ద్వారా కూడా ఈ పనామా తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ పనామా తెగులు అనేది ఆశించినప్పుడు మొక్కల కింద వరుస ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులు ఎండిపోతాయి. ఆకు తొడిమ వద్ద విరిగి కాండం వెంట వేలాడుతూ ఉంటుంది. భూమికి దగ్గరగా కాండం పైన నిలువుగా పగులు ఏర్పడతాయి. ఇక అటువంటి మొక్కల దుంపలను కోసి గమనించినప్పుడు గోధుమ రంగు నుండి నల్లని మచ్చలు కనిపిస్తాయి. బొంత మరియు తెల్ల చక్కెరకేలి వంటి అరటి రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పనామా తెగులు వ్యాధికి లోనవుతాయి. అరటి పంటలో ఈ పనామా తెగులు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఈ తెగులను రసాయనాల ద్వారా నివారించడం సాధ్యం కాదు. కాబట్టి తెగులను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవాలి. మొక్క నాటుకునేటప్పుడు తెగులు ఉన్న ప్రాంతాల నుండి పిలకలను తెప్పించుకోకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇక ఇతర ప్రాంతాల నుంచి అరటి పిలకలను తెప్పించుకునే కంటే టిష్యూ కల్చర్ మొక్కలను ఎంచుకోవటం సరైన పద్ధతి. ఇక అరటిలో మరొక ముఖ్యమైన తెగులు బ్యాక్టీరియా తెగులైన దుంపకులు తెగులు. సాధారణంగా ఈ దుంపకులు తెగులు అనేది గ్రాండ్ 9, పొట్టి పచ్చరటి, తెల్ల చక్కెరకేలి రకాలను ఎక్కువగా ఆశిస్తుంది. ఈ రకాల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొక్కల్లో కూడా ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు లక్షణాలు కూడా పనామా తెగులు లక్షణాల లాగానే ఉంటాయి. కాండం మొదలులో భూమికి దగ్గరగా ఉన్న భాగంలో కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమంగా దుంప, ఆ తర్వాత కాండ పై భాగం మొత్తం కుళ్ళిపోతుంది. కొత్తగా నాటిన మొక్కల్లో చిన్నగా ఉన్నప్పుడు మొవాకు కుళ్ళి మొక్క చనిపోతుంది. ఇక అరటి పెద్ద మొక్కల్లో కాండం పైన నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప నుంచి కుళ్ళిన వాసన వస్తుంది. అరటి కింద వరుస ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. చివరకు అన్ని ఆకులు ఎండిపోయి మొక్క చనిపోతుంది. మొక్క పిలకలకు కూడా ఈ తెగులు అనేది వ్యాప్తి చెందుతుంది. అరటి పంటలో ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగులు నివారణ కోసం తెగులను తట్టుకోలేని పచ్చ మరియు ఇంకా తెల్ల చక్కెరకేలి రకాలను ఫిబ్రవరి జూన్ నెలల మధ్య నాటుకోకూడదు. వేసవిలో తోటలకు సరిపడా నీళ్లు అందించాలి. కొత్తగా తోటలు వేసేటప్పుడు ఆరోగ్యవంతమైన తెగులు సోకని మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. సేకరించిన పిలకలను కాపరాక్సిక్లోరైడ్ ఇంకా మోనోక్రోటోఫాస్ ఈ రెండు కలిపిన నీళ్లలో ముంచి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత నాటుకోవాలి. తెగులు ఆశించిన మొక్కలను దుంపతో సహా తీసి ముక్కలుగా చేసి తోట బయట తగలబెట్టాలి. చుట్టూ ఉన్న ఆరోగ్యవంతంగా కనిపిస్తున్న మొక్కల మొదళ్ల వద్ద వేర్లు బాగా తడిచేలాగా బ్లీచింగ్ పౌడర్ 25 గ్రాములను 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని, లేదంటే సూడోమోనాస్ 50 గ్రాములను 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ప్రతి మొక్కకు కూడా పోసుకోవాలి. ఈ బ్యాక్టీరియా తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న నెలల్లో వరి, చెరకు వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇక అరటి పంటను ఆశించే వైరస్ తెగుళ్లలో వెరితలల తెగులు ముఖ్యమైనది. దీన్ని బంచి టాప్ అని కూడా అంటారు. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల ఆగిపోతుంది. ఆకుల్లో పచ్చరంగు తగ్గి ఈనెల మధ్య పత్రహరితం ఉండదు. ఆకు మధ్య భాగం పసుపు రంగులో ఉంటుంది. ఆకుల ఈనెలు మాత్రం పచ్చగా ఉంటాయి. ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఆకులు కత్తుల వలె కనిపిస్తాయి. గెల వేసినా కూడా కాయలు సరిగ్గా తయారవ్వవు. ఈ వెర్రితలలు బంచిటాప్ అనే తెగులు అరటి పంటను ఏ దశలోనైనా కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. వైరస్ తెగులు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపిక అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. దాదాపు టిష్యూ కల్చర్ మొక్కలను ఎంచుకోవటం ద్వారా ఎటువంటి వైరస్ తెగులు అనేవి పంటను ఆశించకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లవుతుంది. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగులు సోకిన మొక్కలు
5% కంటే ఎక్కువ ఉండకుండా

జాగ్రత్తలు పాటించాలి. అలాంటి మొక్కలను దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలబెట్టాలి. ఆ తర్వాత డైమెథోయేట్ అనే మందు లేదంటే మిథైల్ డెమటాన్ అనే మందులతో 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి మొక్కలపైన పిచికారీ చేసుకోవాలి.

వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సిమల కార్యక్రమంలో డ్రిప్ నీటి పారుదల పద్ధతులు యాజమాన్యం డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం వినవచ్చు. ఇంకా కొబ్బరిలో ఆకుతేలు పురుగు గురించిన వివరాలు కూడా. 7:45 చిత్రగీతాలు. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి. 9:30 చిత్ర తరంగిణి. 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: పెళ్లి కానుక చిత్రానికి ఏఎం రాజా పి సుశీల పాడిన పాట అది. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
2: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
1: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाल रुचुल आविष्कारिस्तायनन्नारु. సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజ అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజ అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
2: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణ లేకర్ దేశ్ కే అనేక్ సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
1: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
2: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నదీ కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్నోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నదీ మే ఉతర్తే థే, జల్ కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఔర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నదీ సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నదీ కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
1: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత.

0: हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్ తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని చాంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్ లోని బరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్ మార్క్ పోర్టల్ ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవేవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సిబిఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగుదేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, 1 మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్దమయ్యాయి. ఇరు జట్లు తమ రెండవ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో డ్రిప్పు నీటిపారుదల పద్ధతులు, వాటి యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బి చెన్నకేశవులు గారు నమస్కారం అండి.
2: నమస్కారం మేడం.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడలో ఉన్నటువంటి ఉద్యాన కాలేజీ ఉంది కదండి, అక్కడ మీరు ఆ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
2: అవునండి.
1: ఇప్పుడు మనకి ఉద్యాన పంటలు అనేసరికి అన్ని రకాల పంటలు తీసుకుంటూ ఉంటాం కదండి, సాధారణంగా కూరలు, పండ్లు, అన్ని రకాల పంటలని మనం తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు మనకి వేసవికాలం వచ్చింది కాబట్టి ఈ ఉద్యాన పంటల్లో ఇప్పుడు ముఖ్యంగా పండ్ల తోటలు తీసుకున్నాం అనుకోండి, అవి దీర్ఘకాలికంగా ఉంటాయి కొన్ని పంటలు. ఈ వేసవికాలంలో నీటి ఎద్దడి అనేది ఉంటుంది కాబట్టి మనకి నీరు పెట్టడం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది కదండి. ఇట్లాంటి సమయంలో తక్కువ నీటితోటి ఎక్కువ సార్లు నీటి తళ్ళు అందిస్తే గనక మనకి ఈ ఎండాకాలంలో ఈ ఎండవేడి నుండి ముఖ్యంగా ఈ పండ్లు కానివ్వండి, కూరగాయలు
2: కానివ్వండి
1: ఉంటుంది కదా. మరి ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, తక్కువ నీటితోటి ఎక్కువ తళ్ళు ఇవ్వచ్చు అని, దానికి ఒక పద్ధతి అనేది ఉంది అన్నారు, అది ఏ పద్ధతి అండి?
2: దాన్ని ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ అంటారండి. మైక్రో ఇరిగేషన్ లో రెండు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండ్ల తోటలకు సంబంధించి అయితే డ్రిప్ ఇరిగేషన్, దీన్ని బిందు సేద్యం అని అంటారు. అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంటుందండి, అది మనకి పల్స్ క్రాప్స్ అంటే మన పప్పు ధాన్యాలకి, వేరుశనగకి, వీటికి ఎక్కువ ఉపయోగిస్తారు.
1: అంటే మన పంటను బట్టి మనం ఈ పద్ధతి అనేది ఎంపిక చేసుకుంటాం.
2: అవునండి, పంట రకాన్ని బట్టి ఏ నీటి పారుదల పద్ధతి సూట్ అయితే దాన్ని మనం ఎంచుకుంటాము. ముఖ్యంగా మన ఉద్యాన పంటలకైతే డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా మన రైతులు కానీ ఎవరైనా మన సాంప్రదాయ బద్ధకంగా భూమి మొత్తాన్ని తడుపుతాం మనం నీటితోటి. కానీ మనకి ఎక్కడ అవసరం అంటే ఒక దగ్గర మనకి నీరు ఇంకిపోవడం అవసరం, కానీ మనం నేల మొత్తాన్ని తడుపుతాం, పొలం మొత్తాన్ని. అలా తడపడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ నీరు వేస్ట్ అవటమే కాకుండా మనకి ఎఫిషియన్సీ అనేది కూడా చాలా తగ్గుతుందండి, దాని యొక్క సామర్థ్యం. అదే మొక్క దగ్గర కానీ నీటిని మనకి ఎక్కడ కావాలో అక్కడే ఇచ్చామనుకోండి, మొక్క బాగా సమృద్ధిగా ఉపయోగించుకుంటుంది, మొక్క పెరుగుదల బాగుంటుంది,
1: నీటి వృధా కూడా అరికట్టు
2: అరికట్టవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటంటే ప్లాస్టిక్ పైపుల ద్వారా నీటిని మొక్క వేరు వ్యవస్థ దగ్గర బిందువులు బిందువులుగా, ఒక డ్రిప్పరు లేదా ఎమిటర్ అంటండి, ఆ పరికరం తోటి బిందువులు బిందువులుగా అందించడాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారండి.
1: దీని సామర్థ్యం ఉద్యాన పంటలకు ముఖ్యంగా ఈ డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందిస్తే మంచిది అన్నారు కాబట్టి.
2: అవునండి, మొక్క సమృద్ధిగా నీరు ఉపయోగించుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం నీటిని ఇస్తే మొక్క యొక్క పెరుగుదల కూడా బాగుండి దాని యొక్క నాణ్యత కూడా చాలా బాగుంటుందండి.
1: అంటే తక్కువ సమయంలో ఎక్కువ తళ్ళు ఇవ్వడానికి కూడా వీలు,
2: నీరు చాలా సేవ్ చేయొచ్చు అండి.
1: మరి దీనివల్ల ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఈ డ్రిప్ నీటి పారుదల పద్ధతి?
2: చాలా ఉపయోగాలు. ఫస్ట్ మనకి ఏంటంటే నీటిని సేవ్ చేయొచ్చు అండి. తర్వాత మనం దీంట్లో కలుపు పెరుగుదల ఉండదండి, ఎందుకంటే చేను మొత్తం తడపం కాబట్టి కలుపు మొక్కలు అనేవి అసలు పెరగవు. ఈ కలుపుని నివారించవచ్చు, దాని ద్వారా మనం లేబర్ కాస్ట్ కూడా తగ్గించవచ్చు, ఎందుకంటే మనకి కలుపు తీయడానికి మనుషులు అక్కర్లేదు, సో లేబర్ కాస్ట్ కూడా తగ్గించవచ్చు. అదేవిధంగా మన పొలాన్ని దున్నాల్సిన అవసరం లేదు, ఎగుడు దిగుడుగా ఉన్న పొలం మనం కాలువ ద్వారా ఇచ్చామనుకోండి, లోతు తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో తక్కువ నీరు, లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఎక్కువ నీళ్లు చేరవేయబడతాయి, కాబట్టి అక్కడ ఆ పంట పెరుగుదల కూడా సమానంగా ఉండదు. ఈ పద్ధతులు ఏంటంటే మనం పైపుల ద్వారా ఇస్తాం కాబట్టి ఈ పద్ధతుల ప్రెజర్ మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి అన్ని మొక్కలకు, ఎత్తులో ఉన్న పల్లంలో ఉన్న మొక్కలకు అన్నిటికి కూడా సమానంగా నీటిని అందిస్తాం కాబట్టి మొక్కల పెరుగుదల అన్ని చోట్ల సమానంగా ఉంటుంది. అదేవిధంగా మనం భూమిలో ఉండేటువంటి ఈ నీటిని ఇవ్వటం వల్ల ఒక పొలంలో నుంచి ఇంకో పొలంలోకి మనం మట్టి నీళ్ళ ద్వారా కొట్టుకుపోతుంది, సారవంతమైన నేలను కూడా మనం కొట్టుకోపోకుండా కాపాడుకోగలుగుతాం. మన చేతిలో ఉన్న మట్టిని అలాగే ఉంచుకొని సారవంతమైన నేలని ఒక చోట నుండి వేరే చోటకి కూడా పంపించబడదు. అదేవిధంగా పంట యొక్క నాణ్యత చాలా బాగా ఉంటుంది, పంట ఉత్పత్తి దాదాపు 20-30% వరకు అధికంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా మనం పంటలు కానీ పండించినట్లయితే 20-30% అధిక దిగుబడి వస్తుందండి. అదేవిధంగా నాణ్యత చాలా బాగుంటుంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్వాలిటీ కూడా మనకి వస్తుందండి. ఇవి ముఖ్యమైన లాభాలండి.
1: ఇప్పుడు ఈ డ్రిప్ నీటి పారుదల అనేది ముఖ్యంగా ఉద్యాన పంటలకే అన్నారు కదండి, ఎట్లాంటి పంటలండి సాధారణంగా, ఏ పంటలకి?
2: ఉద్యాన పంటలు అయ్యేటువంటి ముఖ్యంగా మన కూరగాయల పంటలు అండి, అన్ని కూరగాయలకి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పూల మొక్కలకి, అదేవిధంగా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉపయోగపడుతుంది అండి, ఔషధ మొక్కలకి. అదేవిధంగా మనకి అగ్రికల్చర్ సంబంధించిన అయితే చెరకు, మిరప, పత్తి ఇలాంటి పంటలకు కూడా మనం ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు అండి. వరి, పప్పు ధాన్యాలు కాకుండా మిగతా ఏ పంటలకైనా కూడా ఇది సూట్ అవుతుందండి డ్రిప్ నీటిపారుదల పద్ధతి.
1: మరి ఈ నీటిపారుదల పద్ధతులు దీంట్లో ఏమైనా రకాలు ఉన్నాయా ఒకే పద్ధతిగా దీన్ని?
2: అవునండి, దీన్ని ముఖ్యంగా మనం ఆ డ్రిప్పర్ ఎమిటర్ అని చెప్పాను చూడండి ఇందాక, ఆ డ్రిప్పర్ ని అమర్చే విధానాన్ని బట్టి రెండు రకాలుగా చెప్పొచ్చండి. ఆ డ్రిప్పర్ మనం ఈ పండ్ల తోటలు ఉంటాయి చూడండి, దీంట్లో మొక్కకు మొక్కకు మధ్య దూరము చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకి ఆ లీటరల్ పైప్ అంటాం. మనం నీటిని పంపు నుంచి మొక్క దగ్గర తీసుకెళ్లేది పైపుల్ని లీటరల్ పైపులు అంటారండి. ఈ లీటరల్ పైపుల మీద మనం పంచ్ చేసి దాన్ని డ్రిప్పర్ని అమర్చుతాం అన్నమాట మొక్క దగ్గర. ఇవి పండ్ల తోటలకు ఎక్కువ దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉపయోగిస్తారు. అలా కాకుండా కూరగాయలు మరియు పూల మొక్కలు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటికి ఇన్లైన్ డ్రిప్పర్ అంటామండి. ఆ లేటరల్ పైప్లోనే డ్రిప్పర్స్ అనేవి అమర్చబడి ఉంటాయి, కంపెనీలోనే తయారు చేసేటప్పుడే అమర్చుతారు కాబట్టి తక్కువ స్పేసింగ్ ఉంటుంది కాబట్టి ఇవి సరిపోతాయండి. ఈ పద్ధతిని ఎక్కువ ఉపయోగిస్తాం.
1: అంటే ఆన్లైన్ డ్రిప్ అని ఇన్లైన్ డ్రిప్ అని
2: రెండు రకాలు, అది డ్రిప్ను అమర్చే విధానాన్ని బట్టి. అదేవిధంగా మనం డ్రిప్ను పరిచే విధానాన్ని బట్టి రెండు రకాలు ఉందండి, సర్ఫేస్ పద్ధతి, సబ్ సర్ఫేస్ అండి. సర్ఫేస్ అంటే నేల మీద లేటరల్ పైప్ ఉంచుతాం, సబ్ సర్ఫేస్ అంటే కింద కొంచెం లోతులో సబ్ సర్ఫేస్లో మొక్క వేరు వ్యవస్థ దగ్గర మనం లేటరల్ని పెట్టి నీరు అందిస్తాం కాబట్టి అక్కడ ఎవాపరేషన్ లాసెస్ అనేవి ఉండవండి, నీరు అనేది ఎవాపరేట్ కాకుండా అరికట్టబడుతుంది కాబట్టి మొక్క పెరుగుదల బాగుంటుంది.
1: మరి ఈ డ్రిప్ నీటి పారుదల పద్ధతి లో కొన్ని భాగాలు ఉన్నాయి అంటుంటారు
2: కదా,
1: అంటే ఈ డ్రిప్ లో ఎట్లాంటి భాగాలు ఉంటాయి అంటే
2: ముఖ్యమైన వీటికి సంబంధించి ముఖ్యమైన భాగాలు ఏంటంటే నీటి యొక్క సోర్స్ అండి. నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ముఖ్యంగా చూడాలి. నీరు యొక్క సోర్స్ ని బట్టి మనం పంపు ద్వారా నీటిని, ఈ పద్ధతి అనేది పీడనం మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి పంపు అనేది ముఖ్య భాగం అండి. దీన్ని ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పొచ్చు, ఏంటంటే హెడ్ కంట్రోల్ సిస్టము, ఇంకోటేమో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటంటే నీటిని మనం సరఫరా చేయే వ్యవస్థ. ఈ హెడ్ కంట్రోల్ సిస్టంలో ముఖ్యంగా ఏముంటుందంటే పంపు ఉంటుందండి. ఈ పంపు ఒక్కోసారి ఓపెన్ వెల్ నుంచి లేదా బోరు నుంచి తీసుకుంటాం, లేదా కొన్ని చోట్ల కాలువల ద్వారా కూడా నీటిని తోడుకోవచ్చండి. అది పంపు యొక్క ఉద్దేశము. ఈ పంపులో రెండు రకాలు ఉంటాయండి, ముఖ్యంగా సెంట్రిఫ్యూగల్ పంపులు ఉంటాయి. ఈ సెంట్రిఫ్యూగల్ పంపులు అనుకోండి మనం లోతు కోస్టల్ ఏరియాలో మనకి లోతు తక్కువ ఉంటుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ పంపులు వాడతాం. అలా కాకుండా లోతు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సబ్మెర్సిబుల్ పంపులు అని ఉంటాయండి. సబ్మెర్సిబుల్ పంపులు మనం ఉపయోగించి నీటిని తోడతాం,
1: అంటే లోతు ఎక్కువ ఉన్న చోట.
2: లోతు ఎక్కువ ఉన్న చోట, అలా కాకుండా లోతు తక్కువ ఉన్న చోట సెంట్రిఫ్యూగల్ పంపులు వాడతామండి. మరియు దీంట్లో ఫిల్ట్రేషన్ వ్యవస్థ ఉంటుందండి మనం, ఎందుకంటే ఈ డ్రిప్పర్స్ అనేవి చాలా సన్నగా ఉండి చిన్న రంధ్రం ఉంటుందండి. చిన్న రంధ్రం ఉండటం వలన మనం ఫిల్ట్రేషన్ సరిగా చేయాలండి. ఏ చిన్న ఇసుక రేణు వెళ్ళినా కూడా ఆ ఫిల్టర్ మన డ్రిప్పర్ అనేది క్లాగ్ అయిపోతుంది, అప్పుడు వ్యవస్థ మొత్తం కూడా పనిచేయకుండా ఆగిపోతుందండి, నీరు అనేవి రిలీజ్ అవ్వవు మొక్క దగ్గర. కాబట్టి ఫిల్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిందండి. ఇందులో మనకి ఈ వ్యవస్థలో ఫిల్టర్ అనేది ఒక మనకి గుండె లాంటిది అన్నమాట. ఈ ఫిల్టర్లో ముఖ్యంగా శాండ్ ఫిల్టరు, సైక్లోన్ ఫిల్టరు, డిస్క్ ఫిల్టరు ఇవన్నీ ఉన్నాయండి. ఈ శాండ్ ఫిల్టర్లో ముఖ్యంగా నీటిలో ఉన్నటువంటి మట్టి రేణువుల్ని అలాంటి వాటిని తొలగించబడుతుందండి. స్క్రీన్ ఫిల్టర్ అయితే చిన్న చిన్న మరి శాండ్ కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఇసుక కంటే ఇంకా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి వాటిని తొలగించబడుతుందండి. డ్రిప్పర్ అంటే మనకి మొక్క దగ్గర నీటిని బిందువులు బిందువులుగా రిలీజ్ చేసేదండి, అది డ్రిప్పర్ అంటాం. ఇందాక చెప్పినట్టుగా ఆన్లైన్ డ్రిప్పర్, ఇన్లైన్ డ్రిప్పర్ అని చెప్పాను కదండి. ఆన్లైన్ డ్రిప్పర్లు ఏంటంటే మనకి గుండ్ర

0: ఉంటుంది. అందులో చిన్న నాజిల్ లాగా ఉంటుంది అన్నమాట, చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం గుండా నీరు బిందువులు బిందువులుగా రిలీజ్ అవుతాయి. అందువల్ల దీన్ని ట్రికిల్ ఇరిగేషన్ కూడా అంటారండి. దాని తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి, నీటిని సరఫరా చేయ వ్యవస్థ. ఈ నీటిని సరఫరా చేయ వ్యవస్థ అనేది మెయిన్ లైన్ ఉంటుందండి. ఈ మెయిన్ లైన్ నుంచి సబ్ మెయిన్ కలపబడి ఉంటుంది. ఈ సబ్ మెయిన్ నుంచి లేటరల్ పైపులు అనేవి ఉంటాయి. ఈ లేటరల్ పైపులు అనేది మొక్క సాల దగ్గరికి వెళ్ళి ఈ డ్రిప్పర్ల ద్వారా నీటిని అందిస్తారు. దీని యొక్క ముఖ్య ఎక్కువ పైప్ లైన్ ఏంటంటే లేటరల్ పైప్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఈ మెయిన్ లైన్ అనేది ముఖ్యంగా దీని సైజ్ ఎంత ఉంటుందంటే అండి 60 సెంటీమీటర్ల నుంచి 110 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. అదేవిధంగా సబ్ మెయిన్ అనేవి 35 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ లేటరల్ పైపులు అనేవి ముఖ్యంగా 2 రకాల్లో లభ్యమవుతాయి మనకి మార్కెట్లో. ఒకటి 16 మిల్లీమీటర్ల సైజు, 2వది 12 మిల్లీమీటర్ల సైజు ఉంటుందండి. ఈ 16 మిల్లీమీటర్ల సైజు కంటే 12 మిల్లీమీటర్ల సైజు ఎక్కువగా వాడతారు. అదేవిధంగా డ్రిప్పర్లు కూడా 2 రకాలు ఉంటాయండి. ఈ డ్రిప్పర్లు అనేవి 4 లీటర్లు ఒక గంటకి రిలీజ్ చేస్తాయి ఒక రకం. ఇంకో రకం ఏంటంటే 1 గంటలో 8 లీటర్ల వరకు నీటిని మనకి మొక్కగా అందిస్తుందండి. ఈ డ్రిప్పర్లు కూడా 2 రకాలండి. లీటరల్ పైపులు అనేవి నల్లగా ఉండి పీవీసీ పైప్స్ అండి. మనం వీటిని మడత కూడా వేయచ్చు, జస్ట్ ఫ్లెక్సిబుల్ పైపులు అన్నమాట. వీటిని మడిచి మన పంట అయిపోయిన తర్వాత తీసి అవతల పెట్టి మళ్ళీ వేరే పంట వేసిన తర్వాత మళ్ళీ పరచుకోవచ్చు అండి. ఇవి ముఖ్యమైన భాగాలండి.
1: మరి ఈ డ్రిప్ ని ఏర్పాటు చేసుకునేటప్పుడు రైతులు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
0: చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. దాదాపు 25 కంపెనీలు ఉన్నాయండి మనకి డ్రిప్ సిస్టమ్ ని సప్లై చేసే కంపెనీలు. ఆ కంపెనీ యొక్క ప్రతినిధి నుంచి పూర్తి సమాచారాన్ని వాళ్ళు తీసుకోవాలండి. దాని యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా యాజమాన్యం చేయాలనేది ముందు తెలుసుకోవాలండి. తీసుకోవాలండి. అదేవిధంగా మనం రోజు డ్రిప్ సిస్టమ్ ఆన్ చేయక ముందు పొలంలో ఒకసారి చూడాలండి, ఒకసారి చెక్ చేయాలి అన్ని వాల్వ్స్ ఎలా ఉన్నాయి. దీంట్లో మన ఫెర్టిగేషన్ యూనిట్ కూడా ఉంటుందండి. ఈ ఫెర్టిగేషన్ యూనిట్ కూడా సరిగ్గా ఉందా లేదో చూడాలి. ఈ డ్రిప్పర్ అనేవి చాలా సన్నగా ఉంటాయని చెప్పాను చూడండి. ఇవి ఒక్కోసారి ఏంటంటే ఈ ఫ్లెక్సిబుల్ పైపులు కాబట్టి ఒక్కోసారి తిరగబడతాయండి. ఈ తిరగబడినప్పుడు ఏంటంటే మట్టిలో కూరుకుపోతాయి. ఈ మట్టిలో కూరుకుపోవడం వల్ల లోపలికి మట్టి వెళ్ళి ఇవి క్లాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకసారి పొలం చుట్టూ కలి తిరిగి ఒకవేళ ఆ డ్రిప్పర్లు కానీ ఆకాశం వైపు లేకపోతే దాన్ని మళ్ళీ సరిచేసి తర్వాత అన్ని చెక్ చేసుకున్న తర్వాత మోటార్ ఆన్ చేస్తే అప్పుడు డ్రిప్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందండి.
1: అంటే డ్రిప్పర్లు సరిగ్గా ఉన్నాయో లేవో కూడా
0: చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే చాలా మంచిదండి.
1: ఇప్పుడు మనం ఎరువులు అవి కూడా ఈ డ్రిప్ పారుదల ఉన్న చోట మనం నీటితో పాటు ఎరువులను కూడా అందిస్తూ ఉంటాం కదండి.
0: దీన్ని ఫెర్టిగేషన్ అంటారండి. ఫెర్టిగేషన్ అంటే ఏంటంటే నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని మొక్క యొక్క వేరు వ్యవస్థ దగ్గర నీటి ద్వారా అందించడానికి ఫెర్టిగేషన్ అంటారండి. ఈ ఫెర్టిగేషన్ అనేది ముఖ్యంగా 3 రకాలుగా మనం అందిస్తూ ఉంటామండి. ఇది ఒక ఫెర్టిలైజర్ ట్యాంక్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఫెర్టిలైజర్ ట్యాంక్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు. అలా కాకుండా వెంచరీ ఉంటుందండి. ఈ వెంచరీ ద్వారా కూడా మనం ఎరువులను సప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇంజెక్షన్ పద్ధతి ఒకటి ఉంటుందండి. ఇంజెక్టర్ ద్వారా కూడా మొక్కలకు వీటిని ఎరువులని మనం అందించవచ్చు అండి. ఈ 3 పద్ధతులు ఉన్నాయండి ఫెర్టిగేషన్ లో.
1: ఒక్కోసారి ఇట్లా నీరు ఎరువులు అందించినప్పుడు అండి ఈ ఫిల్టర్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. దానికి ఏంటంటారు కారణం?
0: ఈ ఫిల్టర్ అనేది ఇసుక రేణువులు ప్రధాన కారణం ఉంది. అదేవిధంగా కొన్ని నీటిలో ముఖ్యంగా ఇది నీటి యొక్క నాణ్యతను బట్టి ఉంటుంది. నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. కొన్ని నీటిలో ఏంటంటే ఇసుక రేణువులు కూడా వస్తూ ఉంటాయి. దాన్ని మనం సైక్లోన్ ఫిల్టర్ ద్వారా, శాండ్ ఫిల్టర్ ద్వారా మనం శుద్ధి చేస్తూ ఉన్నాం. ఆ మట్టి కణాలు, కొన్ని నీటిలో కొన్ని లవణాలు ఉంటాయండి, మ్యాంగనీస్, ఫెర్రస్, అదేవిధంగా కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే కొంతకాలానికి ఏమవుతాయంటే అవి సాల్ట్ ఫార్మేషన్ అవుతాయి. సాల్ట్ ఫార్మేట్ అయ్యి అవి క్లాగ్ అయిపోతాయండి. అదొక కారణం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కొంతకాలం నీరు పైపుల్లో ఉండటం వల్ల కొంచెం నాచు కూడా వస్తుందండి. ఈ నాచు కూడా మనం ఎప్పటికప్పుడు తొలగించాలి. ఈ నాచు కూడా ఒకటి కారణం అండి. మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాలు కూడా కొన్ని ఉంటాయండి నీటిలో. చిన్న చిన్న మట్టి రేణువులు కొంతకాలానికి ఏమైంది అంటే నీటిలో ప్రవహించేటప్పుడు 2-3 మట్టి రేణువులు కలిసి ఒక పెద్ద అణువుగా ఏర్పడి అలాంటి టైంలో కూడా మనకి ఈ డ్రిప్పర్స్ని క్లాగ్ చేయడానికి అవకాశం ఉందండి.
1: మరి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలండి?
0: ఇవి ముఖ్యంగా 2 రకాలుగా ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చండి. ఒకటి యాసిడ్ ట్రీట్మెంటు, 2వది క్లోరిన్ ట్రీట్మెంట్ అండి. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఏంటి ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం నీటిలో వేసి నీరు యొక్క ఉదజని సూచిక దాదాపు 4 వచ్చే వరకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం నీటిలో కలిపి ఈ డ్రిప్ వ్యవస్థ మొత్తం మీద కూడా మనం అలా నీటిలో ఉంచేసి ఒక 24 గంటలు అంటే ఒక రోజు సమయం వరకు మనం ఉంచేసి అలాగా దాన్ని తెల్లారిన తర్వాత మనం క్లీన్గా ఫ్లష్ చేయాలండి. ఫ్లష్ వాల్వ్స్ ఉంటాయి. ఈ ఫ్లష్ వాల్వ్ ద్వారా నీటిని శుభ్రపరిచి నీటి

0: చేస్తే మనకు డ్రిప్ వ్యవస్థ అసలు క్లాగ్ అవ్వండి, చాలా చక్కగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే క్లోరిన్ అండి. క్లోరిన్ అంటే మనకి బ్లీచింగ్ పౌడర్ ద్వారా, బ్లీచింగ్ పౌడర్ని కూడా మనం నీటిలో కలిపి అదేవిధంగా దీన్ని కూడా మొత్తం పైపుల్లో ప్రవహించేటట్టు చేసి ఒక రోజు ఆగిన తర్వాత మళ్ళీ తెల్లారి ఫ్లష్ అవుట్ చేసామనుకోండి, నీట్గా అయిపోద్ది. మళ్ళీ ఈ లేటరల్ పైపుల చివరి భాగాలు ఎండ ప్లగ్లని ఉంటాయండి, ఈ ఎండ ప్లగ్లను దాన్ని ఓడదీసేసి ఎప్పటికప్పుడు శుభ్రపరిచినట్లయితే డ్రిప్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుందండి.
1: అంటే రసాయనాలను ఉపయోగించి శుభ్రపరచుకోవచ్చు, క్లోరిన్ ఉపయోగించి శుభ్రపరచుకోవచ్చు అంటారు.
0: అవునండి.
1: ఇప్పుడు మీరు డ్రిప్ పద్ధతి పెట్టుకోవాలంటే డ్రిప్పర్ ఉపయోగించాలి అన్నారు కదండి.
0: అవునండి.
1: ఈ డ్రిప్పర్ని మనం ఎట్లా ఎంపిక చేసుకోవాలండి?
0: ఈ డ్రిప్పర్ అనేది ముఖ్యంగా మన పంట రకాన్ని బట్టి ఎంపిక చేస్తామండి. దాని యొక్క నీటి రిక్వైర్మెంట్ అంటే నీటి అవసరతను బట్టి దాన్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మొక్కకు మొక్క మధ్య గల దూరాన్ని బట్టి, అదేవిధంగా పంట యొక్క రకాన్ని బట్టి దీన్ని ముఖ్యంగా ఎంపిక చేసుకోవాలండి. ఈ డ్రిప్ వ్యవస్థ ఇన్స్టలేషన్ పనులు చేసేటప్పుడు ముఖ్యంగా ఈ లేటరల్
1: పైప్
0: పెట్టుకునేటప్పుడు అండి, లేటరల్ పైపులు అనేవి భూమి పైన ఉంటాయండి పొలంలో. అలా కాకుండా ఈ మెయిన్ సబ్ మెయిన్ అని చెప్పాను చూడండి, ఇవి భూమి లోపల పాతుతారండి. ఎందుకంటే ఒక ట్రెంచ్ లాగా తీసేసి ముఖ్యంగా మనం ట్రాక్టర్ ద్వారా దున్నేటప్పుడు ఈ పైపులు అనేవి అడ్డు తగలకూడదు, అలా తగలకుండా భూమి లోపల పాతేస్తారు. లేటరల్ పైపులు మటుకు మనం మడిచేయచ్చు అండి, ఫ్లెక్సిబుల్ పైపులు కాబట్టి మనం మడిచేసి దాన్ని మనం తీసేయచ్చండి. వీటిని మటుకు తీలేము కాబట్టి కొంచెం లోతుగా మనం తవ్వి ట్రాక్టర్ దున్నేటప్పుడు మనం ఇంప్లిమెంట్ అనేది దాన్ని తగలకుండా చూసుకోవాలి. అది ఒక్కో సైజుని బట్టి ఒక్కో లోతులో ఉంచాలండి. అదేవిధంగా దాదాపు 12 సెంటీమీటర్ నుంచి 45 సెంటీమీటర్ల లోతులో పాతాలండి. అదేవిధంగా 6 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల పైపులేమో 60 సెంటీమీటర్ల లోతులో ఉంచాలండి. అదేవిధంగా 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి సైజుని 75 సెంటీమీటర్ల లోతుల్లో ఉంచినట్టయితే ఈ పైపులుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయండి.
1: మరి డ్రిప్ నీటి పారుదల పద్ధతి చేసేటప్పుడు రైతులు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులను గుర్తుపెట్టుకోవాలంటారు?
0: అది ఇందాక చెప్పినట్టుగా ఈ రెండు ట్రీట్మెంట్ చాలా ముఖ్యమండి. అవి కాకుండా మనకి సీజన్కి ఒకసారి లేదా రోజుకి కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయండి. శాండ్ ఫిల్టర్ అని చెప్పాను చూడండి, ఆ శాండ్ ఫిల్టర్ని ఎప్పటికప్పుడు బ్యాక్ వాష్ చేయాలండి. బ్యాక్ వాష్ వాల్వ్ అని ఉంటుందండి, నీటిలో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అవుట్లెట్ వాల్వ్ని క్లోజ్ చేసి బ్యాక్ వాష్ వాల్వ్ ఓపెన్ చేస్తే అప్పుడు ఏంటంటే మన రివర్స్ అనేది ప్రవాహం వెళ్తుంది, అందువల్ల దాంట్లో ఉన్నటువంటి మలినాలు ఏదన్నా ఉంటే శుద్ధి చేయబడతాయి. ఈ విధంగా చేసేటప్పుడు ఒక్కోసారి ఏమైందంటే దాంట్లో మీడియా ఉంటుందండి. మీడియా అంటే దాంట్లో గ్రావెలు, కొంత ఇసుక కూడా ఉంటాయి, ఆ క్వార్ట్జ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఆ ప్రవాహంలో కొంత కొట్టుకుపోయే అవకాశం ఉంది. దాని యొక్క మీడియా యొక్క మన పరిమాణం కూడా ఒక్కోసారి చూస్తూ ఉండాలండి. ఒక్కోసారి నీటిలో కొట్టుకుపోయినప్పుడు ఆ పరిమాణం తగ్గుద్ది, దాన్ని మనం కొంత మళ్ళీ ఫిల్ చేస్తూ ఉండాలండి. ఆ ఫిల్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి అది బాగా పనిచేస్తుందండి శాండ్ ఫిల్టర్. అదేవిధంగా స్క్రీన్ ఫిల్టర్ ఉంటుందండి. ఈ స్క్రీన్ ఫిల్టర్ని కేసు నుండి స్క్రీన్ తీసివేసి మన ప్రెజర్ తోటి దాన్ని బ్రష్ తోటి క్లీన్ చేయాలండి. అదేవిధంగా ఆ స్క్రీన్లు కూడా దెబ్బతినకుండా మనం చూసుకోవాలి అది క్లీన్ చేసేటప్పుడు. డిస్క్ ఫిల్టర్ ఉంటుందండి, డిస్క్లు ఉంటాయన్నమాట. ఆ డిస్క్ ఫిల్టర్ను కూడా ఆ డిస్క్ను ఓడదీసి నీట్గా కడిగి మళ్ళీ డిస్క్ల్ని ఎన్నింటిని మనం బయటికి తీసామో అన్నింటిని మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలండి. ఒకవేళ ఆ సంఖ్య కానీ తగ్గినప్పుడే మళ్ళీ కొత్త వాటిని మళ్ళీ బిగించాలండి. అదేవిధంగా కొన్ని సేంద్రీయ అవశేషాలు మనకి జీవ సంబంధమైనటువంటి ఆల్గీ అలాంటివి ఉంటాయి చూడండి, అలాంటి వాటిని తొలగించాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలండి. అదే 7 లీటర్ల నీటిలో ఒక 3 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ని కలిపి, లేదా అదొక పద్ధతి, దాని యొక్క గాఢతను బట్టి ఫిల్టర్ బాగా ఇదై ఉంటే ఎక్కువ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలండి. అలా కాకుండా కొంచెం పర్వాలేదు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా ఒక 5 లీటర్ల నీటిలు ఒక 5 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువ ఉంటే బాగా, అంత ఎక్కువ లేకపోతే ఒక 7 లీటర్ల నీటిలో 3 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి శుద్ధి చేసుకోవచ్చు అండి. మనకి దాని యొక్క గాఢతను బట్టి మనం ఎంచుకోవాలండి, మోతాదు నిర్ణయించుకోవాలండి. అదొక పద్ధతి అండి. అదేవిధంగా కొన్ని లవణాలు అనేవి ఉంటాయి చూడండి, మ్యాంగనీస్, ఇనుము, ఈ కార్బొనేట్ల వల్ల కూడా కొంత బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందండి. వీటిని కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్వారా మనం ఇందాక చెప్పినట్టుగానే ఒక నీటి యొక్క పరిమాణం మరియు యాసిడ్ యొక్క పరిమాణం దాని యొక్క గాఢతను బట్టి మనం ఎంచుకోవాలండి. ఆ విధంగా క్లీన్ చేసుకోవాలండి.
1: ఈ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి,
0: ముఖ్యంగా తీసుకోవాలండి.
1: ఇప్పుడు మొదటిసారి ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి రైతులు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ఎలాంటి సోర్స్, వాటర్ సోర్స్ అంటే వాళ్ళకి బోరు అనేది ఉండాలండి. ఆ బోరు ఎలాంటి పంట అనేది ముఖ్యంగా చూడాలండి. యాజమాన్యులండి కొన్ని జాగ్రత్తలు ఉంటాయండి ముఖ్యంగా, అంటే రోజు చేయవలసినవి కొన్ని, వారానికి చేయవలసినవి కొన్ని, అదేవిధంగా నెలకు ఒకసారి లేదా సీజన్కి ఒకసారి చేయవలసినవి అండి. రోజు చేయవలసిన పనులు ఏంటంటే ముఖ్యంగా మెయిన్ లైను మరి సబ్ మెయిన్ లైన్ పైపులు ఉంటాయి చూడండి, ఆ పంపిణీ గొట్టాలను ఫ్లష్ చేసి చూసుకోవాలండి. అదేవిధంగా డ్రిప్పర్స్ని ఫ్లష్ చేయాలండి, ఫ్లష్ వాల్వ్స్ ఉంటాయండి, ఆ ఫ్లష్ వాల్వ్ను ఉపయోగించి శుద్ధి చేయాలి. అదేవిధంగా నీటి ప్రవాహ రేటు సరిగ్గా ఉందో లేదో, ప్రెజర్ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలండి. అదేవిధంగా వాటి యొక్క ప్రెజర్ డిఫరెన్స్, ప్రెజర్లో ఉండేటువంటి తేడా దాదాపు ప్లస్ ఆర్ మైనస్ 5 కంటే ఎక్కువ ఉండకూడదండి. రెండు ప్రెజర్ గేజ్లు ఉంటాయండి హెడ్ కంట్రోల్ వాల్వ్ దగ్గర. ఈ రెండు ప్రెజర్ కంట్రోల్లో ఉండేటువంటి ప్రెజర్ 5 కంటే ఎక్కువ ఉంటే అది ఫిల్టరేషన్ వ్యవస్థ సరిగ్గా లేదనుకోవాలి మనం, అప్పుడు మళ్ళీ ఫిల్టరేషన్ చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా వారానికి ఒకసారి చేయవలసిన పనులు ఏంటంటే రెగ్యులర్గా ఆపరేషన్లో ఉన్నటువంటి వ్యవస్థని, ప్రవాహ యొక్క గొట్టాలని అన్నింటిని కూడా మనం వాటి ప్రెజర్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా బెంచ్ మార్క్ డేటా కూడా సేకరించి వాటిని సరి చేసుకోవాలండి. నీరు అన్ని డ్రిప్పుల్లో చివరి వరకు వస్తుందో లేదో చూడాలండి, అది చాలా ముఖ్యమైన పని అండి. ఎందుకంటే చివరి వెళ్తుందో లేదో అనేది కొన్ని ఏమైనా క్లాగ్ అయినాయా అనేది చెక్ చేసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. వడపోత అంటే ఫిల్టరేషన్ వ్యవస్థ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. ప్రణాళికబద్ధమైన వడపోత వ్యవస్థ, దాంట్లో ఉండే పీడనం 0.2 నుంచి 0.3 kg/cm వరకు ఉందో లేదో చూసుకోవాలండి. అదేవిధంగా దీనిలో ఉండేటటువంటి ప్రెజర్ యొక్క డిఫరెన్స్ 0.8 bar అధికి మించి ఉంటే ఫిల్టర్ని సరి చేసుకోవాలండి. అదేవిధంగా నెలకు ఒకసారి చేయవలసిన పనులు ఉన్నాయండి. నెలకు ఒకసారి అంటే పంపు యొక్క ప్రవాహం రేటు మరియు ఒత్తిడి దాని అవుట్లెట్ వద్ద తనిఖీ చేయాలండి. అదేవిధంగా డ్రిప్ డ్రైన్లు ఫ్లష్ చేయాలండి. అది నీటి యొక్క రకం వాటి యొక్క నాణ్యతను ఆధారంగా ఎంత అవసరమో దాన్ని బట్టి పీడనాన్ని సరిచూసుకోవాలండి. వడపోత వ్యవస్థ అంటే ఫిల్టరేషన్ వ్యవస్థ సరిగ్గా ఫ్లష్ చేసి అన్నీ తనిఖీ చేసుకోవాలండి,
1: వడపోత సరిగ్గా
0: ఉందో లేదో చూసుకోవాలండి. పీడన నియంత్రణ కవాటాలు అంటే వాల్వ్స్, ఈ వాల్వ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో, సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో, వాటిలో సరైనంత పీడనం జనరేట్ అవుతుందో లేదో సరిచూసుకోవాలండి. అదేవిధంగా బెంచ్ మార్క్ డేటాతో కూడా ఈ మనం అంటే మనం సర్వే చేసి వీళ్ళు ముందు ఏం చేస్తారంటే డ్రిప్ వ్యవస్థ వేసేటప్పుడు కంపెనీ వాళ్ళు సర్వే చేసి మనకి ఇంత కావాలనేది నిర్ణయిస్తారండి. ఆ నిర్ణయించినప్పుడు అంత పీడనం వస్తుందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి, దాన్ని బెంచ్ మార్క్ డేటాతో సరిపోల్చుకోవాలండి.
1: కాబట్టి చెనకేశ్వరి గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఉద్యాన పంటల్లో ముఖ్యంగా కొన్ని పంటలు చెప్పారు మీరు, ఆ పంటల్లో కనుక ఈ డ్రిప్ వ్యవస్థను కనుక రైతులు పెట్టుకున్నట్లయితే తక్కువ నీటితో ఎక్కువ నీరు అందించడానికి వీలవుతుంది. అంతేకాకుండా మనకి ఎండాకాలంలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పంటలు నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటాయి. ఇంకా ఈ డ్రిప్ ఎలా చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. అంటే డ్రిప్ వ్యవస్థను ఎట్లా పెట్టుకోవాలి, పెట్టుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెట్టుకున్న తర్వాత వాటిలో ఎట్లాంటి మెళుకువలు పాటించాలి, తర్వాత ఒక సీజన్ అయిపోయిన తర్వాత వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేస్తారండి. రైతులు కనుక ఈ విధంగా డ్రిప్ నీటి యాజమాన్యంగా కనుక పాటించినట్లయితే మంచి దిగుబడిని అన్ని రకాల పంటల్లో ముఖ్యంగా ఈ ఉద్యాన పంటల్లో తీసుకోవటానికి వీలవుతుందంటారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: డ్రిప్పు నీటిపారుదల పద్ధతులు, యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా కొబ్బరిలో ఆకుతేలు పురుగు గురించిన విశేషాలు వింటారు.
1: కొబ్బరిలో ఆకుతేలు పురుగు గురించి తెలుసుకుందాం. వేసవిలో ఆకుతేలు అను గొంగళి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పొడి వాతావరణ పరిస్థితుల్లో ఈ పురుగు త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఉదయం సమయాల్లో మంచు బాగా ఉండి పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే ఆకుతేలు ఉధృతి ఎక్కువగా పెరుగుతుంది. వీటి లక్షణాలను ఏ విధంగా గమనించవచ్చంటే, చిన్న గొంగళి పురుగులు ఆకు అడుగున పత్రహరితాన్ని గోకి తినటం వల్ల ఆకులపై గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. గొంగళి పురుగులు ఎదిగిన కొలది ఆకు భాగాన్ని అంచుల నుండి తిని ఒట్టి ఈనలను మాత్రమే మిగులుస్తాయి. ఎండిన ఆకులు చెట్టున వేలాడుతూ ఉంటాయి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలు కాయలపై కూడా ఆశిస్తుంది. చెట్టు కింద చెట్టు చుట్టూ పురుగులు విసర్జించిన రెట్టలు ఒక పొరవలే ఏర్పడతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అంతర పంటలైన అరటి కోకో పంటలను కూడా ఆకుతేలు ఆశించి నాశనం చేస్తాయి. మరి వీటికి యాజమాన్య పద్ధతిని ఏ విధంగా చేపట్టాలి అంటే, జనవరి నెల మాసాంతరంలో దీపపు ఎరల ద్వారా రెక్కల పురుగు ఉనికిని గమనించి తగు నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఆకుతేలు తల్లి పురుగులను నివారించడానికి 1 హెక్టార్కి 200 వాట్స్ బల్బులు 3 చొప్పున భూమికి 1.5 అడుగు ఎత్తులో ఉంచి కింద నీటితోటిని ఉంచి తల్లి పురుగులను ఆకర్షించవచ్చు. కొబ్బరి చెట్టు మువ్వులోని పీచులు ఆకుల వలయాలలో 100 కొలది ఆకుతేలు ప్యూపా దశకు చేరుతుంది. కనుక మువ్వును శుభ్రం చేసి ప్యూపా దశలు నాశనం చేసుకోవాలి. పురుగు సోకి ఎండిన ఆకులను నరికించి తగలపెట్టాలి. దీనివల్ల నిద్రావస్థ దశలో ఉన్న పురుగులు చనిపోతాయి. తోటలో రెక్కల పురుగు దశ ఉన్నప్పుడు దీపపు ఎరల ద్వారా ఆకుతేలు రెక్కల పురుగులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించి నిర్మూలించవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే, అంటే గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు వేరు ద్వారా మోనోక్రోటోఫాస్ 36% WSC మందును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ఎక్కించినప్పుడు పురుగు వారం నుండి 10 రోజుల్లో నిర్మూలించబడుతుంది. ఈ వేరు మందు పెట్టిన 45 రోజుల వరకు కొబ్బరి బోండాలను గాని కాయల్ని గాని కోయరాదు. తోట సరిహద్దుల్లో పరిసరాల్లో ఉన్న కంచె చెట్లు, కలుపు మొక్కలు మొదలగు వాటిని నాశనం చేయటం ద్వారా వాటిపై ఉన్న ఆకుతేలు దశలను నాశనం చేసుకోవాలి. ముఖ్యంగా తోటల పరిసరాల్లో ఉన్న తాటి చెట్లపై ఉన్న ఆకుతేలు దశలను గుర్తించి నాశనం చేయాలి. తోటకు సక్రమంగా నీటి తడులు పెట్టి సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేసి చెట్లు త్వరగా కోలుకునేటట్లు చేయాలి. అంటే 1 చెట్టుకి 1 కిలో యూరియా, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ఇచ్చే ఎరువులను వేసి చెట్లను త్వరగా కోలుకునేటట్టు చేసుకోవాలి.
0: మీరింతవరకు కొబ్బరిలో ఆకుతేలు పురుగు గురించిన విశేషాలు విన్నారు.

0: ఈనాటి పంటసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.
1: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
3: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
4: బ్రో, ఇది చిరిగింది.
3: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
5: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
4: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
3: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, చిత్రం మా దైవం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా, ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి. స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
3: తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట చిత్రం రావణుడే రాముడైతే.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం,
5: శ్రీమద్ భగవత్

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కొంచెం సేపట్లో మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది, అవును కదా? అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
5: నమస్కారం సార్.
4: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
5: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
4: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
6: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.01 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకుపైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను

0: క్రీడల్లో పాల్గొనటానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీరు చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, "గురీందర్, పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు" అని చెప్పేవారు. "నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు" అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, "చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా" అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, "నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్న

0: అంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు

0: వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచ మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతున్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసిందొక్కటే మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేను భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రుడారా, నీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. వేసవిలో లభించే మామిడి పండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని వాటిని సాగు చేస్తున్న రైతుల కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల తాను చేసిన నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను ఆ దేశం భారత్కు తిరిగి అప్పగించినట్లు తెలిపారు.
1: एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన మూడు అరుదైన రాగి ఫలకాలు కూడా లభించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయని, వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుంచి పార్కుల వరకు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి పేర్కొన్నారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక కార్యాచరణను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. త్రివిధ దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తూ,
2: వి పే హోమేజ్ టు అవర్ బ్రేవ్ హార్ట్స్ హూస్ వాలర్, సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ టు ది నేషన్ కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్. వి ఆర్ కమిటెడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ అవర్ వెటరన్స్ అండ్ వీర్ నారీస్. ఐ అష్యూర్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా దట్ ది ఆర్మ్ ఫోర్సెస్ విల్ కంటిన్యూ టు సర్వ్ ది నేషన్ విత్ డెడికేషన్, కరేజ్, ఆనర్ అండ్ ప్రొఫెషనలిజం.
0: అలాగే భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో నియమితులయ్యారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో భారతదేశం అధికంగా పాలు పంచుకుంటోందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో భారత్లో పెరుగుతున్న ప్రాబల్యాన్ని ప్రస్తావిస్తూ, అంతరిక్షం, అణుశక్తి, క్వాంటం టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వచ్చ ఇంధనం వంటి రంగాలలో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగాలు సమిష్టిగా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పునాదిని నిర్మిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధు సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళం మొత్తాన్ని ఓడరేవులకే పరిమితం చేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడిని తీసుకురావడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రువులపై నిరంతర పోరాటాన్ని కొనసాగించిందని, ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం దాని ఓడరేవులకే పరిమితమైందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నౌకాదళం తన సంపూర్ణ పోరాట సంసిద్దత, కార్యాచరణ పరిధి, నిరోధక సామర్థ్యాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. షిలాంగ్ లోని ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండే సాన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి ఆదివారం సండే సాన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ఉత్తమ వ్యాయామ పద్దతుల్లో సైక్లింగ్ ఒకటని, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తక్కువ దూరాలకు రోజువారీ ప్రయాణాలకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవడం ఇంధన పరిరక్షణ దిశగా జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. పీఎం సూర్యగర్ ముఫ్తు బిజిలీ యోజన పథకం కింద ఈ నెల 29న దేశవ్యాప్తంగా 15,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఒక్కరోజులోనే ఏర్పాటు చేసి భారత్ అతిపెద్ద రికార్డును సాధించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,700 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేయడం ద్వారా ఈ విజయానికి మహారాష్ట ప్రధాన సహకారిగా నిలిచిందని సామాజిక మాధ్యమ పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ తరువాత దేశంలో 6 లక్షల రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని దాటిన 2వ రాష్టంగా మహారాష్ట నిలిచిందని ఆయన వెల్లడించారు. వాతావరణం. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. అలాగే రేపు ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని అక్కడక్కడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్లోని అక్కడక్కడా ధూళి తుఫాన్లు సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనాకాలంలో వివిధ సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో వీక్షించిన అనంతరం ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ది, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
4: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं सर फिरोजी. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने आकाशवाणी से मन की बात कार्यक्रम में प्रकृति संरक्षण, स्थानीय समस्याओं के समाधान और अन्य सामाजिक कार्यों में लोगों के प्रयासों की सराहना की. प्रधानमंत्री ने राष्ट्रीय खेल आयोजनों में उभरते खिलाड़ियों के अच्छे प्रदर्शन की भी प्रशंसा की. केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने 12वीं कक्षा की उत्तर पुस्तिकाओं के मूल्यांकन के लिए ऑन मार्क पोर्टल की सुरक्षा सुनिश्चित करने के लिए साइबर सुरक्षा विशेषज्ञों की टीम तैनात की. हिमाचल प्रदेश नगर निकाय चुनाव में भाजपा ने 4 में से 3 नगर निगमों में जीत हासिल की. म्यांमा में एक इमारत में हुए विस्फोट

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: అన్వేషణ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం.

కార్యక్రమంలో చివరిగా జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందంగానం.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: बहुत बहुत बधाई देता हूं।
1: देश में भीषण गर्मी पर चिंता व्यक्त करते हुए प्रधानमंत्री ने इस संबंध में लोगों से सरकारी सलाहों पर अमल करने का अनुरोध किया और सुरक्षित रहने के लिए एहतियातन कदम उठाने को कहा। मतदाता सूची के विशेष गहन पुनरीक्षण यानी SIR के तीसरे चरण के अंतर्गत ओडिशा, मिजोरम, सिक्किम और मणिपुर में कल से मतदाताओं की पहचान शुरू हो गई है। निर्वाचन आयोग ने बताया है कि जिन पात्र मतदाताओं के मतगणना प्रपत्र 28 जून तक मतदाता पंजीकरण अधिकारी को प्राप्त हो जाएंगे, उन्हें मसौदा मतदाता सूची में शामिल किया जाएगा। भारतीय जनता पार्टी ने हिमाचल प्रदेश के 4 नगर निगमों में से 3 में स्पष्ट बहुमत हासिल कर लिया है। 17 मई को हुए नगर निगम चुनावों के लिए मतगणना आज पूरी हो गई। भारतीय जनता पार्टी ने धर्मशाला, सूरन और मंडी नगर निगमों में जीत हासिल की है। वहीं कांग्रेस ने पालमपुर नगर निगम में जीत दर्ज की है। महाराष्ट्र में सत्ताधारी महायुति गठबंधन ने आगामी विधान परिषद चुनावों के लिए 17 सीटों के बंटवारे को अंतिम रूप दे दिया है। समझौते के अनुसार भारतीय जनता पार्टी 11 सीट पर, शिवसेना 4 और राष्ट्रवादी कांग्रेस पार्टी NCP 2 सीट पर चुनाव लड़ेंगी। विपक्षी महाविकास अघाड़ी ने पहले ही 17 में से 15 सीटों के लिए अपने बंटवारे की घोषणा कर दी थी, जिसमें कांग्रेस 8 सीट पर, शिवसेना UBT 4 और शरद पवार के नेतृत्व वाली NCP 3 सीट पर चुनाव लड़ेगी। शेष नासिक और नांदेड़ सीटों पर अभी विचार विमर्श जारी है। प्रधानमंत्री नरेंद्र मोदी कल नई दिल्ली में म्यांमार के राष्ट्रपति ऊ मिन आउन लाइन के साथ वार्ता करेंगे। इस बातचीत से दोनों देशों के बीच ऐतिहासिक और सभ्यतागत संबंधों को और मजबूती मिलेगी। बातचीत के दौरान सुरक्षा और संपर्कता समेत भारत और म्यांमार के समग्र संबंधों पर विचार विमर्श होगा। राष्ट्रीय सुरक्षा सलाहकार NSA अजीत डोभाल ने आज नई दिल्ली में म्यांमार के राष्ट्रपति से मुलाकात की। म्यांमार के उत्तर पूर्वी हिस्से में एक भवन में हुए विस्फोट में 45 से अधिक लोगों की मौत हो गई और 70 लोग घायल हुए हैं। खबरों के अनुसार इस भवन में खनन के लिए विस्फोटक रखे गए थे। अहमदाबाद में IPL क्रिकेट के फाइनल में गुजरात टाइटंस ने रॉयल चैलेंजर्स बंगलुरु को 156 रन का लक्ष्य दिया है। जवाब में ताजा समाचार मिलने तक रॉयल चैलेंजर्स बेंगलुरु ने 14 ओवर में 5 विकेट पर 132 रन बना लिए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय रेशमा तिवारी। Prime Minister Narendra Modi today lauded several citizens for their outstanding contributions towards nature conservation, solving local problems and other social causes, highlighting their inspiring initiatives and achievements. Addressing the nation in his monthly program Mann Ki Baat on Akashvani, Mr. Modi spoke about Saji Valasheril of Keralam, who runs a free swimming club that has helped more than 15,000 people learn swimming. Highlighting India's sporting achievements, Mr. Modi applauded record-breaking performances by emerging athletes at the National Senior Athletics Federation competition held in Jharkhand's Ranchi. Expressing concern over the prevailing heatwave conditions, the Prime Minister urged people to follow official advisories and take precautions to stay safe. He also encouraged the consumption of traditional summer beverages.
0: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है। तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
2: Prime Minister Narendra Modi will hold discussions with Myanmar President U Min Aung Hlaing in New Delhi tomorrow. The entire gamut of relations between Myanmar and India, including security and connectivity, will come up for discussions during the talks. National Security Advisor Ajit Doval called on the visiting dignitary in Delhi this evening. The Myanmar President arrived at Gaya in Bihar yesterday on a 5-day visit to India. Union Minister for Housing and Urban Affairs and Power, Manohar Lal, today announced a series of initiatives to strengthen urban sanitation and power infrastructure in Tripura. Addressing a joint press conference in Agartala with Tripura Power Minister Ratan Lal Nath, the Union Minister said financial assistance will be provided to upgrade waste management systems in the state. Earlier in the day, Union Minister participated in a mega event in Agartala to mark the 6th anniversary of the Pradhan Mantri Street Vendors Atmanirbhar Nidhi PM Swanidhi scheme. The Central Board of Secondary Education CBSE has said an expert team of cybersecurity professionals from various government agencies and Indian Institutes of Technology has been deployed to secure the OnMark portal, which is its on-screen marking OSM system utilized for evaluation of class 12 answer sheets. In a social media post, the board said it is closely monitoring vulnerabilities in the portal of its service provider that were recently flagged in the public domain. It said vulnerabilities have been identified and contained and a thorough review is being carried out to rule out any other exploitable weaknesses. In Himachal Pradesh, the Bharatiya Janata Party, BJP, has won 3 out of the 4 municipal corporations in the civic body elections, winning Dharamshala, Solan and Mandi. The Congress Party has won the Palampur Municipal Corporation. The counting of votes was held today while polling took place on the 17th of this month. In Maharashtra, the ruling Mahayuti Alliance today finalised its seat-sharing formula for the upcoming Legislative Council elections to 17 seats. Under the agreement, the BJP will contest 11 seats, Shiv Sena 4 seats and Nationalist Congress Party NCP 2 seats. The opposition Mahavikas Agadi MVA had earlier announced its allocation for 15 of the 17 seats, with Congress contesting 8 seats, Shiv Sena UBT 4 and the Sharad Pawar-led NCP 3 seats. Discussions on the remaining Nashik and Nanded seats are still underway. Tomorrow is the last day for filing nomination papers for the elections. In the high-voltage IPL title clash, Gujarat Titans set a target of 156 runs for defending champions Royal Challengers Bengaluru, RCB, at the Narendra Modi Stadium in Ahmedabad. In reply, RCB were 133 for 5 in 14.3 overs when reports last came in. Put into bat, Gujarat Titans posted 155 for 8 in their 20 overs, with Washington Sundar scoring an unbeaten 50 off 37 balls. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. అనంతరం వినియోగదర్శిని, ఇంటర్నెట్ సాధక బాధకాల గురించి వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశాలపై శ్రీ వివిఎస్ నాయుడు గారి ప్రసంగం వింటారు. ఉదయం 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో ఆళ్వార్ సోదరుల గాత్రం. మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమం. పని ప్రదేశాల్లో కార్మికులకు వచ్చే సిఓపిడి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ శ్రీ కంటి రఘుగారితో పరిచయ కార్యక్రమం. 4:45 రంగస్థలం. ఈ శీర్షికన శిబి చక్రవర్తి నాటకం నుంచి నారదుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. 6:30 పల్లెసీమలు. గ్రామీణుల కార్యక్రమంలో జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో వచ్చే మానసిక శారీరక సమస్యలు, ఈ అంశంపై డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం జానపద గీతం. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల, వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు, ఈ అంశంపై ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరులో ప్రధాన శాస్త్రవేత్త ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్. రాత్రి 8:00 ఎక్కడున్నావు నాటిక వింటారు. నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం. రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో విష్ణుభట్ల సోదరిమణులు సరస్వతి కృష్ణవేణి గారి గాత్రం వింటారు. రాత్రి 11:10

వాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 48 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.